0: శ్రోతలు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో గణేశ్వర స్తోత్రం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం వినదగు మాట వ్యాఖ్యాత. డాక్టర్ విజయలక్ష్మి పండిత్.
1: మానవ దేహానికి అలంకారప్రాయమైనవి ఆభరణాలే అనుకోవడం మనకు పరిపాటి, కానీ అది పొరపాటని శాస్త్రాలు చెబుతున్నాయి. భగవంతుడు ఈ దేహాన్ని ప్రసాదించినది పరోపకారం కోసమే కానీ అలంకరించుకుని ఆనందించటం కోసం కాదు. పరోపకారార్థం ఇదం శరీరం అని కదా సుభాషితం. భగవత్ప్రసాదితమైన ఈ దేహాన్ని పరోపకార కర్మల చేత పవిత్రం కావించుకోవాలి. హస్తస్య భూషణం దానం, సత్యం కంఠస్య భూషణం అన్నారు. హస్తానికి

0: ఆభరణం దానమేనట. కంకణాలు, కేయూరాలు, వంకీలు, అంగుళీయకాలు హస్తానికి ఆభరణాలు కావు. దానమే హస్తానికి పెట్టని ఆభరణమని మనం గ్రహించాలి. దానాలలో ఎన్నో విధాలున్నాయి. చేతికి ఎముక లేకుండా దానం చేసే మహాత్ములు, పుణ్యాత్ములు అనేకమంది ఉన్నారు లోకంలో. గోదానం, భూదానం, సువర్ణదానం వంటివి చేయాలంటే ఎంతో సంపద కావాలి. దానితో పాటు దానం చేయాలి అన్న తపన ఉండాలి. ఎంతో విశాలమైన, నిర్మలమైన, నిస్వార్థమైన, పవిత్రమైన హృదయం కావాలి. స్వార్థబుద్ధి కలవారు ఏమి దానం చేయగలుగుతారు? ఈ రూపాయి ఉంటే దేనికైనా ఉపయోగపడుతుంది అనుకునేవారే అధికంగా ఉంటారు లోకంలో. మహారాజుల్లా, చక్రవర్తుల్లా, మంత్రి సామంతుల్లాగా మనం గొప్ప గొప్ప దానాలు చేయలేకపోయినా చిన్న చిన్న వస్తువులు దానం చేయవచ్చు. ముఖ్యంగా పితృకార్యాలు నిర్వర్తించే సమయంలో గోదానం, సువర్ణదానం వంటివి చేయమని చెబుతూ ఉంటారు పితృకర్మలు చేయించే బ్రాహ్మణులు. మరణించిన వారి పేరిట గోదానం చేస్తే ఆ దానఫలం వల్ల వారు సునాయాసంగా వైతరణి నదిని దాటగలుగుతారట. పోనీ ఆ గోదానం చేయడం సాధ్యం కాకపోతే కనీసం గొడుగు చెప్పులు అయినా దానం చేయమంటుంటారు. ఈ గొడుగు చెప్పులకు అంత ప్రాధాన్యత ఎందుకు కలిగిందో తెలిపే చక్కని కథ ఒకటి ఉంది. ఒకనాడు జమదగ్ని మహర్షి ధనుర్బాణాలు ధరించి భార్య రేణుకాదేవితో కలిసి ఒక బయటి ప్రదేశంలో వినోదం కొరకు బాణాలు వేయసాగాడు. ఆ వేసిన బాణాలను రేణుకాదేవి ఏరి తెచ్చి మరలా ఆయనకు అందిస్తూ ఉన్నది. ఈ విధంగా వినోదిస్తూ ఉండగా మధ్యాహ్న సమయమైంది. సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చాడు. రేణుక అమ్ములు ఏరి తేవడానికి పోయి ఆలస్యం చేయడంతో జమదగ్ని ఎందుకింత ఆలస్యమైంది అని ప్రశ్నించాడు. సూర్యుని తేజస్సు అధికమై నేల వేడెక్కింది, అందుచేత త్వరగా నడవలేకపోయాను, అలాగే నా తల కూడా వేడెక్కింది, కనుక అలసిపోయి ఒక చెట్టు కింద నీడలో కొంతసేపు నిలబడి రావడం వల్ల ఆలస్యమైంది అని చెమటలు కారుతుండగా చెప్పింది. జమదగ్ని కోపంతో, ఏమేమి, సూర్యుడు నిన్ను బాధించాడా? దాని ఫలం ఇప్పుడే అనుభవిస్తాడు, నా బాణాగ్నితో అతన్ని కప్పివేస్తాను అన్నాడు. ఇంతలో సూర్యుడు బ్రాహ్మణ వేషధారి అయి వచ్చి, క్రోధాన్ని వీడు మహాత్మా అన్నాడు. అందుకాముని, నీ మాటలు చాలించి పక్కకు తొలగిపో, ఆ సూర్యుడిని నేలకూలవేస్తాను అన్నాడు. కానీ ఆ బ్రాహ్మణుడు పక్కకు తప్పుకోకుండా, మునీంద్ర, మీ వంటి వారు ఇంతటి క్రూరపు చర్యకు పూనుకుంటారా? సూర్యుని వల్లనే కదా వర్షాలు కురిసి పంటలు పండుతాయి. మానవులు యజ్ఞాలు చేసినప్పుడే దేవతలకు హవిస్సులు అందుతాయి. ఆ హవిస్సులే దేవతలకు శక్తినిస్తాయి. సూర్యుణ్ణి బాధ పెడితే దేవతలకు బలం లోపిస్తుంది కదా అన్నాడు. అయినా జమదగ్ని శాంతించలేదు. అప్పుడు సూర్యుడు భయపడి, మునీశ్వర, నేనే సూర్యుడను, నా వలన కలిగిన కీడును సహించుము. నీవు దయాహృదయుడు, నిన్ను శరణు వేడుతున్నాను, నన్ను రక్షించమని ప్రార్థించాడు. అంతటితో జమదగ్ని శాంతించాడు. అప్పుడు సూర్యుడు సంకల్పమాత్రం చేత గొడుగు చెప్పులు సృష్టించి, స్వామి, ఈ గొడుగు వలన నా వేడి శరీరాన్ని తాకదు. ఈ చెప్పులను ధరిస్తే కాళ్లకు వేడి తగలదు. ఇవి ఇంతకు పూర్వం లేవు. మహర్షి, ఈ గొడుగును చెప్పుల జతను సద్విప్రునకు దానం చేసినట్లయితే ఇహపర సుఖాలను ప్రాప్తింపచేస్తాయి అని చెప్పాడు. ఆ మాటలకు ఋషి ఆనందించి ఆ వస్తువులను స్వీకరించి సూర్యుణ్ణి సాగనంపి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. అది మొదలు జనులంతా ఆ వస్తువులను ఉపయోగించటం ప్రారంభించారు. సూర్యునిచే సృష్టించబడినవి, మహర్షి మన్నించినవే అయిన వీటిని విద్యావంతులకు, యతులకు, సాధువులకు, వయోవృద్ధులకు, సత్పురుషులకు దానం చేయడం వల్ల పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. ఇలా చెప్పడం వల్ల పాత్ర తీరిగి దానం చేయాలి అని ఇక్కడ స్పష్టమవుతుంది. చెప్పులను, గొడుగును దానం చేయడం వల్ల దేవతలు కూడా సంతోషిస్తారట. కనుక వేసవిలో ఛత్రదానం, పాదరక్షాదానం చేస్తే తప్పక దైవానుగ్రహం ప్రాప్తిస్తుంది అనడంలో సందేహం లేదు.
1: శ్రోతలు, ఇంతవరకు డాక్టర్ పి విజయలక్ష్మి పండిత్ గారిచే వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సేద్యపు శుద్ధుల శీర్షికన హెలికోనియా పూల సాగు గురించి హార్టికల్చర్ అసిస్టెంట్ శ్రీమతి కె నూర్జహాన్ గారు అందించే వివరాలు విందాం.

రైతు సోదరులకు నమస్కారం. ప్రస్తుతం మనం అనంతపురం జిల్లాలో చాలా ఉద్యాన పంటలు సాగు చేస్తున్నాము. మామిడి, అరటి, జామ, పండ్ల మొక్కలు, ఇంకా పూల మొక్కలు వచ్చేసి ఎక్కువగా ఇక్కడ చైనా ఆస్టరు, ముద్దబంతి, మల్లె ఇవి సాగు చేస్తున్నాము. ఇవి కాకుండా ప్రస్తుతము కట్ ఫ్లవర్స్గా మన మార్కెట్లో బాగా డిమాండ్గా ఉన్న కొన్ని పూల మొక్కల్ని సాగు చేస్తూ మనము ఎక్కువ లాభాలని తీసుకోవచ్చు. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ కొత్తగా సాగు చేసే పూల మొక్కలు అయిన హెలికోనియా గురించి. హెలికోనియా మనము కట్ ఫ్లవర్గా డెకరేషన్లలో యూజ్ చేస్తాము. వీటిని సాగు చేయడం వల్ల రైతులు మంచి ఆదాయంని పొందవచ్చు. హెలికోనియా సాగు విధానం: పండుగలు, బబ్బాలు, వివాహాది శుభకార్యాలలో పుష్పసోయగం పత్ర విన్యాసానికి ప్రాముఖ్యత ఎక్కువ. పుష్పగుచ్చాలు అందించే సంస్కృతి ఇటీవల మన సమాజంలో పెరుగుతుంది. పరిసరాల్ని ఆహ్లాదపరిచి ఉత్సాహం, ఉల్లాసంను పంచే అలంకరణ పూలలో జర్బెరా, కార్నేషన్, డయాంతేసి, ట్యూబ్రోస్, ఆర్కిడ్స్, గ్లాడియోలస్ను కు ఆదరణ పెరుగుతుండగా ఆ జాబితాలో హెలికోనియా కూడా చేరింది. హెలికోనియాను చిలకముక్కు పూలు, చిలక అరటి అని కూడా అంటారు. ఎక్కువ రోజుల పాటు తాజాగా నిలబడ్డం హెలికోనియా పూల ప్రత్యేకత. దీనిని కొబ్బరి, వక్క, సపోటా తోటల్లో అంతర్ పంటగా సాగు చేసుకోవచ్చు. హెలికోనియా పుష్పాల సాగు చేసుకుంటే రైతులకు ఎటువంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాణిజ్యపరంగా ముఖ్యమైన పూల రకాల్లో హెలికోనియా ఒకటి. వీటిని బొకేలు, అలంకరణలో ఎక్కువగా వాడతారు. పుష్పాలు కోసిన తర్వాత 10 రోజుల వరకు తాజాగా ఉండడం వలన, దూర ప్రాంత మార్కెట్కు అనువుగా ఉండడం వలన వీటిని ఎక్కువగా మనము లాభం కోసం సాగు చేసుకోవచ్చు. హెలికోనియా సాగుకు ఎలాంటి వాతావరణం అవసరం అంటే, ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లో బాగా సాగు జరుగుతుంది. దీనికి గాల్లో తేమ ఎక్కువగా ఉన్న కోస్తా ప్రాంతాలు మరియు చల్లని వాతావరణం ఉన్న అన్ని ప్రాంతాలు అనుకూలం. హెలికోనియా ఆకులు అరటి ఆకులు మాదిరిగా ఉంటాయి. రకాన్ని బట్టి మొక్క 2 అడుగుల నుంచి 20 అడుగుల వరకు పెరుగుతుంది. పుష్పాలు కొన భాగంలో ఏర్పడే 2 లేదా అంతకన్నా ఎక్కువ పడవ ఆకారపు పుష్పకాలతో పుష్పాక్షం మీద అమరి ఉంటాయి. ట్రాపికల్ అమెరికాకు చెందిన ఈ పూల మొక్కల్లో 250కి పైగా రకాలు ఉన్నాయి. మొదటిది వచ్చేసి మొక్కకు నిత్తనిలుగా పూసే రకం. 2వ రకం వచ్చేసి మొక్క నుంచి కిందకు వాలే రకం. ఈ 2 రకాల్లో నిట్టనిలువుగా ఉండే రకానికి మార్కెట్లో గిరాకీ ఎక్కువగా ఉంటుంది. నిలువు రకాల్లో 2 నుండి 3 రంగులు ఉంటాయి. అవి హెలికోనియా సిట్టాకోరం, హెలికోనియా రోస్టారం. వీటిలో సీవి టాచ్ అనే ఒక రకం ఉంది. ఇది బంగారు వర్ణంలో ఉండే పుష్పాలని ఇస్తుంది. ఈ బంగారు వర్ణంలో ఉండే పుష్పాలకి మార్కెట్లో గిరాకీ ఎక్కువ. ఎరుపు, లేత పసుపు ఇతర రకాలకు అంతగా మార్కెట్ ఉండదు. అందువల్ల వ్యాపార సరిలో పెంచుకునే రైతులు నిలువుగా పూసే బంగారు వర్ణపు రకాలను సాగుకు ఎంచుకోవడం మేలు. హెలికోనియాల సాగుకు సూర్యరశ్మి ఎక్కువగా పడే ప్రాంతాలు పనికిరావు. అందువల్ల హెలికోనియం జాతిలోని అన్ని రకాలు ఎండ ఎక్కువగా పడని ప్రాంతాల్లో ముఖ్యంగా అంతర్ పంటగా కొబ్బరి, వక్క, సపోటా తోటల్లో పెంచడానికి అత్యంత అనుకూలంగా ఉంటాయి. బయట ప్రదేశాల్లో పెంచిన మొక్కల కన్నా అంతరంగా వేసిన మొక్కల్లో పిలుకలు ఎక్కువగా వచ్చి ఏపుగా పెరిగి పూల నాణ్యత బాగుంటుంది. సేంద్రియ పదార్థం అధికంగా ఉన్న సారవంతమైన నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. హెలికోనియాను రైజోమ్స్ అనే దుంప కొమ్మలు, పక్క కొమ్మలు, తల్లి మొక్కల నుండి వచ్చే పిలుగ మొక్కల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. ఈ మొక్కలు మనకు కడియం నర్సరీలో దొరుకుతాయి. ఒక్కో మొక్క ధర 20 నుండి 30 రూపాయలు మాత్రమే, కానీ ఒక్కో పుష్పం 30 రూపాయలు అమ్ముతున్నారు. దీనివలన అధిక లాభం మనకు ఉంటుంది. రైతుల వద్ద నుండి సేకరించేటప్పుడు మొక్కతో పాటు దుంపను, ఆ దుంపకు 1 అడుగు ఎత్తు కాడ ఉంచి కత్తిరించి నాటుకోవాలి. మొక్కలు నాటుకునే దూరం 0.75 మీటర్ల నుండి 2 మీటర్ల వరకు రకాన్ని బట్టి వ్యత్యాసంను పాటించాలి.

సిట్టాకోరం జాతికి చెందిన వాటిని 40x40 సెంటీమీటర్ల ఎడం ఉండేలాగూ నాటుకోవాలి. హెలికోనియంను ఎక్కువగా అంతర్ పంటగా సాగు చేయాలి. ఈ విధంగా సాగు చేయడం వలన అవి బాగా దిగుబడిని ఇస్తాయి. హెలికోనియంను అంతర్ పంటగా సాగు చేసేటప్పుడు పండ్ల తోటల మధ్యన ఉన్న స్థలాన్ని లోతుగా దున్ని ఆఖరి దుక్కిలో ఎకరాకు 6 ట్రాక్టర్ల పశువుల ఎరువు వేసి కలపాలి. 4 పండ్ల మొక్కల మధ్య ఒక మడి చేసుకొని సాగునీరు అందించేందుకు వీలుగా అన్ని మడులను కలుపుతూ సాగునీటి కాల్వ ఏర్పాటు చేసుకోవాలి. హెలికోనియా మొక్కలకు ఏ విధమైన రసాయన ఎరువులను వాడకూడదు. మొక్కలను ఎటు చూసినా 2 అడుగుల దూరంతో నాటుకోవాలి. 1 అడుగు లోతు గుంత తీసి గుంతలో 150 గ్రాముల వేపపిండి 50 గ్రాముల పాల్డల్ పొడి కలిపిన మిశ్రమం వేసి దుంపను 6 అంగుళాల లోతులో నాటాలి. దుంపను నాటే ముందు విత్తన శుద్ధి చేయాలి. విత్తన శుద్ధికి దుంపల్ని

0: మొక్కలను ఎటు చూసినా 2 అడుగుల దూరంతో నాటుకోవాలి. 1 అడుగు లోతు గుంత తీసి గుంతలో 150 గ్రాముల వేపపిండి, 50 గ్రాముల పాల్డల్ పొడి కలిపిన మిశ్రమం వేసి దుంపను 6 అంగుళాల లోతులో నాటాలి. దుంపను నాటే ముందు విత్తన శుద్ధి చేయాలి. విత్తన శుద్ధికి దుంపల్ని కార్బన్ డైజిన్ ద్రావణంలో ముంచి నాటినట్లయితే మొలక శాతం అధికంగా ఉండడమే కాకుండా తెగుళ్లను అరికట్టవచ్చు. దుంపను నాటిన తర్వాత మట్టి వేసి గట్టిగా నొక్కాలి. దుంప నాటాక మల్లలో నీరు పెట్టాలి. మొక్క నాటిన 2 నెలలలోపు దుంప నుంచి పిలుకలు వస్తాయి. మొక్కలు ఏపుగా పెరిగే సమయంలో ఇనుము ధాతువు లభ్యత తగ్గే ఆస్కారం ఉంటుంది. అందువల్ల సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. హెలికోనియా మొక్కలకు ఎక్కువ నీరు అవసరం. అందువల్ల కాలువల ద్వారా మల్లలో నీరు పారించాలి. నీరు నిల్వకుండా చూడడం ముఖ్యం, లేదంటే వేరుకుళ్ళు వంటి సమస్యలు అధికంగా వస్తాయి. నీటి లభ్యత తక్కువ ఉన్న ప్రాంతాల్లో డ్రిప్ ద్వారా నీరు అందించవచ్చు. పంట సాగు అయ్యేంత వరకు ఎక్కువ శాతము తేమతో ఉన్న వాతావరణంని మనము అక్కడ సృష్టించుకోవాలి. వేసవిలో ఈ పూలకు గిరాకీ ఎక్కువ. ఆ సమయంలో మొక్కల పెరుగుదల కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వారానికి 2 నుండి 3 సార్లు నీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఎండవేడిమి ఎక్కువగా ఉంటే స్ప్రింక్లర్ల ద్వారా నీటిని పెట్టి మొక్కలను తడపవచ్చు. హెలికోనియాలో పెద్దగా ఏ పురుగులు తెగుళ్ళు ఆశించవు. వీటిని నత్తలు అనగా స్నెయిల్స్ ఎక్కువగా ఆశిస్తాయి. దీని నివారణకు మనము కొన్ని పద్ధతులు చేపట్టాలి. మొదటగా వీటిని చేతితో పట్టుకొని తీసి పారేయాలి. మనము చేతితో పట్టుకొని పారేసే ముందు వీటిని 5% ఉప్పు ద్రావణంలో వేసి చంపడము మంచిది. దారుల్లో కుండల చుట్టూ ఉప్పును చల్లుకోవాలి. 3% మెటాల్డిహైడ్ పిచికారీ చేయాలి. అలా కాకుంటే 10 మిల్లీలీటర్ల వేప నూనె లీటర్ నీటికి లేదా కుంకుడు రసం 60 గ్రాములు తీసుకొని లీటర్ నీటిలో వేసుకొని పిచికారీ చేయడం వలన నత్తలను నివారించవచ్చు. దుంపలు
1: శ్రోతలంతవరకు సేద్యపు శుద్ధుల శీర్షికన హెలికోనియా పూల సాగు గురించి హార్టికల్చర్ అసిస్టెంట్ శ్రీమతి కె నూర్జహాన్ గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముందుగా ఆకాశవాణి శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. బ్రిక్స్ దేశాలు ఒక సమూహం మాత్రమే కాదని, ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందించే వ్యవస్థగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు పెద్ద ఎత్తున వినాయక ప్రతిమలను, పూజా సామగ్రిని కొనుగోలు చేసి విజ్ఞాధిపతిని పూజిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో వాడవాడలా గణనాథుని ప్రతిష్ఠించి పూజలు జరుపుతున్నారు. పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు మట్టి వినాయక ప్రతిమలను వినియోగించాలని, ఈ సందర్భంగా పలు పర్యావరణ హిత సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు విస్తృత ప్రచారం చేస్తున్నాయి. అంతేకాకుండా అనేక ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను

0: ఉచితంగా అందజేస్తుండడం విశేషం. బ్రిక్స్ దేశాలు ఒక సమూహం మాత్రమే కాదని, ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందించే వ్యవస్థగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో 2 రోజులుగా జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు నిన్నటితో ముగిసింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ ప్రకటన ఉమ్మడి దృక్పథం భవిష్యత్ సహకారానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. సదస్సు నిర్ణయాలను కాలపరిమితితో అమలు చేసి క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: हम आशा करते हैं इस समिट से उसमें एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे शेयर्ड विजन और फ्यूचर कोऑपरेशन को स्पष्ट दिशा देगा. हमें सभी आउटकम्स को समयबद्ध एक्शन और लास्ट माइल इम्पैक्ट से जोड़ना होगा. हमारे फ्रेमवर्क फाइल से आगे बढ़कर रियल लाइफ में इम्पैक्ट पैदा करे, इसके लिए हम सब मिलकर काम करेंगे.
0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో పిడుగుపాటుకు 4 మృతి చెందడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం, మోపిరివారిపాలెం, కాకాని శివారు లక్ష్మీపురం, పాలపాడు గ్రామాలకు చెందిన తలపనేని నాగమ్మ, మజ్జిగ చిన్నకోటేశ్వరరావు, మేకల వెంకాయమ్మ, డేరంగుల వెంకటయ్య పిడుగుపాటుకు మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవనానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేస్తూ,
2: మీ పట్ల మా ప్రభుత్వానికి సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం ఉన్నది. ఈ ఆత్మగౌరవ భవనం ఆగర్భ శ్రీమంతులకే కాదు, పేద ఆర్యవైశ్య బిడ్డలకు ఇది సంపూర్ణంగా ఉపయోగపడాలి. తప్పకుండా ఈ ఆత్మగౌరవ భవనం మీ భవిష్యత్ తరాలకు పునాదులు వేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఆర్థికంగా సహాయం అందించాలనో 100కి 100% భవన నిర్మాణానికి సహాయాన్ని అందిస్తా అని చెప్పి మీకు అందరికీ నేను మాట ఇస్తున్నా.
0: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పంటలను కాపాడేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులు, వర్షపాతం, ఖరీఫ్ సాగు, పంటలపై ప్రభావం, పంట ఆరోగ్య స్థితి, ప్రత్యామ్నాయ పంటల సాగు, అందుబాటులో ఉన్న నీటి వనరులతో పంటలను కాపాడుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై నిన్న మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంట నమోదును వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. తక్కువ నీరు అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల్లో 51% మంది, రెగ్యులర్ అభ్యర్థుల్లో 47% మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అలాగే 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చునని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ఇన్ సర్వీస్ టీచర్లు తమ విద్యా సామర్థ్యాన్ని, నిబద్ధతను చాటారని పేర్కొన్నారు. ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చించినాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ,
3: చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సహకారంతో, నరేంద్ర మోడీ గారి యొక్క దీవెనలతో ఏదైతే ఈ నియోజకవర్గానికి ఆర్థికంగా రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నా కూడా మన పాలకుల నియోజకవర్గానికి మాత్రం అటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళందరితోటి కూడా మాట్లాడి ఆ నిధుల్ని మళ్లీ తెచ్చి ఈ 2 ఏళ్లలోనే 1170 కోట్ల నిధులు మన నియోజకవర్గానికి మనం తెచ్చినట్టు.
0: మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. దుబాయ్ వేదికగా నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 20 ఓవర్లలో 111 పరుగులకు ఆల్అవుట్

0: కావడంతో 72 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. మరోవైపు భారత్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య T20 సిరీస్లో భాగంగా నిన్న జరిగిన తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. అత్యాధునిక వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. హైదరాబాద్లో రాష్ట స్థాయి బహుళ విభాగాల రోబోటిక్ శస్త్రచికిత్స శిక్షణ కార్యక్రమాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రుల్లో రోబోటిక్ శస్త్రచికిత్స సేవలను విస్తరిస్తున్నట్లు చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీలో 90% ఉచితంగా అన్ని రకాల ఆధునిక రోబోటిక్ శస్త్రచికిత్సలను అందిస్తున్నట్లు వెల్లడించారు. వైద్య కళాశాలలు GGH ఆసుపత్రుల్లో వచ్చే 6 నెలల్లో అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 టోల్ ఫ్రీ నంబర్ లేదా MyGOV.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. మధ్యప్రదేశ్ దానిని ఆనుకొని ఉన్న ఉత్తర విదర్భ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రానున్న 24 గంటల్లో రాజస్థాన్, గుజరాత్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. బ్రిక్స్ దేశాలు ఒక సమూహం మాత్రమే కాదని ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందించే వ్యవస్థగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు

ఈ ఉదయం 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం వినాయక చవితి ప్రాశస్త్యం గురించి డాక్టర్ పిపివిడి నాగత్రిశులపాణి గారు అందించే వివరాలు వినవచ్చు. ఇంకా నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 23వ భాగం రచన శ్రీమతి జలంధర, సృజన సాహితీ కార్యక్రమంలో శ్రీ కొత్తపల్లి సురేష్ గారి స్వీయ కవితలు, ఇంకా భక్తిమాల కార్యక్రమంలో భక్తిగీతాలు ప్రసారమవుతాయి.

రచన శ్రీఐ శ్రీనివాసరావు. 8:35 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఈ ఉదయం 9:00 నాన్నకు నమస్కారం శీర్షికన సాహితీవేత్త బొమ్మకంటి సింగరాచార్యులు గారి కుమారుడు బొమ్మకంటి చక్రవర్తి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ నాగసూరి వేణుగోపాల్. 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వినవచ్చు. ఈ ఉదయం 10:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5:00 వరకు కొనసాగుతాయి. ఈనాటి మా సాయంత్రం ప్రసారంలో సాయంత్రం 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వినవచ్చు. 5:30 విను వినిపించు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం. సాయంత్రం 6:30 చిత్రసీమ. 7:15 పల్లె ప్రాంతాలు శీర్షికన శ్రీపి రామరాజు బృందం వారిచే చెక్క భజనలు. 7:45 వికసిత్ భారత్. ఈనాటి కార్యక్రమంలో 2047 దేశ నిర్మాణంలో విద్యారంగం పాత్ర గురించి అనంతపురం విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ అయూబ్ హుసేన్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. రాత్రి 8:00 చిత్రసీమ. 8:45 చిత్ర జగత్ కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు వినవచ్చు. ఈరోజు రాత్రి 9:16 స్పాట్లైట్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 చిత్రసీమ సినిమా పాటలు. ఈరోజు రాత్రి 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సును విజయవంతం చేసినందుకు సభ్య దేశాల నాయకులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈరోజు హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వసారి టైటిల్ను కైవసం చేసుకుంది. వార్తలు వివరంగా. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సును విజయవంతం చేసినందుకు సభ్య దేశాల నాయకులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. 2 రోజుల సదస్సుకు సంబంధించిన ముఖ్యాంశాలతో కూడిన వీడియోను ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేశారు. బ్రిక్స్ ద్వారా భారత్ అన్ని రంగాలు ప్రాంతాలలో స్నేహం, భాగస్వామ్యం, సహకారాన్ని ముందుకు తీసుకెళ్లిందని ప్రసంగించిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజేష్కియాన్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ పాల్గొన్నారు. వీరితో పాటు మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం, వియత్నాం ప్రధానమంత్రి లే మిన్ హంగ్, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా

0: ద ఎల్సీసీ, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్, ఉగాండా ఉపాధ్యక్షురాలు జెసికా అలుపో ఇతరులు హాజరయ్యారు. ఈ నెల 12-13 తేదీలలో భారత్ బ్రిక్స్ సదస్సును నిర్వహించింది. ఈ కూటమికి చెందిన 11 సభ్యదేశాలు, 10 భాగస్వామ్య దేశాల నాయకులతో పాటు కొన్ని అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. సదస్సు సందర్భంగా గత 3 రోజుల్లో వివిధ దేశాల అధినేతలు, ప్రభుత్వ అధిపతులతో ప్రధానమంత్రి మోదీ 15 ప్రత్యక్ష ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించారు. న్యూఢిల్లీలో నిన్న ముగిసిన బ్రిక్స్ సదస్సు అనేక స్పష్టమైన అభివృద్ది ఆధారిత ఫలితాలను అందించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాకర్ దలేలా మాట్లాడుతూ, వివిధ విభాగాల ఆధారంగా 50కి పైగా స్పష్టమైన ఫలితాలు సాధించామని, ఇది భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన ఒక గణనీయమైన విజయమని అభివర్ణించారు. ఐక్యరాజ్య సమితి సంస్కరణల అవసరంపై బ్రిక్స్ స్థిరమైన వైఖరిని కొనసాగిస్తోందని, బ్రిక్స్ దేశాలతో తమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్ భావిస్తోందని చెప్పారు. ఈ సదస్సు బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్, బ్రిక్స్ మహిళల బిజినెస్ అలయన్స్ నుంచి నివేదికలను కూడా స్వీకరించిందని, ఇవి వ్యాపారాలు, ముఖ్యంగా మహిళా పారిశ్రామికవేత్తల దృక్పథాలను నేరుగా అధినేతల దృష్టికి తీసుకువచ్చాయని దలేల తెలిపారు.
1: India's chairship has focused on deliverables. The summit has endorsed a substantial package of outcomes across our four priority pillars. There are concrete over 50 outcomes across various thematic tracks, which is a significant achievement of India's chairship this year.
0: దేశవ్యాప్తంగా ఈరోజు హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1949 సెప్టెంబర్ 14 తేదీన రాజ్యాంగ పరిషత్తు దేవనాగరి లిపిలో వ్రాసిన హిందీ భాషను దేశ అధికార భాషగా ఆమోదించింది. ప్రస్తుతం హిందీ భాష ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో ఒకటిగా, 52 కోట్లకు పైగా ప్రజలకు మాతృభాషగా ఉంది. హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నవీ ముంబైలో జరిగే హిందీ దివస్ 2026 కార్యక్రమానికి, 6వ అఖిల భారత రాజభాషా సమ్మేళనానికి హాజరుకానున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమిత్ షా 2025-26 సంవత్సరానికి గాను రాజభాషా గౌరవ్, రాజభాషా కీర్తి పురస్కారాలను ప్రదానం చేస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో పండితులు, సాహితీవేత్తలు, విద్యావేత్తలు, పార్లమెంట్ సభ్యులు, ఉన్నత ప్రభుత్వాధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు. హిందీ భాషను అధికార భాషగా, ప్రజల భాషగా, అనుసంధాన భాషగా అభివృద్ది చేయడంతో పాటు ఇతర భారతీయ భాషలతో హిందీ సమన్వయంపై చర్చిస్తారు. నిన్న ఒమన్ తీరంలో ఎంటీఎల్గయ్య వాణిజ్య నౌకపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. ఇప్పటి వరకు 13 మంది భారత సిబ్బందిని రక్షించామని, గల్లంతైన మరో భారతీయుడి కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఒమన్లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, సహాయక చర్యలలో ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని పేర్కొంది. భారత పౌరులను రక్షించడంలో తోడ్పడినందుకు ఒమన్ అధికారులకు భారత్ కృతజ్ఞతలు తెలిపింది. ఆ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించేందుకు ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించి చర్చలు, దౌత్యం జరపాలని భారత్ మరోసారి పిలుపునిచ్చింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌరులు పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని భారత్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టానికి ప్రతీక అయిన గణేశుడి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. దేశంలో ఈరోజు నుంచి 10 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో ప్రజలు తమ ఇళ్లలో మట్టి గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారు. సృష్టి, ప్రళయ చక్రానికి ప్రతీకగా గణేశుడి విగ్రహాలను జల వనరులలో నిర్మజ్జనం చేసే ప్రక్రియతో ఈ వేడుకలు ముగుస్తాయి. వినాయక చవితి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణేశుడు జ్ఞానం, శ్రేయస్సు, శుభారంభాలకు ప్రతీక అని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పండుగ మన జీవితాల్లోకి శక్తిని, జ్ఞానాన్ని, సానుకూలతను తీసుకువస్తుందని అన్నారు. ఇది జీవితంలో కొత్త సంకల్పాలతో ప్రగతి పథంలో ముందుకు సాగేందుకు ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుందని తెలిపారు. గణేశుడు ప్రతి ఒక్కరి జీవితంలోకి ఆనందం, శాంతి, ఆరోగ్యం, శ్రేయస్సును ప్రసాదించాలని రాష్ట్రపతి ముర్ము ప్రార్థించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవ ప్రస్థానం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 17 నుంచి వచ్చే నెల 17 వరకు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా

0: సేవా సంకల్ప్ అభియాన్ను నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రజా భాగస్వామ్యంతో 2047 నాటికి వికీర్ణ భారత్ నిర్మాణ సంకల్పాన్ని బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముంబైలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ ఈ ప్రచారాన్ని దేశవ్యాప్తంగా బీజేపీ, ఎన్డీఏ భాగస్వాములు, స్వచ్ఛంద సంస్థలు, పౌరులు కలిసి నిర్వహిస్తారని తెలిపారు. ఈ ప్రచారాన్ని ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం, జిల్లా, లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గం, బూత్ స్థాయికి తీసుకువెళ్తామని అమిత్ షా పేర్కొన్నారు.
1: और भारतीय जनता पार्टी ने ये तय किया है कि 17 सितंबर से 17 अक्टूबर तक हम ये एक माह सेवा संकल्प अभियान के रूप में चलाएंगे. ये सेवा संकल्प अभियान पूरे राष्ट्र में चलेगा. राष्ट्र की हर प्रशासनिक इकाई, हर जिले में, हर लोकसभा विधानसभा क्षेत्र में और बूथ तक सेवा संकल्प अभियान को लेकर हम देश की जनता तक पहुंच.
0: దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వ సారి ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై భారత్కు ఇది 6వ విజయం. ఓపెనర్లు షఫాలి వర్మ, స్మృతి మందానా 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ తొలుత 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల స్కోరును నమోదు చేసింది. అనంతరం భారత బౌలర్లు 19.4 ఓవర్లలో శ్రీలంకను 111 పరుగులకే ఆలౌట్ చేశారు. 3 మ్యాచ్ల పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భాగంగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య నిన్న రాత్రి జరిగిన మొదటి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. ముందుగా టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. భారత్ తరపున అర్షదీప్ సింగ్ 19 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. భారత్ 13.4 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి విజయం సాధించింది. ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకున్న భారత జూనియర్ మహిళల హాకీ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయం క్రీడాకారుల ప్రతిభ, పట్టుదలను ప్రతిబింబిస్తుందని మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు ఫైనల్లో దక్షిణ కొరియాపై 4-1 తేడాతో ఘన విజయం సాధించి ఆసియా కప్ను గెలుచుకున్న జూనియర్ పురుషుల హాకీ జట్టును కూడా ప్రధానమంత్రి అభినందించారు. గుజరాత్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సును విజయవంతం చేసినందుకు సభ్య దేశాల నాయకులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈరోజు హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వ సారి టైటిల్ను కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం.

ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం వినాయక చవితి ప్రాశస్త్యం గురించి డాక్టర్ పిపివిడి నాగత్రిశూలపాణిగారు అందించే వివరాలు. నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 23వ భాగం వినవచ్చు. రచన శ్రీమతి జలంధర. సృజన సాహితీ కార్యక్రమంలో శ్రీ కొత్తపల్లి సురేష్ గారి స్వీయ కవితలు, ఇంకా భక్తిమాల కార్యక్రమంలో భక్తిగీతాలు వినవచ్చు. ముందుగా వినండి

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: ఇప్పుడు వినండి ఒక పాట.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: ఇప్పుడు వినండి సమాచార వేదిక.

వినాయక చవితి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా గణపయ్య ప్రతిమలు, పూలు, పండ్లు తదితర వస్తువుల కొనుగోలుకు జనం అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో మార్కెట్లు, రోడ్లు కిటకిటలాడాయి. దుకాణాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. అనంతనగరంలోని పాత ఊరులో కొనుగోలుదారులు వాహనాలతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం నెలకొంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి టీజీ భరత్, మంత్రి పయ్యావుల కేశవ్, కలెక్టర్ ఆనంద్, జేసీ విష్ణుచరణ్, ఎస్పీ జగదీష్ జిల్లా ప్రజలకు వినాయక చవితి

విధి శుభాకాంక్షలు తెలియజేశారు. వీరు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. భక్తి శ్రద్ధలతో పర్యావరణహితంగా పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. ఏపీఎస్ఎస్డి జిల్లా ఉపాధి నైపుణ్య అభివృద్ధి శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఉదయం 9:30 నుండి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఎస్ఎస్సి ఐటీఐ ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమో బీటెక్ యూజీ పీజీ తదితర విద్యార్హతలు కలిగిన 18 నుండి 35 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు అర్హులని వివరించారు. అభ్యర్థులు తమ విద్యార్హత ధృవీకరణ పత్రాలతో నిర్ణీత సమయానికి జాబ్ మేళాకు హాజరు కావాలని సూచించారు. నిరుద్యోగ యువతకు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా కొత్తగా పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు నిబంధనలు సడలించారు. కొన్ని ధృవపత్రాలు అందిస్తే చాలు దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి సులభతరం చేశారు. దీంతో ఆశావాహులకు అపసోహాలు తప్పాయి. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం వరకు 35,089 మంది పింఛన్కు దరఖాస్తులు చేసుకున్నారు. సమాచార వేదిక విన్నారు.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
3: ఇప్పుడు వినండి వినాయక చవితి ప్రాశస్త్యం గురించి డాక్టర్ పిపివిడి నాగత్రిశూలపాణి గారు అందించే వివరాలు.
4: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. ఆత్మీయులకందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జాతి మొత్తం భక్తి శ్రద్ధలతో ఆనందంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. దీన్నే గణేశ చతుర్థి అని కూడా పిలుస్తాం. ఈ పండుగ మనలో ఆనందాన్నిస్తుంది, ఆరోగ్యాన్నిస్తుంది, సమైక్య భావాన్ని పెంపొందిస్తుంది, శాస్త్రీయ దృక్పథాన్ని విస్తరిస్తుంది, లౌకికంగా సుఖాలను ఆధ్యాత్మికంగా మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఆదౌ పూజ్యో గణాధిపః అనే వాక్యం ముందుగా వినాయకుని పూజించాలనే విషయాన్ని మనకు చెబుతుంది. తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మృక్యదన్ అనే పద్యపాదం మనకందరకూ తెలిసిందే. విద్యారంభంలో, వివాహంలో, గృహప్రవేశ ప్రయాణ సమర సన్నాహాల్లో, ఇలా సర్వకార్యాల్లో వినాయకుని పూజించిన వారికి విఘ్నాలు కలగవని, కార్యంలో జయం సిద్ధిస్తుందని మన పెద్దల మాట.

ఈ విధంగా ఎప్పుడూ వినాయకుని పూజిస్తున్నా సంవత్సరానికొకమారు వినాయక చవితిని వ్రతంగాను పండుగగాను మనం జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్లపక్షం నాటి చవితి రోజున వినాయక చవితి అని విజ్ఞులు నిర్ణయించారు. ఈ రోజున ఇంటిని శుభ్రం చేసుకొని స్నానాదులు ముగించి పూజామందిరంలో కానీ ఇంటిలో మనకు తగిన ప్రదేశంలో కానీ మంటపం ఏర్పరిచి పాలవెల్లి కట్టి అన్ని విధాలుగా అలంకరించి వినాయకుని మట్టి ప్రతిమను తెచ్చిపెట్టి పసుపుతో కూడా గణపతిని చేసి ధ్యానం, ఆవాహనం, ఆసనాది 16 విధాలైన పూజలతో ఆ దేవదేవుని ఆరాధించాలి. ప్రతిమలను యథాశక్తిగా ఏర్పరచుకోవచ్చు. సుముఖశ్చైవ దంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతు గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణః హేరంబః స్కందపూర్వజః. ఇలా వినాయకునికి 16 పేర్లున్నాయి. ఇందులో కొన్ని ఆయన రూపాన్ని, మరికొన్ని ఆధిపత్యాన్ని, కొన్ని ఆయన ప్రభావాన్ని తెలియచేస్తాయి. ఈ పేర్లతో ఆ వినాయకుని స్తుతించాలి. ఇక పూజలో ప్రకృతిలో లభించే 21 పత్రాలను కూడా వినాయకునికి సమర్పించాలి. వాక్కుకు, సర్వ విద్యలకు, సర్వగణాలకు, సర్వసిద్ధులకు వినాయకుడే అధిపతి. ఆయన రూపతత్వాన్ని, మహిమను, ఆయనకు గల నామాలను వర్ణించే 108 పేర్లున్నాయి. ఆ అష్టోత్తర శతనామాలు చెబుతూ పుష్పాలతో, పత్రితో ఆయన్ను పూజించాలి. నిండు మనస్సుతో ఆయన వైభవాన్ని స్మరించాలి. పూజ చివరిలో ఆ గణపతికి అనేక విధాలైన పదార్థాలను ఆరగింపచేయాలి. ఇందులో తీపి పదార్థాలు, వివిధములైన అన్నాలు, పులుసు, వ్యంజనాలు ఉంటాయి. వీటినే భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యాలు అని సంస్కృతంలో వ్యవహరిస్తారు. వినాయకుడు మోదక ప్రియుడు. ఉండ్రాళ్ళు లేక కుడుములను మోదకాలంటాం. వీటిని ప్రధానంగా ఆయనకు సమర్పించాలి. తరువాత మంత్రపుష్ప, ప్రదక్షిణ, నమస్కారాలతో ఆయన్ని సంతృప్తిపరచాలి. వినాయక వ్రతంలో వినాయక కథ ఒక భాగం. అది ప్రధానంగా వినాయకుని పుట్టుక, అతడు గజముఖుడవటం, గణాధిపతిగా అతడి నియామకం, గణపతిని చూసి నవ్విన చంద్రునికి ఆయన్ను చూడరాదని పార్వతి శాపమివ్వటం, ఋషిపత్నులు చంద్రుని చూసి నీలాపనిందలు పొందటం అనే విషయాలు స్మరిస్తాం. శ్రీకృష్ణుడంతటి వాడు పాలలో చంద్రుని చూడటంచే శమంతకమణిని అపహరించాడనే నింద పొందాడు. చివరికి ఆయన అడవిలో వెతికాడు. శమంతకమణిని ధరించి అడవికి వెళ్లిన సత్రాజిత్తును సింహం చంపింది. సింహం వద్ద గల మణిని జాంబవంతుడు అపహరించాడని ఆయన తెలుసుకున్నాడు. జాంబవంతునితో యుద్ధం చేసి జయించాడు. శ్రీకృష్ణుడే శ్రీరాముడని గ్రహించిన జాంబవంతుడు మణితో పాటు కుమార్తె జాంబవతిని కూడా శ్రీకృష్ణునికి ఇచ్చాడు. తర్వాత శ్రీకృష్ణుడు సత్రాజిత్తునకు శమంతకమణిని ఇచ్చి వినాయక చతుర్థి నాడు పాలలో చంద్రుని చూచినందువల్ల ఇలా అపనింద పొందానని చెప్పాడు. సింహ ప్రసేనమవధీత్ సింహో జాంబవతాహత సుకుమారక మారోదీహి తవహ్యేష శమంతక అనే శ్లోకం పై కథను మనకు చెబుతుంది. వినాయక చతుర్థి నాడు ఈ కథ చదివితే, స్మరిస్తే చంద్రదర్శన జనిత దోషం ఉండదని ఆయన చెప్పాడు. పార్వతి కూడా భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుని పూజించి పూజాక్షతలు శిరస్సున ధరించిన వారికి ఎట్టి దోషాలు కలగవని వరమిచ్చింది. పురాణాలు చెప్పిన ఈ కథను పూజాంతంలో స్మరించి ఆ గణపతికి నివేదించిన దాన్ని ఆనందంగా అందరితో కలిసి భోజనంగా స్వీకరించాలి. ఇలా అయితే ఈ వినాయక చవితికి ప్రాధాన్యం వహించే వినాయకునిలోనూ, ఆయనకు సంబంధించిన కథలోనూ, అలాగే ఆ పూజలోనూ బాహ్యంగా ఒక అర్థాన్ని, ఆంతరికంగా మరో పరమార్థాన్ని పెద్దలు దాచిపెట్టారు. దాన్ని మనం గ్రహించాలి. వినాయకుని గణపతి అన్నారు. బుద్ధి సిద్ధి ఆయనకు భార్యలన్నారు. గణమంటే సమూహం. మానవుడు ఒక్కనిగా ఉండలేడు, సమూహంలోనే ఉంటాడు. తెలివైనవాడు
ఆ సమూహానికి నాయకుడవుతాడు.

అదే గణపతి లేదా వినాయక తత్వం. గణపతికి సిద్ధి బుద్ధి భార్యలుగా చెబుతారు. తెలివిని సొంతం చేసుకుంటే అది సిద్ధిని లేదా ప్రయోజనాన్ని తెచ్చిపెడుతుందని దీని అర్థం. ఇక గా అంటే గమనం, అది యోగులు వెళ్లే మార్గం. నా అనేది మోక్షవాచకం. ఈ మొత్తానికి జ్ఞాన మార్గంలో మోక్షం పొందటమని అర్థం. సంసారం దుఃఖాన్నే ఇస్తుంది. జన్మదుఃఖం, జరాదుఃఖం, జాయాదుఃఖం పునఃపునః అంటారు. అందుకే మోక్షాన్ని ఆశ్రయించాలి, దాన్ని ఇచ్చే గణపతిని ఆరాధించాలి అని ఇందులోని అంతరార్థం. వినాయకుడు మొదట మానవుడే. పార్వతి పసుపు ముద్దలోకి వినాయక రూపాన్ని తెచ్చింది. విధి విధానంలో శివుడు ఆ ముఖాన్ని తొలగించి తాను తెచ్చిన గజాసుర ముఖాన్ని అమర్చాడు. అలా వినాయకుడు గజముఖుడైనాడు అని కథ. గా అంటే గమనం, జా అంటే జన్మ. మనం జనన మరణాల నుంచి తప్పించుకోలేం. దైవాన్ని ఆశ్రయించి ఈ రెండింటినీ విడిపించుకోవాలనేది గజపదంలోని అర్థం. గజం స్థిరస్థితి కలిగిన జ్ఞానానికి ప్రతీక. గజముఖుని స్తుతిస్తే పరిపూర్ణమైన జ్ఞానం కలుగుతుందని మరొక అర్థం. గజం ఆహారం గ్రహించే సమయంలో రెండంచెలుగా తొండంతో తీసుకుని నోటిలో పెట్టుకుంటోంది, కానీ ఒకే అంచెలో ఇచ్చివేస్తుంది. తీసుకోవటంలో బాగా ఆలోచించాలని, దానమివ్వటంలో వేగంగా ఇవ్వాలని గజవక్తుని యొక్క ప్రబోధం. ఏనుగు లక్ష్మీదేవికి చిహ్నం. ప్రతిరోజు గజముఖుణ్ణి చూస్తే లక్ష్మీ కటాక్షమే అని మరొక సందేశం. వినాయకుని సుముఖుడు అంటాం. సుముఖుడు అంటే ప్రసన్నుడు, నిత్య సంతోషి అని అర్థాలు. సంతోషమే సగం బలం. తృప్తస్య కావాగతి అని సూక్తి. సంతోషంగా ఉన్నవానికి మరేదీ అక్కర్లేదు. అలా మానవుడు సంతోషంగా ఉంటూ తన్ను ఆశ్రయించిన వారిని సంతోషింపచేయాలని ఈ సుముఖ పదం మనకు తెలియజేస్తుంది. వినాయకునికి వక్రతుండం ఉన్నది, అది ఓంకారానికి సంకేతం. వినాయకుడు నాగయజ్ఞోపవీతాన్ని ధరిస్తాడు. నాగం మృత్యువుకి సంకేతం, దాన్ని వినాయకుడు వశం చేసుకున్నాడు. ఆయన్ను మనం ధ్యానిస్తే మనకు మృత్యుభయం ఉండదని భావం. గణపతి శూర్పకర్ణుడుగా ఉంటాడు. చేటల వంటి చెవులు ఈ పదానికి అర్థం. ధాన్యాన్ని తూర్పారబోసే చేటలకు ఈ కర్ణాలు ప్రతీక. మరో అర్థంలో మంచి విషయాలను చేటలంత చెవులు వేసుకొని వినాలని భావం. వినాయకుని లంబోదరుడు అంటాం. నిల్వ చేసిన ధాన్యానికి ఇది సంకేతం, అలాగే కూడబెట్టిన విద్యకు ఇది సంకేతమే. వినాయకుని వద్ద మూషకం ఉండటం మనం చూస్తాం. మూషకం అంటే ఎలుక, అది ధాన్యాన్ని నాశనం చేస్తుంది. సంపదలు వద్ద ఆపదలు కాచుకొని ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి అని దీని భావం. అంతేకాదు నల్లని మూషకం తమస్సుకు ప్రతీక. అందుచే అజ్ఞానం ఆవరించకుండా జాగ్రత్త పడాలని వినాయకుడు సూచిస్తాడు. వినాయకుడు ఏకదంతుడు. భారతాన్ని వ్రాయటానికి, ఒక మంచి పనికి అతడు ఏకదంతుడైనాడు. మనం కూడా కష్టాల కోర్చి మంచి పని చేయాలని ఇందలి భావం. ఏకత్వం బ్రహ్మత్వానికి ప్రతీక. ఏకమేవాద్వితీయం బ్రహ్మ. బ్రహ్మ ఒక్కటే, అది సాటిలేనిది, దాన్నే ఆశ్రయించాలి అని ఇందలి పరమార్థం. వినాయకుడు గణనాయకుడు. గణపతి అవ్వటంలో ఒక కథ ఇలా ఉంది. మూడు లోకాలు పుణ్యనదులలో స్నానం చేసి వేగంగా తిరిగి వచ్చిన వారికి గణాధిపత్యం ఇస్తానని శివుడు చెప్పాడు. తన తమ్ముడైన కుమారస్వామి వేగంగా నెమలి వాహనంపై వెళ్ళాడు. వినాయకుడు తల్లిదండ్రులను ప్రార్థించి ఉపాయం అడిగాడు. శివుడు కనికరించి నారాయణ మంత్రాన్ని జపిస్తూ ముమ్మార్లు తమకు ప్రదక్షిణం చేయమన్నాడు. అదేవిధంగా వినాయకుడు తిరిగాడు. అప్పుడు కుమారస్వామికి తనకంటే వినాయకుడే ముందున్నట్లు కనపడుతున్నాడు. తిరిగి వచ్చి తండ్రి వద్ద ఉన్న అన్నను చూచి ఆయనకే గణాధిపత్యం ఇమ్మన్నాడు. భాద్రపద శుద్ధ చవితి నాడు గజముఖునకు గణాధిపత్యం ఇచ్చారు. ఈ కథ గజముఖుని సూక్ష్మబుద్ధిని, తల్లిదండ్రుల ప్రభావాన్ని, నారాయణ మంత్ర వైశిష్ట్యాన్ని ప్రబోధిస్తుంది. అలా మనం ధర్మంగా ఉండాలని ఇందలి సందేశం. శమంతకోపాఖ్యానం ధనం వల్ల వచ్చే అనర్థాలను చెబుతుంది. కృష్ణుడు మోక్షతత్వానికి ప్రతీక. సత్వరజస్తమో గుణాలకు నివృత్తి తత్వంలో లీనం చెయ్యాలని ఇందలి పర

0: పరమార్థం. వినాయకుని 21 పత్రాలతో పూజించటం అనేది కూడా మనం చేస్తాం. ఈ పత్రాలన్నీ సామాన్యునికి కూడా అందుబాటులో ఉంటాయి. అంతేకాదు, ఈ పత్రిలో ఔషధ గుణాలున్నాయి. వీటిని తాకటం శ్రేష్టం. వీటిని నిమజ్జనం చేయటం ద్వారా ఇవి నీటిలో కలిసి ఆ ఔషధాల వల్ల మన శరీరానికి ఆరోగ్యం కలుగుతుందని పెద్దల భావన. అంతేకాదు, పంచభూతాలు, పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రలు, మనస్సు అనే 21ంటిని ఒకటిగా చేసి భగవంతునికి అర్పించటమే ఏకవింశతి పత్ర పూజలోని అంతరార్థం. బాలగంగాధర్ తిలక్ గారి దూరదృష్టి కారణంగా వినాయక వ్రతం ఉత్సవంగా మారింది. ఇంటిలో జరిపే వ్రతం సామాజిక ఉత్సవమైంది. నేడు వాడవాడలా వీధి వీధినా జరిగే ఉత్సవాలు మనలోని భిన్న భావాలను తొలగిస్తున్నాయి, సమైక్య భావాన్ని పెంపొందిస్తున్నాయి. అదే వినాయక చవితి ప్రాశస్యం. చివరిగా ఒక్క మాట, వినాయకునికి దూర్వా యుగ్మ పూజ చేస్తాం. ఇది సామాన్యునికి లభ్యమయ్యేదే. దూర్వా అంటే గరిక అనర్థం. జీవుడు సామాన్యుడు, గడ్డి పరక వంటివాడు. అహంకారాదులు విరచి భగవంతునికి తనను తాను అర్పించుకున్నటువంటి జీవుడే నిజమైనటువంటి జీవుడవుతాడు. అతనిదే సార్థకమైన జన్మ అవుతుంది అని ఇందలి నిగూఢ భావం. ఇలా వినాయకుని పండుగలోని ప్రాశస్యాన్ని తెలుసుకొని మనమంతా ఇహపర శ్రేయస్సులు పొందాలి. ఓం స్వస్తి.
1: శ్రోతలింతవరకు వినాయక చవితి ప్రాశస్త్యం గురించి డాక్టర్ పిపివిడి నాగత్రిశూల పాణిగారు అందించిన వివరాలు విన్నారు.
2: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్. ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
5: ముఖాన మొటిమల
6: సై బాల్,
5: గజ్జా బొబ్బలా
6: సై బాల్,
5: నడుగులో తామరా
6: సై బాల్,
5: బురద పుల్లా
6: సై బాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
8: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
9: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
8: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: ఇప్పుడు వినండి నవలా స్రవంతి శీర్షికన పున్నాగ పూలు నవల 23వ భాగం. రచన శ్రీమతి జలంధర.
10: నవలా స్రవంతి శీర్షికన ధారావాహికంగా ప్రసారమవుతున్న నవల పున్నాగపూలు 23వ భాగం వింటారు. రచన శ్రీమతి జలంధర. ఇంతవరకు జరిగిన కథ. తాగుడికి బానిస అయిన భర్త రాజారావుని కుటుంబ సభ్యుల సలహా మీద జీకే హీలింగ్ సెంటర్లో చేర్పిస్తుంది రాధ. జీకే హీలింగ్ సెంటర్ అన్నది తన పెదనాన్న గోకులకృష్ణ పేరిట కట్టబడినదని తెలుసుకుని ఆశ్చర్యపోతుంది. ఆ హాస్పిటల్ డాక్టర్ కృష్ణ ఆధ్వర్యంలో నడుస్తుంది. కృష్ణ రాధ మరిది రఘుకి స్నేహితుడు. ఆ హాస్పిటల్లో ఇతర హాస్పిటల్ కన్నా భిన్నమని వంద

శాతం రోగుల బాగు కోసమే అక్కడ ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నారని వచ్చిన కొంతకాలానికే గ్రహిస్తుంది రాధ. రోగుల మనస్తత్వాన్ని బట్టి కూడా వైద్యం చేస్తారని, అందులో భాగంగా ప్రతి పౌర్ణమి నాడు డాక్టర్ కృష్ణ లెక్చర్ ఉంటుందని, ఒక పౌర్ణమి నాడు షీలా మేడం ప్రోద్బలంతో ఆ లెక్చర్కి వెళ్ళి తనకే తెలియని అనుభూతికి లోనై తిరిగి తమ గదికి వస్తుండగా భర్త రాజారావు ఎవరితోనో ఫోన్లో గట్టిగా అరుస్తుండడం విని అవతలి వ్యక్తి స్త్రీ అని, ఆమెకు అతనికి ఏదో సంబంధం ఉందని, అతనిని నిలదీయలేని తన నిస్సహాయతకు బాధపడుతుంది రాధ.

ఫోన్లో గట్టిగా అరుస్తుండడం విని అవతల వ్యక్తి స్త్రీ అని, ఆమెకు అతనికి ఏదో సంబంధం ఉందని, అతనిని నిలదీయలేని తన నిస్సహాయతకు బాధపడుతుంది రాధ. అదే హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్న శ్రీదేవి గతం చాలా భయంకరమైనది. సవతి తండ్రి ఆమెను కూతురుగా కాక బజారు సరుకుగా భావించి ప్రతిరాత్రి ఆమెను శారీరకంగా హింసిస్తుంటాడు. ఈ విషయం గ్రహించిన ఆమె తల్లి అతనిని జీవచ్ఛవంలా మార్చి శ్రీదేవికి కొంత డబ్బు ఇచ్చి పారిపొమ్మని సలహా ఇస్తుంది. శ్రీదేవి ఆ డబ్బుతో నర్స్ ట్రైనింగ్ చేసి జీకే హీలింగ్ సెంటర్లో స్టాఫ్గా చేరినప్పుడు ఆమెకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చే అఫర్మేషన్స్ రాయమంటుంది షీలా మేడం. శ్రీదేవి అఫర్మేషన్స్ రాయడం ప్రారంభిస్తుంది. షీలా మేడం కౌన్సిలింగ్లో ఎన్నో మార్పులు జరుగుతున్నట్టు శ్రీదేవి గ్రహిస్తుంది. శ్రీదేవి, రాధ ఇద్దరు షీలా మేడంకి ఇతర పేషెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు అఫర్మేషన్స్ రాయడానికి సహాయపడుతుంటారు. ఆ సందర్భంలో రాజారావు గురించి అడిగిన మేడంకి అతనికి మరో స్త్రీతో సంబంధం ఉందన్న సంగతి చెబుదామని చెప్పలేక మౌనంగా తన గదికి బయలుదేరుతుంది రాధ. ఆ మర్నాడు షీలా మేడం రాధని తీసుకుని డాక్టర్ కృష్ణ దగ్గరికి వెళుతుంటారు. అక్కడ కాంతం గారిని చూసి ఆశ్చర్యానికి లోనవుతారు. అక్కడ కృష్ణ డాక్టర్ షీలా మేడంతో కాంతం గారు తమ హాస్పిటల్కి సహాయం చేయడానికి కొంత డబ్బు సహాయం చేయడానికి వచ్చారని తెలుసుకుని షీలా మేడం డాక్టర్ కృష్ణ ఇద్దరు సున్నితంగా తిరస్కరిస్తారు. కాని ఈ మాటలకు నొచ్చుకున్న కాంతం గారితో కృష్ణ డబ్బు అనేక విధాల సంపాదించవచ్చని, ప్రస్తుతం కాంతం గారు తెచ్చిన డబ్బు ఆమె సొంతం కాదని, అది అతని భర్త అన్యాయంగా సంపాదించిన డబ్బని, అందుకే తను స్వీకరించడం లేదని చెప్తాడు. నిజం గ్రహించిన కాంతం కళ్ళనీళ్ల పర్యంతమవుతుంది. కృష్ణ ఆమెను అనునయించి ఆమె అంతిమ కాలాన్ని తమ హాస్పిటల్లో గడపమని కోరుతాడు. అందుకు ఆమె అంగీకరిస్తుంది. అదే సమయంలో రాధ డాక్టర్ కృష్ణని, సుందర్ తల్లి రాణికి అదే హాస్పిటల్లో ఏదైనా ఉద్యోగం ఇవ్వమని కోరుతుంది. అందుకు ఒప్పుకుంటాడు డాక్టర్ కృష్ణ. ఇక వినండి పున్నాగపూలు నవల 23వ భాగం. ఆ సాయంత్రం స్వప్న ఏదో కారణం చెప్పి తప్పించుకున్నది కాని రాణిని మాత్రం రాధ షీలా మేడం దగ్గరకు తీసుకొచ్చింది. మేడం చాలాసేపు ఆమెతో మాట్లాడారు. లోపలికి తీసుకెళ్లి హీలింగ్ చేశారు. సుందర్ భవిష్యత్తు గురించి ఏం భయం లేదు అని చెప్పారు. నేనెందుకు పనికిరాను, నా బ్రతుకు ఎహ్యమైపోయింది అన్న ఆలోచన నుంచి తప్పించి సుతిమెత్తంగా ఆమెకు ఆత్మస్థైర్యం కల్పించారు. ఆవిడ టెక్నిక్ చూసి ఆశ్చర్యపోయింది రాధ. ఆ తర్వాత 2 రోజులు రాణి లైబ్రరీలో పనిచేసింది. సహాయానికే అనుకున్నది కానీ 200 కవర్లో పెట్టి ఇవ్వగానే ఆశ్చర్యపోయింది రాణి. ఇదెందుకు రాధమ్మా, ఈ హాస్పిటల్లో ఎంతో సేవ చేస్తున్నారు, నా బిడ్డకు ఆశ్రయమిస్తున్నారు, నాకు న్యూనత కలిగించడం లేదు, నేను ఇదంతా ఫ్రీగా చెయ్యాలి వీళ్లకు. కాదు, ఇది హాస్పిటల్ పద్ధతిట. మీ ఆరోగ్యం ఎంత ముఖ్యమో మీ ఆత్మగౌరవం కూడా అంతే ముఖ్యం వాళ్లకు. ఆ 200 చేతిలో పెట్టుకుని అలా చూస్తూ కూర్చుంది రాణి. 2 కన్నీటి చుక్కలుగా ప్రారంభమైన ఆమె దుఃఖం అలలు అలలుగా పొంగి గట్టిగా ఏడవడం ప్రారంభించింది. అద్భుతమైన జీవనదులన్నీ ఆ దుఃఖరూపంలో వచ్చి ఆమెను శుభ్రపరుస్తున్నాయా అనిపిస్తోంది రాధకు. పక్కనే ఓదార్పుగా మాట్లాడకుండా కూర్చున్నది. మరికొద్ది రోజుల్లోనే చచ్చిపోయే ఈ యువతి ఆ సాయం సంధ్యాకాలంలో తన జీవితపు కథల పుటలు విప్పింది. అద్భుతమైన మలుపులతో ట్విస్టులతో జరిగిన గొప్ప జీవిత గాథ కాకపోవచ్చును, కానీ అది ఆమె జీవితం. ఆమెలో ఆత్మన్యూనత కలిగించి అది రోగంగా మార్చి తన ముద్దుబిడ్డను వదిలిపెట్టి చచ్చిపోలేక ఆత్మగౌరవంతో బ్రతకగలనన్న నమ్మకం లేక విలవిల్లాడిపోతున్న ఒక మామూలు ఆడపిల్ల కథ. ఆంధ్రదేశంలో ఒక మారుమూల పల్లెటూరులో శ్రీరామాలయం పూజారి 5వ కూతురు రాణి. వాళ్లకు ఒక జీవిని ఈ ప్రపంచంలోకి ఆహ్వానిస్తే దానిని సుఖంగా పెంచడానికి ఎంత ఖర్చు అవుతుందో, ఎలా సంపాదించాలో అన్న ఆలోచన జ్ఞానం లేదు. నారుపోసినవాడే నీరు పోస్తాడు, పుత్రుడు లేకపోతే పున్నామ నరకం అన్న 2 ప్రాతిపదికలతో మూర్ఖంగా బ్రతికేయడానికి సిద్ధపడ్డ తండ్రి. పుట్టిన పిల్లలకు ఏం పెట్టి ఎలా పెంచాలి అని ఆలోచించకుండానే కొడుకు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఛీ, మళ్ళీ ఆడ అన్న చీత్కారంతో ఈ లోకంలోకి అడుగుపెట్టింది రాణి. అందరి చీత్కారంతో ఒక వడ్లగింజ గొంతులో వేసి చంపేద్దామటే అని మంత్రసాయితో మంతనాలు ఆడిందట తల్లి. ఛ, బిడ్డ రాణిలా ఉన్నదమ్మా, అంతమాట అంటారేంటి అన్నది మంత్రసాని. పసుపు నీళ్లు చల్లడం తప్ప ఏముచ్చటా లేని పాపకు మంత్రసాని మాటే పేరయింది. ఎలా పెంచాలే ఇంత ఆడసంతానని అని బోరును ఏడ్చింది తల్లి. ఆవిడకు పెద్ద జ్ఞానం లేదు, చదువుకోవాలని అనుకోలేదు. ఆవిడ జీవితంలో జరుగుతున్న ఏ విషయాన్నైనా ఎందుకు ఎలా జరుగుతుంది అన్న ప్రశ్న లేదు. అడగాలని ఆలోచించాలని తెలియదు. తెలిసింది ఒక్కటే,
ఆడదై పుట్టే కన్నా అడవిలో మానే పుట్టడం మేలని.

0: తన కష్టాలకు మరొక వారసురాలు, మళ్లీ వారసురాలు అంటూ పుడుతూ ఉంటే భయపడిపోయింది ఆవిడ. రామాలయం పక్కన చిన్న పెంకుటింట్లో కాపురం. ఉభయం ఎవరైనా ఇస్తే కాస్త కడుపు నిండా తిండి, రుచి పచ్చి లేని జీవితం. ముత్తైదుగా పిలిచి చాటల వాయనం ఇచ్చి కృష్ణానది ఒడ్డున మూసవాయనం, ముత్తైదుగా కొంత సంపాదన, అప్పుడప్పుడు వచ్చే చీరలు, వీటితో పిల్లలకు ఏమని కొంటుంది? ఉన్నవే చించి వాళ్లకు బట్టలు కుట్టేది. శుభ్రం అంటే ఆ ఇంట్లో అర్థం తెలీదు. ఆచారం అని, మడి అని, రాముడి నైవేద్యానికి మాత్రం హడావుడు చేసేవాడు తండ్రి. బూజులు వెళ్లాడే ఇల్లు, పాత గిన్నెలు, చాపలు, బొంతలు, పెరట్లో పండే దోసకాయ, సొరకాయ, తోటకూర లాంటివి ఆహారం. ఎప్పుడైనా ఏ పెళ్లికో ఆహ్వానం వస్తే తప్ప రుచికరమైన ఆహారం తెలియదు ఆ సంసారానికి.
1: అదుగో పిల్లలు కూడా వచ్చింది, పోవమ్మా, ఆ మూల నుంచి కూర్చో, 10 విస్తరులు కావాలయ్యే
0: అని కొంతమంది భోజనానికి పిలిచి వెటకారంగా మాట్లాడేవారు. పిల్లలు ఏం పట్టించుకోకుండా ఆబాగా తింటుంటే ఏడుపు వచ్చేది రాజ్యలక్ష్మికి. కానీ ఏమి చెయ్యాలో తెలియని అజ్ఞానం, తన కష్టాలకు కర్మసిద్ధాంతం తప్ప మరే కారణం తెలియదు ఆమెకు. అజ్ఞానం అనేది ఒకటి ఉంటుంది, అది మిమ్మల్ని మాయలా ఆవరించింది. అందులో నుంచి బయటపడండి, బుద్ధి అనే దాన్ని పదును పెట్టండి. ఇట్లాంటి విషయాలు 3 తరాల ముందు నుంచే తెలియదు ఆమెకు. ఆమె పినతండ్రి పురాణాలు చెప్పేవాడు. అందులో ఒక ముక్క అర్థమయ్యేది కాదు రాజ్యలక్ష్మికి. ఆ ఇంట్లో 4 పాత విగ్రహాలు నల్లబడిపోయి ఈశాన్యమూల బిక్కచిచ్చిపోయి ఉండేవి. అవేవో తమను రక్షిస్తాయనే నమ్మకం అసలు లేదు రాజ్యలక్ష్మికి. సర్వేశ్వరుడు గురించి పినతండ్రి చెప్తే అదేం పదార్థమో అర్థం కాలేదు ఆమెకు. ఇంకా గుడిలో రాముడు, సీతమ్మ వాళ్ళు సంకల్పాలు చెప్పి కొబ్బరికాయలు కొట్టేవాళ్ళని చూస్తారు. కానీ అక్కడ దొరికే కొబ్బరి చిప్పలకు, మిగతా నూనెకు, చిల్లర డబ్బులకు ఆశపడేవాళ్లను కరుణిస్తాడన్న నమ్మకం ఆమెకు లేదు. అన్నింటికీ ఆ రాముడే దిక్కు అని ఏమాత్రం నమ్మకం లేకుండా సమస్య నుంచి తప్పించుకుని మొగుడిని చూస్తే మాత్రం పచ్చడి బండ తీసుకుని అతడి బుర్ర పగలగొట్టాలన్నంత కోపం వచ్చేది రాజ్యలక్ష్మికి. ఆవిడ నిస్సహాయతతో కూడిన కోపం అంతా పిల్లల్ని చావకొట్టి తీర్చుకునేది. మొగుడిని కొట్టడం మహాపాపం అని నమ్మింది కాబట్టి, కానీ లేకపోతే ఎప్పుడూ చాకిరేవు పెట్టేసేది. రాజ్యలక్ష్మి భర్తకి మూర్ఖత్వపు ఆలోచనలను ఎవరూ నేర్పించలేదు. భార్య పతివ్రతగా ఉండాలి అని తెలుసు, కానీ ఆర్థిక రక్షణ, శారీరక రక్షణ తన కుటుంబానికి ఇవ్వాలని అన్న ప్రాథమిక అంశం ఎవ్వరూ చెప్పలేదు. అందుకే భర్త, సంసారం అంటే విసుగు, సుఖం లేని జీవితం మీద ఏవగింపు తప్ప ఏం చేస్తే పరిస్థితులు సరిచేయగలం అని భర్తతో మాట్లాడో, పోట్లాడో, బెదిరించో అతన్ని సమర్థుని చేయగలనా అని ఆలోచించాలని ఆమెకు ఏ సతీత్వపు పురాణం చెప్పలేదు. మగవాడికి అభద్రతా భావం రాకుండా భార్య కాపాడాలని ఏర్పరిచిన నియమాలు అతడి రక్షణ కోసం సహజ కవచ కుండలాలలో పుట్టిందన్నట్టు ప్రవర్తిస్తోంది సంఘం. ఏ అరాచకం నుంచి ఆమెకు రక్షణ, భద్రత లేదు. కర్తవ్యం మరచిపోయిన బాధ్యతారహితుడు అయిన భర్తను ఎలా దారిలో పెట్టాలో ఏ కుల పెద్ద చెప్పలేదు. రాజ్యలక్ష్మి భర్తకు బాధ్యతారాహిత్యం, దానికి తోడు మూర్ఖత్వం, అజ్ఞానం, అమాయకత్వం కూడా ఉన్నాయి. ఎదుగుతున్న బిడ్డలు, అర్ధాకలితో పడుకున్న బిడ్డలు అటు ఇటు మసులుతుంటే కొడుకు కోసం అంటూ తనను బలవంత పెడుతున్న భర్తను చూస్తే అసహ్యం వేసింది రాజ్యలక్ష్మికి. దేన్ని నమ్ముకుని మరొక బిడ్డను ఈ ప్రపంచంలోకి తీసుకురావాలి? ఆ రాత్రికి రాత్రి గంగానమ్మ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నది రాజ్యలక్ష్మి. చాలీ చాలని సంసారంలో సంపాదన తెలియని తండ్రి, ఇల్లాలు లేని ఇల్లు, కోరిక తప్ప కర్తవ్యం తెలియని తండ్రి, అక్రమ సంబంధాలు, ఎదుగుతున్న 5 ఆడపిల్లలకు ఎటువంటి రక్షణ ఇవ్వలేని పరిస్థితి అది. మేము ఏం పాపం చేశామో అనుకునే ముందు ఇటువంటి అనాథలను కనిపడేసే మనుషుల్ని చట్ట ప్రకారము, సంఘం కట్టుబాటుతోనూ ఆపి తీరాలి. ఆడపిల్లలను ఏమార్చో, ఎత్తుకుపోయో, మోహంలో పడేసో విదేశాలకు ఎగుమతి చేసేవారిని, పాపాత్ములని తిట్టిపోస్తాం. కానీ రక్షణ ఇవ్వలేమని తెలిసి బాధ్యతారహితంగా పిల్లలను చైల్డ్ సెక్షువల్ అబ్యూస్కు, వ్యభిచారానికి ముడిసరుకును సప్లై చేసే వాళ్లను ఎందుకు శిక్షించదు ఈ సంఘం? పవిత్రమైన వివాహ వ్యవస్థ అని చెప్పుకుంటూ అక్కర్లేని పిల్లలను కని అధికారం వీళ్లకు ఎవరిచ్చారని ఎవరు ప్రశ్నిస్తారు? రాణి 2 అక్కలు రాత్రికి రాత్రి మాయమయ్యారు. మర్నాడు వెతికి నా కర్మ అని ఊరుకున్నాడు. 3వ పిల్ల తెలివితేటలు ప్రదర్శించి మతం మార్చుకుని తనకన్నా 2ంతల వయసువాడితో సెటిల్ అయిపోయింది. 4వ అక్క అనవసరమైన అక్రమ సంబంధాలు ఇరుక్కుని 4 నోట్లో నానిపోయింది. 5వ ఆడపిల్ల రాణికి ఎందుకో ఈ దారి నచ్చలేదు. ఆమెను బలవంతం చేసి అనుభవించి చేతుల్లో నోట్లు పెట్టిన పుణ్యకోటి అనే అబ్బాయిని నన్ను పెళ్లి చేసుకోవా అని అడిగింది. అప్పుడు ఏమి ఆలోచించుకున్నాడో సరే అన్నాడతను. రాములవారి గుళ్ళో తాళికట్టాడు. ఆ రాత్రే ఆమెను పట్నం తీసుకొచ్చి

చేశాడు. మొదట్లో ఏదో సంపాదించి తెచ్చేవాడు. సుందర్ పుట్టిన తర్వాత ఇంత పనికి వచ్చే భార్యను పెట్టుకుని అసహ్యంగా నేను సంపాదించడేమిటి అని రాణిని అమ్మకానికి పెట్టాడు. తన అక్కా చెల్లెల కన్నా తనెంతో పవిత్రంగా ఇల్లాలుగా బ్రతుకుతున్నానని నమ్మిన రాణికి ఒక్కసారి బ్రహ్మాండం బద్దలైంది. మొదట్లో ఎదురు తిరిగింది, ఏడిచింది. 4 ఇళ్లలో పాచి పని చేస్తానన్నది. మహిళా సంఘం సెక్రటరీని దారి చూపించమని అర్థించడానికి వెళితే ఆమె భర్త వెకిలివేషాలు వేశాడు. భర్తకు టాటా చెప్పి ఆఫీస్కు చాలా ప్రేమగా మాట్లాడుతూ పంపిన ఆ మహిళా సంఘం సెక్రటరీ, చూసావుగా ఇది నా పరిస్థితి, నీకు ఈ 10 నిమిషాల్లోనే అర్థమై ఉంటుంది. నిన్ను ముందు ఈ మూడుగు మృగం నుంచి రక్షించలేను, నన్ను క్షమించు అని బయటకు పంపి తలుపు వేసింది. ఎందుకో ఆ రోజు రాణికి తనకన్నా జాలిపడవలసిన స్థితిలో మరొక స్త్రీ ఉందనిపించింది. తన బాబును వదులుకోలేక వాడికి ఇల్లు, తల్లి, తండ్రి అనే రక్షణ వలయం ఇవ్వాలన్న ఆశతో అలా అలా ఈ ఊబిలో కూరుకుపోయింది రాణి. తన చేతుల్లో డబ్బులు చూసుకుంటూ గతమంతా గుర్తుకు తెచ్చుకుంటూ అలాగే ఉండిపోయిందామె. రాధ 2 చేతులు పట్టుకుని కళ్లకు అద్దుకున్నది. ఆ మర్నాటి నుంచి మరింత శ్రద్ధగా పనులు చేస్తోంది రాణి. సుందర్ కూడా తల్లికి సహాయం చేస్తున్నాడు. ఆమె అంత జబ్బుతో అలా పనిచేయడం మంచిదేనా? ఒకరోజు డాక్టర్ పెళ్ళైని అడిగింది రాధ. నవ్వాడతను. మెడికల్ హిస్టరీ ప్రకారం ఆవిడ 3 నెలలు బ్రతికి ఉంటే చాలా గొప్ప విషయం. కనీసం ఆవిడ ఆఖరి రోజుల్లో ఆవిడకు ఆనందమిచ్చే పనేదో చెయ్యనివ్వండి. ఏమో, దీనివల్ల ఆవిడకు జీవితం మీద ప్రేమ పెరిగి రోగనిరోధక శక్తి ఎక్కువై మిరాకిల్స్ జరగాలని భగవంతుడిని ప్రార్థిద్దాం. ఆ ప్రయత్నంగా డాక్టర్ జీకే ఫోటో చూసింది రాధ. పెదనాన్న, నీ ఆదర్శం ఇక్కడ ఫలితాన్నిస్తుందా? ఆలోచనే ప్రార్థనగా మారిపోయింది. అప్పుడు మ్రోగింది సెల్. అత్తగారు, రాజారావును చూడటానికి వస్తున్నాం. ఆ వార్త వినగానే వణుకొచ్చింది రాధకు. ఎందుకు వస్తున్నారు? అయినా ఎలా కాదంటుంది? ఆ సాయంత్రం తోడికోడలు, అత్తగారు కలిసి వచ్చారు. హాస్పిటల్ కొంత చూసి చాలా బాగుంది అని సర్టిఫికేట్ ఇచ్చారు. ఏమంటాడే ఆ పెద్ద డాక్టర్, రాజాకి ఎలా ఉన్నది? తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు. వాళ్ల మాట వింటే ఎటో చూస్తూ అన్నది రాధ. ఏమిటే, ఇక్కడ ఎలాంటి రోగమైనా తగ్గిస్తారని రఘు గొప్పగా చెప్పాడు. ఇంతంత ఫీజులు తీసుకుంటే ఏమిటి చేస్తున్నారు వీళ్ళు? నువ్వు అడగలేదా? అదివరకైతే భయపడి ఏం చెప్పేదో రాధ. ఇప్పుడు మాత్రం నిర్లిప్తంగా నవ్వి ఓరుకున్నది. అలా చిక్కిపోయేమిటి రాధ? నీ ఆరోగ్యం జాగ్రత్త ముందు. వాళ్లకు ఎవరికి ఏది వచ్చినా చేయడానికి మనం ఉంటాం. మనకి ఏదన్నా వస్తే మంచినీళ్ళిచ్చే దిక్కుండదు. కచ్చగా అన్నది తోడికోడలు హారతి. హాస్పిటల్ గదిలో తల్లి కొడుకులు మంతనాలాడుకుంటున్నారు. నవ్వింది రాధ. అదివరకైతే ఆ సబ్జెక్ట్ మీద ఇద్దరూ అందని 1 గంట ఆడిపోసుకునేవారు. ఎందుకో అప్పుడు మార్చలేని విషయాల గురించి సమయం, ఎనర్జీ కూడా వృధా చేసుకోవడం అక్కర్లేదనిపిస్తుంది రాధకు. ఇప్పుడు ఈవిడ తగుదునమ్మా అని బయలుదేరి ఎందుకొచ్చిందో తెలుసా? ఈవిడకు ఈ నెల డబ్బులు బావగారు చెక్కుగా ఇవ్వాలి, అందుకు వచ్చింది. సన్నగా వంకరగా నవ్వుతూ అన్నది హారతి. అవునా? ఆశ్చర్యంగా అడిగింది రాధ. అదేమిటి, ఈ విషయం నీకు తెలీదా? బావగారి బిజినెస్లో పోట్లాడి షేర్ తీసుకున్నది ఈవిడ. పైగా లాభ నష్టాలతో సంబంధం లేదురా, నాకు నెలకింత కావాలి అని చెప్పి ప్రతి నెలా చెక్కు తీసుకుంటుంది. సాధారణంగా బావగారు ఆవిడ అకౌంట్లో కట్టేస్తారు. ఈసారి ఆలస్యమైందని తనే కొడుకును చూసే సాకుతో వచ్చేసింది. అట్లాగే గోడకు ఆనుకుని నిలబడిపోయింది రాధ. తనకు ఈ విషయం ఎందుకు తెలీదు? తనకు తెలియని ఇన్ని విషయాలు తోడికోడలకు ఎలా తెలిసాయి అసలు? తను పట్టించుకోకపోవడం వలన? ఇంత పట్టకుండా ఎవరైనా ఉంటారా? ఏమీ తెలుసుకోకుండా ముద్దు రాచిప్పల మెదడులో ఎవరివో మాటలు. షీలా మేడం చెప్పిన కంట్రోలింగ్ పేరెంట్ వాయిస్ ఇదే. ముందు దీని వాగుడు నుంచి తప్పించుకోవాలి. సరే, పిల్లలేరి, మాట మారుసు అన్నది రాధ. ఒకళ్ళు టీవీ, మరొకరు కంప్యూటర్. వెళ్ళి హోంవర్క్ చేయించాలి రాధ. నేను మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకు. నువ్వు నన్ను అపార్థం చేసుకోవని చెబుతున్నాను. బావగారికి ఏమన్నా అయితే వీళ్ళందరూ నిన్ను ఎక్కడ నిలబెడతారో అని నాకు అనుమానం. నీదంటూ నీ పేరున ఏమున్నదో తెలుసుకో. నీ హక్కు తెలుసుకో. నువ్వు తెలివిగా ఉండకపోతే చూసుకో మరి, అరచేయి నొక్కుతూ గుసగుసగా చెప్పింది హారతి. ఆశ్చర్యంగా వింటోంది రాధ. ఇలా ఆలోచించాలని తను ఎప్పుడూ అనుకోలేదే. ఓ మై గాడ్. అప్పుడు ఒక భయంకరమైన ఆలోచన వచ్చింది రాధకు. ఆయనకు 2nd సెటప్ ఉన్నది తెలుసా? అంటే ఎట్లా ఉంటుంది హారతి ముఖం? ఏమో, అది కూడా వీళ్ళందరికీ తెలిసేమో. ఏవీ పట్టించుకొని తను ఈ స్థితిలో ఉన్నది. కానీ వీళ్ళంతా చాలా తెలివిగానే ఉన్నారు. గేటు దాకా వెళ్ళి కారెక్కించి అత్తగారు చెప్పే జాగ్రత్తలు విని, ఏమైపోతాడో నా బిడ్డ అంటే పర్వాలేదులేండి అని ఓదార్చి తన గదికి వచ్చింది రాధ. సిగరెట్ తాగుతున్నాడు రాజారావు. ఎక్కడిది ఇతనికి, తెప్పించుకున్నాడా? రాజారావు లాంటి వాళ్లకు ఎవరైనా కంట్రోల్లో పెడితే మహామంట. అది వాళ్ల మంచి కోరైనా సరే, అతడు ఎవరైనా నిజాయితీగా

0: ఉంటారంటే నమ్మలేడు. వాళ్లను వస్తువులిచ్చో డబ్బులు ఎరవేసో లొంగదీసుకుంటారు. చూసావా, నేను చెప్పానా నిజాయితీ కబులు నా దగ్గర చెప్పొద్దు అని? తొడచరిచే దుర్యోధనుడిలా ప్రవర్తిస్తాడు. అతనికి అదొక రాక్షసానందం. ఎవరో హాస్పిటల్లో కొత్తగా చేరిన బాయ్ని డబ్బులిచ్చి ప్రలోభపరిచి ఉంటాడు. ఇట్లాంటి విషయాలు ఎలాగో మేనేజ్మెంట్కు తెలుస్తాయి, వాడి ఉద్యోగం ఊడుతుంది. ఈ ప్యూన్ కక్కుర్తికి శిక్ష ఉన్నది. కానీ ఇలా వాళ్లను ప్రలోభపరిచేవారిని ఎవరూ ఏమీ అనలేరు మరి. నిట్టూర్చింది రాధ. సిగరెట్ ఎక్కడిదని చూస్తున్నావా? వెటకారంగా అడిగాడు రాజారావు. రాధ మాట్లాడలేదు. మా అమ్మ తెచ్చిచ్చింది. అమ్మ బయలుదేరుతుందని తెలిసి ఫోన్ చేశాను. ఏమని చేసి పెట్టినా రాజా అని అడిగింది. ఏమొద్దు కానీ సిగరెట్ తాగి చాలా రోజులింది, తెచ్చిపెట్టు అన్నాను. నానాయనే నోరు తెరిచి అడిగావు కదా అని తెచ్చిచ్చింది. నన్ను చూసి కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంది పాపం. డెత్ విష్ తీర్చాలనుకున్నదేమో. అతని వంకే సూటిగా చూస్తూ వింటుంది రాధ. కొంచెం షాక్ తిన్నా ఏది ఆశ్చర్యంగా లేదు ఆమెకు. ఈ మధ్య ఏదో పెద్ద జగన్నాటకంలో ఎవరి పాత్రలు వాళ్ళు బాగా పోషిస్తున్నారు. ఏటొచ్చి స్క్రిప్ట్ చదవని వ్యక్తి, కథ అర్థం కాని వ్యక్తి తను ఒక్కతే. డాక్టర్లకు నర్సులకు ఈ విషయం తెలిసి ఎక్కడిది సిగరెట్ అని నిలదీస్తే ఏమిటి చెబుతుంది? పవిత్రమైన పుత్రప్రేమ చంపుకోలేని మాతృమూర్తి లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న కొడుకుకి కానుకగా తెచ్చిచ్చిందని చెప్పాలా? ఏది ఆపలేని తను వాళ్ళందరి కళ్లకు ఎలా కనబడుతుంది? వాళ్ళందరి గురించి ఆలోచించి ఆలోచించి చాలా ఏళ్లు తప్పించుకుని తిరిగావు. నీసంగా చెప్పు, నీ దృష్టిలో నువ్వేమిటసలు? మనసు ప్రశ్నిస్తోంది. మా అమ్మ ఒక ప్రపోజల్తో వచ్చింది. పడుకుని ముంజయ్యి కంటిమీద పెట్టుకుని మాట్లాడుతున్నాడు రాజారు. ఏమిటి? మెల్లగా అడిగింది. నీకెలాగో పిల్లలు లేరు, నీ షేరు చెల్లెళ్ళిద్దరికీ రాసి రాధకు నెలకింత అని ఏర్పాటు చేద్దాం అన్నది. అతని గొంతులో ఏదో బాధ కరిగించి వేసింది రాధను. మెల్లగా దగ్గరగా వెళ్లి కూర్చుని చెయ్యి పట్టుకున్నది. ఎందుకో అది షాక్లా లేదు రాధకు. ఇది కూడా స్క్రిప్ట్లో భాగమే అనిపించింది. రాధ, వీళ్ళందరూ నేను చచ్చిపోతానని నిర్ణయానికి వచ్చేశారా? ఆమె చెయ్యి పట్టుకుంటూ ఆరాటంగా అడిగాడు రాజారు. అంత మూర్ఖంగా మొండిగా మాట్లాడే అతని గొంతులో మొట్టమొదటిసారిగా దిగులు, అనుమానం, భయం వినిపించాయి రాధకు. జాలి వేసింది. చచ్చా, అవేం మాటలు? ఏం భయం లేదు, మీరు హాయిగా ఉంటారు. నిజమా? నువ్వు నమ్ముతున్నావా రాధ? సూటిగా చూస్తూ అడిగాడు. తప్పకుండా. మీలో ఏదో మీకే అర్థం కాని బాధ ఉన్నది, అదేదో తెలిస్తే దానిని తీసేస్తే మీరు హాయిగా ఉంటారేమో. తప్పకుండా తగ్గిపోతుంది. ఆమెకు అతడు గీసిన చిత్రం గుర్తుకొస్తోంది. మిగతా సగం ఏమిటి? మెల్లగా నిద్రలోకి జారిపోయాడు రాజారావు. మరొక అరగంటకు నర్స్ వచ్చి, అదేమిటి మాత్ర వేసుకోకుండానే నిద్రపోయారా? గుడ్, ఒకవేళ లేస్తే నన్ను పిలవండి మేడం అని చెప్పి వెళ్ళింది. అతని వంకే చూస్తూ కూర్చున్నది రాధ. ఎందుకో అతను చాలా వరకు తనకు మిల్లిమిల్లిగా అర్థమవుతున్నాడు అనిపిస్తోంది రాధకు. ఇతనికి కూడా ప్రేమ, ఓదార్పు, బ్రతుకుతాను అన్న ధైర్యం కావాలి. అందరికీలాగానే అవి ఎదుటి వాళ్ల నుంచి కోరుకుంటున్నాడు. ఏటొచ్చి అది తన హక్కు అనుకుంటున్నాడు అంతే. భార్యను అని మర్చిపోతే అతడితో డీల్ చేయడం తను అనుకున్నట్టు కష్టమేం కాదు. ఏమిటిస్తుంది తనకు ఆ ధైర్యం? ఆ మరొక అమ్మాయి గురించి తెలియడమా? లేక తనలో మౌలికమైన మార్పు ఏదో జరుగుతోందా? ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది రాధ. నవలాశ్రవంతి శీర్షికన మీరింతవరకు ధారావాహికంగా ప్రసారమవుతున్న నవల పున్నాగపూలు 23వ భాగం విన్నారు. రచన శ్రీమతి జలంధర. ఈ నవల తరువాయి భాగం వచ్చే వారం ప్రసారమవుతుంది.
1: శ్రోతలింతవరకు నవలాశ్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 23వ భాగం విన్నారు. రచన శ్రీమతి జలంధర.
2: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: ఇప్పుడు వినండి సృజన సాహితీ కార్యక్రమంలో శ్రీ కొత్తపల్లి సురేష్ గారి స్వీయ కవితలు.
3: శీర్షిక నదీపాఠం. శీర్షిక నదీపాఠం. పేజీలుగా రోజులను తోసుకుంటూ వెళ్ళిన గుండెలను తడుపుకుంటూ వెళ్ళిన నది, నీ చూపుల అలల తీరాలను తాకని యుగాల చెమటపాదాలపై ఒక్క చినుకువై కురిసిపో. నీ చూపుల అలల తీరాల

ను తాకని యుగాల చెమట పాదాలపై ఒక్క చెరుకువై కురిసిపో. దినాలు గడవని సంభ్రమంలోంచి, పరుగులెత్తిన ప్రయాసలలోంచి, నిన్ను అందుకోలేనప్పటి దిగులు కురుపుల్లోంచి, కొండల్లో మలుపుల్లో అదృశ్యమైన నదీ పావురమా ఎగురుతూ ఎగురుతూ పండని పనికిరాని చలకల్ని తడిపి, ఎగురుతూ ఎగురుతూ పండని పనికిరాల్ని చలకల్ని తడిపి ససిపోసిన మడి తడి బువ్వగుడి నదీ నది. బండబారిన దారుల్లో వీధుల్లో కురవాల్సిన మలుపుల్లో కానరాక, రావాల్సినప్పుడు నదివై కదిలిరాక, ఎదురుచూపు బొమ్మను చేస్తావు చూడు. అక్కడే శిథిలమైన రేణువులలో నుంచి నదీకథలు పాడిన నాట్లకాలపు స్త్రీల పాటల పుస్తకాన్నై, నదీకథలు పాడిన నాట్లకాలపు స్త్రీల పాటల పుస్తకాన్నై నవనవలాడిన ఎన్నుకర్రలని కనుపాపలకు అంకితాన్నయ్యాను. నవనవలాడిన ఎన్నుకర్రలని కనుపాపలకు అంకితాన్నయ్యాను. పారిపారి ఆగిపోయాక, అదృశ్యమైపోయాక, ఎవరో అపహరించుకుపోయాక, ఏ పంట పండని దినాల బీటి నేలల్లోంచి, తెగిన ఉంగటాల చెప్పుల గుచ్చుకున్న కొక్కీల నడకల్లోంచి, ఒళ్లంతా గుచ్చుకున్న ఊసుముళ్ళ బట్టల సాక్షిగా పొడిబారిన అడుగులు, రసికారుతున్న కన్నీళ్ళు, కరువులు, తప్పని వలసలు. నది నది చరిత్రలో కూర్చబడ్డా, ఇరికించబడ్డా, ఒక చారిత్రక గాథ చేయబడ్డ నది. ఆ సంకెళ్లను తెంచుకొని మా కలల కయ్యల మీదుగా పారు. రా నది రా. శీర్షిక పిల్లలు గుర్తొస్తారు. బడిలో మన కోసం పిల్లలు ఎదురు చూడడం కాదు కానీ, మనమే అప్పుడప్పుడు పిల్లల కోసం చెకోరాల్లా ఎదురు చూడడం బాగుంటుంది. ఎక్కడో ఒక వాక్యం చదువుతున్నప్పుడు కవిసభలో ఒక ఆత్మీయ వచనం చెవినపడ్డప్పుడు, క్రితమెప్పుడో నీట మునిగిన నీరు కోడి బుడుంగున పైకి తేలినట్లు పిల్లలు మదిలో తటిల్ల తలవడం ఎంతో బాగుంటుంది. గొంతెత్తి పద్యం చెబుతుంటే కొలనులో కలవల్లా లయగా తలలూపే పిల్లల తన్మయత, అరమార్కు తగ్గినప్పుడు మూతి ముడిచి మూగలయ్యే అలకనందల అమాయకత గుర్తొచ్చినప్పుడు పెదాలపై మందహాసం పూయడం మరింత బాగుంటుంది. దాచుకొచ్చిన జాంపండు చాటుగా చేతుల్లో పెట్టినప్పుడు పసిబుగ్గల్లో ముద్ద మందారాలు పూస్తాయి. సాయంత్రాల ఊగే ఆ పసిచేతుల చందమామలు ఆ రాత్రికి కలల చలోపందిల్లవ్వడం ఎంతో బాగుంటుంది. పరీక్షల పీర్లగుండంలో దిగి రొమ్ము విరుచుకుని నడిచేదొకరు, అంగలేస్తూ ఒక్క గెంతు గెంతేదొకరు, చిటకిన వేలు పట్టుకుని నడిచి వచ్చేవారొకరు, భుజాలపైన ఎక్కించుకెళ్లాల్సిన వారు మరొకరు, భయంతో కళ్ళు మూసుకుని వణుకుతూ ఆగట్టు మీదనే ఆగిపోయేవారు మరికొందరు, ఆరు నూరైనా అందరినీ ఆవలగట్టుకు చేర్చే ఆ అగ్ని పరీక్ష అలావు తొక్కినట్లుగా భలే రంజుగా ఉంటుంది. రెండు ముఖహాజర్ల మధ్య కాలం ఊగే ఊయల సెకండ్ల ములులా పరుగుతీసే పీరియడ్ల బువ్వబంతి పీచుమిఠాయిలా కరిగిపోయే రోజు ఒకచోట నిలవని పిచ్చుకల్లాంటి పిల్లల గుంపు, పండుమామిడి తోపులా నిగనిగలాడే బడి, పంట తరలిపోయినట్లు ఒకనాడు పిల్లలు బడిని ఖాళీ చేసి వెళ్ళిపోతారు. విద్యామూలం లాంటి తరగతి నల్లబల్ల సాక్షిగా బోసిపోయిన మనసు ఖాళీలను తడుముకుంటూ గుండె తలుపులు తెరుచుకొని బడి తలుపులు తెరవడం కోసం పిచ్చిగా ఎదురు చూడడం భలేగా ఉంటుంది. శీర్షిక భయద సౌందర్యం. యుద్ధానికి మూడు ముఖాలు. భూత భవిష్యత్ వర్తమానాల త్రిజట యుద్ధం. ఇది అనాది చీకటి లాంతరు. శాంతి మేడలు కూల్చే బుల్డోజర్. ఆధిపత్యం దాని గొంతు, బలం దాని పునాది, సర్వసమాధి దాని పరమావధి. పాపం ఎవరిదో పాపం. నిజమవ్వడికి కావాలి నిజం. కడివేడు పాలను చేర్చడం అనే నియో సైంటిఫిక్ పొర నల్లగా పరుచుకోవడం పరమార్థం.
పాపం ఎవరిదో పాపం, నిజమెవ్వడికి కావాలి నిజం, కడివెడు పాలన చేర్చడం అనే నియో సైంటిఫిక్ పొర నల్లగా పరుచుకోవడం పరమార్థం. హిరోషిమా, కళింగ లాంటి ఎప్పటికీ ఆత్మలు మేలుకోని రోబాటిక్ యుద్ధ స్పృహ కాలానికి నివాలి. వియత్నాం యుద్ధం ఏ సూర్యుడు

0: సూర్యుడిని కనింది. వియత్నాం యుద్ధం ఏ సూర్యుడిని కనింది? సింధు వంత సింధు సివిలైజేషన్ ఇసుక పొరల కింద చెదపెట్టలేదు కానీ ఎంత చిమిడిపోయి పడుకుంది. సింధు వంత సింధు సివిలైజేషన్ ఇసుక పొరల కింద చెదపట్టలేదు కానీ ఎంత చిమిడిపోయి పడుకుంది. ఆర్యులో మంగోలులో తాగింది రక్తమేనా? ఆర్యులో మంగోలులో తాగింది రక్తమేనా? బాల్యం బడుల్లో కాకుండా హాస్పిటల్లో, గుడారాల్లో, రిహాబిటేషన్ క్యాంపుల్లో, బంకర్ల బ్లాక్ హోల్స్లో కంప్రెస్ కావడం కాక్టెయిల్ థియరీ. మానవ బాంబుల నుంచి హ్యూమ నౌకల దాకా మనిషి ఎత్తుల పెత్తనం పెనమ్మించి ఎక్కడికో హృదయ కవాటాల నిండా గగనమంత ధూళి, హృదయ కవాటాల నిండా గగనమంత ధూళి, కళ్ళ చిమ్మెటలోంచి రసికారుతున్న కాలనాలిక, కళ్ళ చిమ్మెటలోంచి రసికారుతున్న కాలనాలిక, ప్రాణం ఖరీదు ఏరుకునే అన్నం పొట్లం, అమ్మ అయ్యా మిగలని అంగడి సరుకు ప్రాయం, అసంగత బతుకు మీద కురువని భరోసా, అసంగత బతుకు మీద కురువని భరోసా, పగటికి రేయికి తెగిన పరద. నువ్వు నేను గానిగెద్దులమై యుద్ధ సమీరాల్ని మోస్తూ, నువ్వు నేను గానిగెద్దులమై యుద్ధ సమీరాల్ని మోస్తూ శాంతి చర్చల్లో సమిదలా మారుతున్న వర్తమాన భయద సౌందర్యమిది. విముక్తి దొరకని జంజామారుత ప్రభంజనమిది. మళ్ళీ ఏ బుద్ధుడో రావాలి శాంతి చింతనల్ని చల్లుకుంటూ అనంత లోకయానం చేసి విచలిత హృదయాలను సృశిస్తూ యుద్ధ విఘాత దీప్తిలా సమరప్రియ హృదయ కూపాల మీదుగా అనవరతంగా వెలుగులు పంచాలి. విచలిత హృదయాలను స్పృశిస్తూ యుద్ధ విఘాత దీప్తిలా సమరప్రియ హృదయ కూపాల మీదుగా అనవరతంగా వెలుగులు పంచాలి. శీర్షిక చేదు మినుగురులు. అప్పుడిక్కడ ఒక ఎదురుచూపు తారాడేది, సూర్యోదయాన్ని కలగనేది, మాటల వానకని కొన్ని మేఘాల్ని కూడగట్టేది, చూపుల గాలులకై తహతహలాడేది. సరిగ్గా అప్పుడే పిల్ల తెమ్మెర ఒకటి అదాటున నదీపాయ మీదుగా సాగి గేట్లు గోడలను తోసుకొని ఎదురుచూపుల దాహాలను సోకేది. అక్కడిక నవ్వుల తేనెజల్లు అలుముకునేది, పచ్చని పాటల పరిమళాలు కురిసేవి. ఆ దీర్ఘవాన బీభత్సంలో తడిసి లేత మనసు మల్లెలు మూర్ఛనలు పోయేవి. వెచ్చని కబుర్ల కలాపాల అనంతరం ఆ పశుహృదయాల నడుమ పచ్చి నిశి పూడికయ్యేది. విజిల్ల మోత కూడికను ఛిద్రం చేస్తూ వీడుకోలు వేదికను సిద్ధం చేసేది. వీడి సాగే గుబులు చూపుల అడుగుల మీద ఈ అంచుమించి ఆ దిక్కుదాకా, వీడి సాగే గుబులు చూపుల అడుగుల మీద ఈ అంచు నుంచి ఆ దిక్కుదాకా ఒక నిశ్శబ్ద ఇంద్రధనస్సు వెలిసేది. రేపటి కోసం దిగులు చీకటిని మింగే సాయంత్రపు సూర్యుల్లుగా మేము తెరవీడేవాళ్ళం. రేపటి కోసం దిగులు చీకటిని మింగే సాయంత్రపు సూర్యుల్లుగా మేము తెరవీడేవాళ్ళం. ఆట ముగిశాక రంగులు కడుక్కొని ఆ రంగస్థలాన్ని మదిలో రాగరంజిత జ్ఞాపకంగా నిలుపుకునేవాళ్ళం. ఇప్పుడక్కడ ఆ వేదికొక్కటే అనాది దిగులు రాగాలు పాడుకుంటోంది. ఆనాటి జ్ఞాపకాలిప్పుడు గుండెలో చేదు మినుగుర్లై మెల్లగా మేలుకుంటున్నాయి.
1: శ్రోతలింతవరకు సృజన సాహితీ కార్యక్రమంలో శ్రీ కొత్తపల్లి సురేష్ గారిచే స్వీయ కవితలు విన్నారు.
2: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: ఇప్పుడు వినండి భక్తిమాల కార్యక్రమంలో భక్తి గీతాలు.

ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: This marks Alexander Zverev's second major title of 2026 following his French Open victory in June. Ben Shelton's loss keeps the 23-year-old Grand Slam title drought alive for American men, though he became the first black American man to make it to the US Open final since Arthur Ashe in 1972. In our bilingual live phone-in program, Public Speak Tonight, at 9:30 p.m., we will bring an insightful discussion on nutrition and early stimulation for childhood development with Dr. Richa Pandey, nutrition specialist, UNICEF India, and Dr. Surendra Singh Bisht, head of pediatrics and neonatology department, Swami Dayanand Hospital, New Delhi. During the program, listeners can ask questions on the subject. To participate, simply dial the telephone numbers 011-2331-0481 and 011-2331-4444 from 9:30 p.m. onwards tonight. Alternatively, you can also send your queries via WhatsApp to the number 9289094044 or post your questions on X with the hashtag AskEIR. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Anuja. All the dailies have widely covered Prime Minister Modi seeking wider Global South role for BRICS as he holds key 15 bilateral meetings and numerous pull-aside meetings on BRICS sidelines. The Statesman headline says, two big takeaways for India, joint declaration and successful Modi-Xi meeting. Modi flags weaponization of tech critical minerals, headlines Hindustan Times. Delhi declaration adopted by BRICS members backs sovereign Palestinian state, cites the Economic Times. As Modi pitches for startup fund and incubator network, Russia proposes new insurance mechanism and grain market, writes Financial Express. Quoting the Union Home Minister, the Indian Express states 21 NDA rule states to introduce UCC by 2029. And finally, Indian hockey extends Asian dominance with the men's and women's teams defending their twin junior titles and securing qualification for the Junior World Cup, notes the Tribune. And with that, it's back to you, Anuja.
0: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi thanks BRICS leaders for making Delhi summit productive and outcome-oriented. Union Home Minister Amit Shah says BJP-led NDA governments in 21 states will introduce uniform civil code before 2029. Festival of Ganesh Chaturthi being celebrated across the country today with great devotion. Hindi Divas being celebrated today. Rajbhasha Awards for 2025-26 to be presented at Mumbai Conference. India condemns attack on merchant vessel off Oman coast, 13 Indian crew members rescued. Dheeraj Bommadevra scripts history by becoming first Indian male recurve archer to win gold medal at World Cup final in Mexico. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani అమరావతి సమాచార లేఖ వింటారు. రచన ఐది. వివిధ శాఖల పనితీరు పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. పోస్ట్ కార్డుల ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అమరావతి విట్టి యూనివర్సిటీ విద్యార్థులు. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 దేవాలయాల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వంటి ముఖ్యమైన అంశాలతో కూడిన సెప్టెంబర్ నెల అమరావతి సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఏఐ అసిస్టెంట్, డిజి వెరిఫై, డేటా లేక్, బ్లాక్ చైన్ వంటి సాంకేతికతను వినియోగించుకుని ఆన్లైన్ సేవలు మరింత సులభతరం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఏ ఒక్కరూ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే పని లేకుండా సేవలందించాలన్నారు. ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా అందిస్తున్న 1204 సేవలకు సంబంధించి డేటా ఎంట్రీ సమాచారాన్ని మరింత సంక్షిప్తం చేయాలన్నారు. సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసే పని లేకుండా డేటా ఇంటిగ్రేషన్ జరగాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆర్టీజీఎస్ సమీక్షలో భాగంగా వివిధ శాఖల పనితీరు పురోగతి గురించి ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎల్నినో నేపథ్యంలో రాష్ట్రంలో పంటల పరిస్థితిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈసారి వ్యవసాయ దిగుబడులు సాధారణం కన్నా 20% తగ్గే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా కృష్ణా డెల్టాకు సెప్టెంబర్ నెలాఖరు వరకు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు అందించగలమని చెప్పారు. ప్రేమతో రాసిన చిన్న పోస్ట్ కార్డు కూడా ఒక వ్యక్తికి ఎంతో బలాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా అమరావతిలోని విట్టి యూనివర్సిటీకి చెందిన సుమారు 10,000 మంది విద్యార్థిని విద్యార్థులు పోస్ట్ కార్డుల ద్వారా ప్రధానమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖలు రాశారు. ఈ సందర్భంగా విద్యార్థులను

0: ఉద్దేశించి పిమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, దేశంలో 2014 ముందు తీవ్ర పేదరికం, నిరుద్యోగం, మౌలిక వసతుల కొరత వంటి అనేక సమస్యలు ఉండేవని, అనేక బ్యాంకులు ఎన్పీఏలతో దివాలా తీసే పరిస్థితికి చేరుకున్నాయని తెలిపారు. యువతకు భవిష్యత్తులో ఉద్యోగాలు కల్పించేందుకు స్పష్టమైన విజన్, ప్రణాళిక అప్పట్లో లేదని, దేశం ఎదుర్కొంటున్న అంతర్జాతీయ సవాళ్లకు తగిన వ్యూహం అవసరమని వివరించారు. ఉద్యమంలో పనిచేసి వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధనకు అధికారులంతా కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, 2024 నాటికి రాష్ట్రంలో అక్షరాస్యత శాతం దేశంలోనే అట్టడుగున కేవలం 2.6% ఉండగా, గత ఏడాదిగా కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా 25 లక్షల మంది అక్షరాస్యులుగా మారారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 5,000 దేవాలయాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీటీడీ, దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదిత స్థలాలను త్వరితగతిన ఖరారు చేసి పనులు ప్రారంభించాలని సూచించారు. హైందవ ధర్మాన్ని, ఆధ్యాత్మికతను ప్రోత్సహించేలా టీటీడీ కార్యక్రమాలను విస్తృతం చేయాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల నిర్మాణం, టీటీడీ ఆధ్వర్యంలోని ధార్మిక, విద్య, వైద్య సేవలపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 161 నియోజకవర్గాల నుంచి 4,192 ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు అందాయని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ముఖ్యమంత్రికి వివరించారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చే నిధులను కూడా ఆలయాల నిర్మాణం, ధార్మిక కార్యక్రమాలకు వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలు, సంక్షేమంపై రాష్ట్రస్థాయి హైపవర్ పర్యవేక్ష కమిటీ సమావేశమైంది. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిలో ఎస్సీ ఎస్టీల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై హైపవర్ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. ఎస్సీ ఎస్టీలకు రక్షణ, సంక్షేమం, అభివృద్ధి కోసం 4 అంచెల కార్యాచరణ అమలుపైన చర్చించారు. 2026లో ఇప్పటి వరకు నమోదైన 810 కేసుల్లో మొత్తం కేసులు పరిష్కారమైనట్లు అధికారులు తెలిపారు. ఎస్సీ ఎస్టీల అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల పరిష్కారానికి 14 స్పెషల్ సెషన్ కోర్టులు, ఒక ప్రత్యేక కోర్టు పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 2023 నుంచి 2026 ఆగస్టు వరకు 1,478 కేసుల్లో 15,43 లక్షల రూపాయల పరిహారం అందించినట్లు స్పష్టం చేశారు. మీరిప్పటివరకు అమరావతి సమాచార లేఖను విన్నారు. రచన ఐ శ్రీనివాసరావు, అమరావతి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
2: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: చిత్రసీమ సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి దేవుళ్ళు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన గీతం.

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
4: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో

0: ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట కూలీ నంబర్ 1 చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన గీతం. సంగీతం ఇళయరాజా.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
2: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
3: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట వాడే వీడు చిత్రం కోసం పి సుశీల పాడిన దేవులపల్లి గీతం, సంగీతం సత్యం.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.

0: బెస్ట్ ప్రైస్ పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
2: కార్యక్రమంలో తర్వాత పాట ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రం కోసం సోనూ నిగమ్, రాహుల్ నంబియార్ పాడిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం జీవి ప్రకాష్ కుమార్,

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం జనరల్ టాక్స్ శీర్షికన నాన్నకు నమస్కారం. సాహితీవేత్త బొమ్మకంటి సింగాచార్యులు గారి కుమారుడు బొమ్మకంటి చక్రవర్తి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ నాగసూరి వేణుగోపాల్. వినో ముందుగా
0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్. ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
2: ఇప్పుడు వినండి నాన్నకు నమస్కారం శీర్షికన సాహితీవేత్త బొమ్మకంటి సింగరాచార్యులు గారి కుమారుడు బొమ్మకంటి చక్రవర్తి గారితో పరిచయం.
3: చక్రవర్తి గారు నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: బొమ్మకంటి అలాగే ఇద్దరు సాహితీవేత్తలు తెలుగు వాళ్ళకి గుర్తుకు వస్తారు. మీరు సింగరాచార్యులు గారి కుమారులు, మరి సింగరాచార్యులు గారి జీవితం వ్యక్తిత్వం ఆ విషయాలు ఒక్కసారి మా శ్రోతలకు గుర్తు చేసి అప్పటి తరం ఎట్లా ఉండేది, వాళ్ళ కృషి ఎట్లా ఉండేది, మనం ఏ రకంగా వెనకబడి ఉన్నాం, వాళ్ళ పట్టుదలలో కావచ్చు, నైపుణ్యంలో కావచ్చు, కృషిలో కావచ్చు అని ఒక్కసారి స్ఫూర్తి పొందడానికి ఈ నాన్నకు నమస్కారం కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించామండి. చక్రవర్తి గారు, సింగరాచార్యులు గారికి పిల్లలు ఎంతమంది?
4: నేను ఒక్కడనేనండి. యాక్చువల్గా నాకు ముందు ఒక అన్నయ్య పుట్టి

0: కొన్ని నెలల పాటు ఉండి పోయారంటారు, నాకు తెలియదు. దాని తర్వాత నేను ఆయనకి కొంచెం ఆలస్యంగా పుట్టడం వలన 40వ ఏట దగ్గర దగ్గర 40-42 ఆ ప్రాంతాల్లో నేను పుట్టడం జరిగింది. అందుకోసం నేను పుట్టేటప్పటికే ఆయన తరహా మారిపోయింది. అప్పటికే సాహిత్యం కాకుండా ఇంకా ఆయన కొంచెం ఆధ్యాత్మిక చింతన. నాకు ఒక ఊహ తెలిసి 8-10 ఏళ్ళ ప్రాంతాల్లోకి ఆయన తరహా అంతా మారిపోయింది. సాహిత్యంలో ఉండేవారు, తర్వాత ఆయనకి జిడ్డు కృష్ణమూర్తి గారి దీనికి ఆకర్షితులై ఆయనతో ఉండేవారు. ఆయనకి జిడ్డు కృష్ణమూర్తి గారు ఎట్లా పరిచయం అయ్యారు అన్న మాటకు వస్తే, మా నాన్నగారు తరచూ వేరే ఎన్నో కార్యాలయంగా ఢిల్లీకి వెళ్తుండేవారు. అక్కడ తోషఖాని అని ఒక కాశ్మీరీ పండిట్, ఒక ఆయన ప్రొఫెసర్ శ్రీనగర్లో ఉండేవారు. ఆయన జిడ్డు కృష్ణమూర్తి గారికి చాలా ఆప్తులు అన్నమాట. ఆయన ద్వారా పరిచయం అయ్యి మెడ్రాసులో వసంత విహార్లో ఎప్పుడు వచ్చినా సరే వెళ్ళి కలుస్తుండేవారు, మీటింగ్స్ కానీ వెళ్తుండేవారు. ఆయనతో పాటు కలిసి రిషి వ్యాలీకి కూడా వెళ్తారనమాట. రిషి వ్యాలీ కృష్ణమూర్తి గారితో ఉండి ఆ రిషి వ్యాలీలో వారం పాటు ఉండేవారు అనమాట. చాలా ప్రౌఢమైన ఇవి మాటలు, వాళ్ళతో సంభాషణలు జరుపుకునేవారు. చాలా ఇదిగా తృప్తిగా తిరిగి వస్తూ ఉండేవారు. మధ్య మధ్యన వీళ్ళందరూ నళ్ళీకాంతరావు గారు అని, బాలాంతరపు నళ్ళీకాంతరావు ఆయన ఆప్త మిత్రులు, ఆయన కూడా తీసుకువెళ్ళి అందరూ మేమందరం కుటుంబాలుగా వెళ్ళేవాళ్ళం ఆయన జిడ్డు కృష్ణమూర్తి గారి మా ఇది వినటం కోసం
1: డిసెంబర్ నెల
0: వసంత విహార్లో. సో మాకు ఆ ఇది అబ్బాయి కాస్త జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ అంటేనేమిటి, అన్ని రకాల ఆయన పుస్తకాలు, ఆయన కామెంటరీస్ ఆఫ్ లివింగ్, అది మటుకే కాదు మా నాన్నగారు మిగతా సాహిత్యం దీని గురించి తర్వాత మాట్లాడుకునే ముందు, ఎందుకు ముందు జిడ్డు కృష్ణమూర్తి గారు అని అన్నానంటే, నాకు ఊహ తెలిసిన ప్రాంతాల్లో జరిగిన విషయాలు కాబట్టి చెప్తున్నాను. ఆయన చాలా పుస్తకాలు ఇంగ్లీష్లో రాసేవారు. ఆయన
1: కృష్ణమూర్తి గారు
0: ఇంగ్లీష్, ఆయన తెలుగులో చేయడానికి ఎక్కువ మంది ఉండేవారు. తెలుగులో చేయడానికి ఇంకొక ఆవిడ కనకదుర్గ రామచంద్రన్ అని ఆవిడ కొంత చేసింది. ఆవిడ మా నాన్నగారు కొంత ఆయన కామెంట్రీస్ ఆన్ లివింగ్ అని ఒక చాలా ప్రఖ్యాతమైన పుస్తకం, అంటే మన జీవితంలో అన్ని ఆస్పెక్ట్స్లోనూ అన్ని తరహా దీంట్లోనూ ఒక్కొక్క చిన్న చిన్న 2 పేజీల వ్యాసాలలాగా రాసేవారు అనమాట. రేడియో గురించి కూడా ఉంటుంది దాంట్లో ఇలా అనమాట, ఒక్కొక్క దీనికి ఎమోషన్, ఫియర్, యాంగర్ వాటిని మా నాన్నగారు దానికి జీవన వ్యాఖ్యలు అని ఒక పేరు పెట్టి అందరికీ అది నచ్చింది అనమాట. కామెంటరీస్ ఆన్ లివింగ్ అని 3 పదాల మాటని ఒకే పదంలో కూర్చి చేశారు.
1: జీవన వ్యాఖ్యలు
0: అని పెట్టి చేసి అది చాలా ప్రాబల్యంలోకి వచ్చింది అది. సో అట్లా నా చిన్నతనంలో ఆయనకు వేరే ఇవి సాహితీ పరం కాకుండా నా దీనికి ఆయన నాకు ప్రథమ గురువు. నేను తమిళనాడులోనే పుట్టాను, పెరిగాను, ఇప్పుడు మీ ముందు కూర్చుని ఇలా స్వచ్ఛంగా తెలుగులో మాట్లాడుతున్నాను అన్న కారణానికి దీని కూడా మా నాన్నగారు అని చెప్పాలి.
1: బాగుందండి చక్రవర్తి గారు, మీరు మద్రాసులోనే పుట్టారు, ఎందుకంటే సింగరాచార్యులు గారు అప్పటికి ఇక్కడ వచ్చి స్థిరపడ్డారు. అప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళు?
0: అంతకు ముందు పూర్వీకం వస్తే ద్వారకా తిరుమల,
1: పశ్చిమ గోదావరి
0: జిల్లాలో ద్వారకా తిరుమల, అక్కడ వెంకటేశ్వర స్వామి పెద్ద ఆలయం ఉంది, చాలా
1: చిన్న తిరుపతి అంటారు.
0: అక్కడే పుట్టారు. 1916-27 డిసెంబర్లో పుట్టారు.
1: డిసెంబర్ 27
0: వచ్చే సంవత్సరానికి మీరు అన్నట్టు శత జయంతి వస్తుంది, దగ్గరికి వస్తుంది. అక్కడ పుట్టారు. పెద్ద చదువు అంటే పెంటపాడులో చదువుకున్నారు. మా తాతగారు అక్కడికి మకాం మార్చారు. మా తాతగారు ఏమిటంటే ఆయన వేద పండితుడు. తర్వాత ఆ రోజుల్లో ఆంధ్రదేశంలో నాలాయర దివ్య ప్రబంధం చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది, ఇద్దరే ఉండేవాళ్ళు, కొంపల్లి కృష్ణమాచార్యుల గారు, మా తాతగారు అళహశంకరాచార్యుల గారు. వీళ్ళిద్దరికి ఒకటి కామన్ ఇదేమిటంటే, ఇక్కడ వానమామలై జీఆర్ రామచంద్రాచార్యుల గారు, ఈయన వీళ్ళ ముగ్గురు ఒకే గురువు దగ్గర చదువుకున్నారు.
1: వానమామలై
0: జీఎం గారు, జీఆర్
1: వైష్ణవ
0: అళహశంకరాచార్యుల గారు మా తాతగారు అనమాట. సో అటువంటి కుటుంబం అది, చాలా ఇదిగా ఉండేది, ఆచారమైన కుటుంబం. కానీ దాంట్లో మా నాన్నగారు కొంచెం ఆ ఆచార కట్టుబాట్లు, ఆ కండిషనింగ్ నుంచి బయటపడాలనుకునేవారు. కొంత పెద్ద అయిన తర్వాత ఆ పెంటపాడులో ఎస్ఎస్ఎల్సీ అయినప్పుడు వీళ్ళందరూ పిలకలు పెట్టుకుని ఉండేవాళ్ళు, పిలకలు నామాలు పెట్టుకుని ఆ కండిషన్డ్ లైఫ్. నేను ఎస్ఎస్

0: కలిసి పాస్ అయితే ఇంకా పిలక తీసేస్తాను అన్నవారట. అది మా నాన్నగారు నాకు చెప్పింది, దాన్ని బట్టి చెప్తున్నాను. పాస్ అయిన రిజల్ట్స్ రాగానే ఇంటికి రాకుండా దీనికి బార్బర్ షాప్కి వెళ్ళిపోయి కొట్టేసుకుని మా తాతగారు నాన్న తిట్లు తిట్టారట. అప్పటి నుంచి ఆయన తరహా ధోరణి వేరు. సరే ఇంకా కాలేజీలో చేర్పిద్దామని ఇక్కడ మచిలీపట్నంలో తీసుకెళ్ళి చేర్పించారు కాలేజీలో. కానీ అక్కడ మచిలీపట్నంలో తల్లి మీద బెంగ వలన దీనివలన ఆయనకి అంటపట్టక జ్వరం వచ్చి డ్రాప్ అవుట్గా బయటకు వచ్చేసారు. ఇంకా తర్వాత తను ఆయన స్వయం కృషితో సంస్కృతము తెలుగు భాషలు ప్రావీణ్యం సంపాదించి దాంతో
1: ఇక్కడ ఏ ఊళ్ళో ఉన్నారు అప్పుడు ఆయన?
0: ఏలూరులో ఉండేవాళ్ళు.
1: ఏలూరులో
0: ఉండి
1: తాతయ్య గారి దగ్గర,
0: మా తాతయ్య గారు అక్కడి నుంచి పంటపాడు వీళ్ళ చదువులు అయిపోయిన, మా బాబాయ్ గారి చదువులు కూడా అయిపోయిన తర్వాత బొమ్మకంటి శ్రీనివాస్ గారు వీళ్ళ చదువులు అయిపోయిన తర్వాత ఏలూరుకి మకాం మార్చేశారు. కొంచెం పెద్ద టౌన్గా ఉండేది, అన్ని ఇదిగా ఉంటాయని అందుకోసం అక్కడికి మకాం మార్చారు. ఏలూరులో ఉండగా అక్కడే మా నాన్నగారి సాహితీ ఇది మొదలైంది అన్నమాట. అప్పుడు గుంటూరులో సాహిత్య మండలి అని ఒక ఇది ఒకటి ఉండేది, దానికి శాఖ ఒకటి ఏలూరులో ఏర్పాటు చేయాలని దానికి ప్రథమ కార్యదర్శిగా కూడా ఉన్నారు. చాలా కాలంగా ఉండి పెద్ద పెద్ద వాళ్ళు విశ్వనాథ్ సత్యనారాయణ గారు, ఊటుకూరు సత్యనారాయణ గారు, చాలామంది వీళ్ళు నండూరి సుబ్బారావు గారు వీళ్ళందరూ వస్తుండేవారు. అప్పుడు ఇప్పుడు ప్రస్తుతం విస్కాన్సిన్ యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్గా పనిచేస్తున్న వెల్చేర్ నారాయణరావు అప్పుడు కుర్రాడుగా ఉండేవాడు ఆయన. ఆయన కూడా దీంట్లో పాల్గొంచుకుని వీళ్ళ చేసే ఇష్టాగోష్ఠులు ఇవి అవన్నీ ఎవరి ఇంట్లోనో ఒకళ్ళ ఇంట్లో డాబా మీద జరిపేవాళ్ళు ఇవన్నీ. నేను తర్వాత ఇప్పుడు వెళ్ళినప్పుడు పవర్పేటలో ఉండేవాళ్ళు ఏలూరులో. ఇదో ఇక్కడే జరిగేవి మా సభలు, సాహిత్య సభలు అవి ఇవి అని చెప్పి కృష్ణశాస్త్రి గారు కూడా పిఠాపురం నుంచి అక్కడి నుంచి వస్తుండేవారు, వీళ్ళ చేత మాట్లాడిస్తుండేవారు. సో అలా చేస్తుండేవాడు. తర్వాత అప్పుడు బహిర్ముఖుడుగా ఉండేవారన్నమాట, అంటే ఎక్స్ట్రావర్ట్ అంటమే, ఆయన్ని అన్నిట్లోనూ పాలు పంచుకోవాలి అటువంటి ఒక పరిస్థితి ఉండేది అప్పుడు. సో అందరూ ఈయన దగ్గరికి వచ్చి అడిగేవాళ్ళు ఎలా చేయాలి అంటే ఆర్గనైజర్గా మంచి క్యాపబిలిటీస్ ఉన్నాయి అని అనుకునేవాళ్ళు అన్నమాట. సో అట్లాగే మా నాన్నగారు చేసి పెడుతుండేవారు, ఎవరు ఏది అడిగినా చేయటం, ఇది నాకు చేసి పెట్టు అంటే చేసి పెట్టక.
1: సింగరాచార్య గారి జీవితం కృషి గమనిస్తే మనకు మూడు పాయలుగా స్థూలంగా కనబడుతుంది. ఒకటి సాహిత్యం, రెండవది జర్నలిజం, మూడోది మీరు ఇదివరకే చెప్పారు కృష్ణమూర్తి గారి ఆధ్యాత్మికం లేదా తాత్వికం అని. మద్రాసు ఏ నేపథ్యంలో వచ్చారు అది కాస్త వివరించి తర్వాత ఈ మూడు విషయాలు మనం ఒక్కొక్కటి చెప్తే బెటరేమో.
0: మా నాన్నగారు బెజవగా ఏలూరులో ఉండగా ఆయనకి జర్నలిజం అనే ఆస్పెక్ట్లో తీసుకున్నామంటే పత్రికాధీనంగా విజయవాడలో జన్మభూమి పత్రికలో సంపాదకీయం ఉద్యోగం వచ్చింది. అక్కడి నుంచి మొదలైంది ఆయన జర్నలిజం ఇది. అప్పుడే మద్రాసులో నుంచి మాగంటి బాపినీడు గారు తరచూ పిలుస్తుండేవారు అన్నమాట. పిలిచి తనకి ఆయన జాతీయ జ్ఞానమందిరం అని ఒక ప్రచురణ ఇది పెట్టుకుని ఏదో పుస్తకాలు రాయమంటుండేవారు. ఏదో బాల సాహిత్యం చిన్న చిన్న పిల్లలకి అని ఏదో పంచతంత్ర కథలు, మహాభారతం అని రాయిస్తూ ఉండేవారు. మా నాన్నగారు రాసి పెడుతుంటేవారు. ఇలా ఉండగా ఆయనకి ఆ దీంట్లో ఆ జర్నలిజం దీంట్లో ఉన్న మిత్రులందరూ నువ్వెందుకు అక్కడే ఉంటావు, ఇక్కడికి వస్తే ఇంకా మై ఆపర్చునిటీస్ ఉన్నాయి, మకా మార్చేయమంటే 1950లో మద్రాసుకి అప్పటి మద్రాసుకు వచ్చారన్నమాట. వచ్చి ఇక్కడ జై భారత్, విజయ ప్రభాన అటువంటి పత్రికల్లో పనిచేశారు. అప్పుడే కూడా ఆయన సాహిత్య ఇది కూడా మొదలైందన్నమాట. ఇవి రాస్తుండేవారు కవిత్వాలు అవి. దాంట్లో ఆ రోజుల్లో జయభారత్లో ఇది విజయార్ అనే ఇది సీరియలైజ్ అయ్యి పడుతూ ఉండేది. ఆ విజయార్ సీరియలైజ్ అయ్యి పడుతున్నప్పుడు దాంట్లో కొత్త పద్ధతిలో ఇది రాసేవారు. అందరూ మామూలుగా పద్యాలు, సీస పద్యాలు, తేటగీతులు రాసే రోజుల్లో ప్రౌఢతరంగా కవితలు రాసే దీంట్లో తెలుగు, హిందీ, ఇంగ్లీషు అన్ని మాటలు కలిపి ఒక కవిత్వంగా ఉండేది.
1: హరివిల్లు అనుకుండా
0: విబ్జిఆర్ అని దానికి పేరు
1: పెట్టారు.
0: అలా వాడి పెట్టారు. దాంట్లో నాకు నచ్చిన ఒక కవిత్వం మీకు
1: వినిపిస్తాను.
0: కవిగారిని రెస్పెక్ట్ చెయ్యక, టీ ఇవ్వక, సిగరెట్ ఇవ్వక, కొనడానికి కానీ ఇవ్వక, రాయి రాయి రాయివేమంటే రాయి రప్ప కవితగాక, ఏ ఏడుపు కవితగాక, పరకవి కిమిటేషన్ గాక, ఫస్ట్ రేటు కావ్యం కైసా పైదా హోతా హైజీ కహియే అని అంటారు. సింగపూర్లో హెవీ రైడ్

0: కిడ్స్ అయితే సింగరాచార్యకి ఏమిటి లెక్క, ఇట్లా ఉండేదన్నమాట ఆయన నడవడి. అలా విజయగారు రాయటం అది కొత్త బాణి ఇదేని చెప్పి అప్పుడు కవిత్వం వీళ్ళు యంగ్స్టర్స్ అందరూ ఈయన స్టైల్లో రాయటం మొదలుపెట్టారు. కానీ అది అయిన తర్వాత
1: ఇది ఏ సంవత్సరం అండి విబ్జిఆర్?
0: విబ్జిఆర్ రాసింది 52 ఆ ప్రాంతాల్లో ఉంటుంది అనుకుంటాను నాకు నాకు ఎందుకంటే నేను పుట్టలేదు కదా, కనుక నాకు కరెక్ట్ డేట్స్ తెలియవు. ఆ జయభారంలో పడ్డాయన్న ఇది మటుకు.
1: ఇప్పుడు మీకు అందుబాటులో ఉందా
0: ఆ పుస్తకం? ఉంది పుస్తకం, మా నాన్నగారు నిర్యాణం తర్వాత పబ్లిష్ అయింది అన్నమాట. అది చాలా కాలం ఆ ఇవే ఉండేవి, ఆ దీంట్లో ఇచ్చేసిన అది మా బాబాయ్ గారు పూనుకుని దాన్ని అచ్చయించేవారు. వీళ్ళిద్దరూ కలిసి ఏలూరులో ఉండగా కళ్యాణి ప్రచురణలు అని ఒక ఇది పబ్లిషింగ్ హౌస్ ఉండేది వీళ్ళకి. దాంట్లో ఇలాంటి సాహితీపరమైన ఇవన్నీ వీళ్ళిద్దరు ఇవి వేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. అప్పుడు కుదరలేదు, ఆయనకేం పట్టింపులే వచ్చేసారు దాన్ని ఏదో అవి పిన్లు పెట్టుకుని మంచం కింద పరుపు కింద పడేసేవారు, దాన్ని పట్టించుకుని మళ్ళీ అచ్చు వేయించుకోవాలి వేయించాలి ఏదో చేయాలి అన్న ఆ తపన కూడా ఉండేది కాదు ఆయన.
1: పని చేయడమే ముఖ్యం
0: అంతే, అదే
1: ప్రచారం కాదు,
0: ప్రచారం కదప్ప అలా అనుకుంటూ ఆయన జీవితం అలా జరిపేది. తర్వాత నెమ్మదిగా జర్నలిజం అంటే అది మటుకే కాదు, నాకు తెలిసి ఆయన ఆల్ ఇండియా రేడియోలో కూడా కొంతకాలం ఫస్ట్ తెలుగు న్యూస్ ఇది ఇక్కడ చెన్నైలోనే ఇది అయినప్పుడు కొంతకాలం కాంట్రాక్ట్ మీద న్యూస్ ఎడిటర్గా పనిచేశారు. దాని తర్వాత అప్పటి దీనికి ఏదో ఈయనకి ఏదో క్వాలిఫికేషన్ సరిగ్గా లేదని చెప్పేసి ఏదో అఫీషియల్ దీంట్లో ఏదంటే దాన్ని వదిలేసి యుఎస్ఐఎస్లో అమెరికన్ రిపోర్టర్ అని ఒక మ్యాగజైన్ వచ్చేది అప్పుడు, దానికి సంపాదకుడుగా చాలా కాలం పనిచేశారు. అక్కడ
1: అది ఇంగ్లీష్ పత్రిక,
0: అది ఇంగ్లీష్ పత్రికగా ఉండేదన్నమాట. అక్కడ పనిచేసే అక్కడ ఏమైందంటే పరిచయాలతో మా నాన్నగారు మంచి అనువాదకుడు అన్న ఒక ఇది వాళ్ళకి తెలిసింది అమెరికన్ కాన్సులేట్ వాళ్ళకి. అక్కడను వాళ్ళ ఇంగ్లీష్ ఇవి అమెరికన్ ఇంగ్లీష్ రిలేటెడ్ నావెల్స్ని చేసి పెడతారా అంటే అప్పుడు చేశారన్నమాట. దాంట్లో ఆయన చెప్పవలసింది మ్యాగ్నమ్ ఓపస్ అనే అనేటికంటే నాథాలియన్ హాథార్న్ రాసిన ది హౌస్ ఆఫ్ 7 గేబుల్స్ దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. అది పెద్ద పెద్ద చాలా పెద్ద పుస్తకం. అది వాళ్ళ పించియన్ ఫ్యామిలీ అని ఫ్యామిలీకి 3 తరాల ఇదన్నమాట అది స్టోరీ, నవల పెద్ద నవల, చాలా పెద్ద నవల అది. దాన్ని తెలుగు ఇడియంలోకి తెచ్చి రాసి దానికి టైటిల్ కూడా అందరూ అదే అనేవాళ్ళు. ఆ టైటిల్ ఆ గేబుల్స్ అన్నది 7 కురుమాళ్ల మేడ అని పేరు పెట్టారు దానికి.
1: 7 కురుమాళ్ల మేడ,
0: 7 ది హౌస్ ఆఫ్ 7 గేబుల్స్కి 7 కురుమాళ్ల మేడ అని పేరు పెట్టి అలా రాశారన్నమాట. దీంట్లో ఇంకా చాలా అటువంటివి చాలా చేసేవారు. అక్కడి నుంచి ఏం చేశారంటే సదర్న్ లాంగ్వేజెస్ బుక్ ట్రస్ట్ అని అక్కడ చేరారు. దాని తర్వాత
1: ఎస్ఎల్బిటీ
0: దాని దక్షిణ భాషా పుస్తక సంస్థ. ఆయన మరణించే వరకు అక్కడే ఉన్నారన్నమాట. ఆయనకి దగ్గర 63-64 ఏళ్ళ దాకా అక్కడే పనిచేశారు. అక్కడ చాలా పుస్తకాలు ఆయన ఇది చేశారన్నమాట. అన్ని బాల సాహిత్యం దగ్గర నుంచి ప్రౌఢతరమైన సాహిత్యం అయితేనేవి. దాంట్లో నేను చదివి నాకు నచ్చినది అంటే ఆయన హెర్మన్ హెస్ రాసిన సిద్ధార్థాన్ని చేశారన్నమాట. నాకు అది ఎలా చదవాలనిపించింది అని మీరు అడగచ్చు. మీరు అది అంత ఇది చిన్నతనంలో అంటే నేను పియూసీలో చదువుకుంటుండేవాడిని. అది సినిమా వచ్చింది, కాన్రాడ్ రూక్స్ తీసిన సినిమా చూసి వచ్చాను ఒకరోజు. చూసి వస్తుంటే నళ్ళికాంతరావు గారును మా నాన్నగారు బీచ్ నుంచి వస్తున్నారు, ఎదురుపడ్డారు. మా నళ్ళికాంతరావు గారు అరే నువ్వు పియూసీ పాస్ అయ్యావురా, నువ్వు మంచి డిస్టింక్షన్లో పాస్ అయ్యావు అంటే నువ్వు ఇవి ఎక్కడికి వస్తే వెళ్ళొస్తున్నావు అని దాన్ని అడిగితే నేను ఇట్లా సినిమాకి వెళ్ళొస్తున్నాను మావయ్య గారు అని ఆయనతో అన్నానమాట. మీ నాన్నగారు దాన్ని అనువాదం చేసినది చదివావా అని అడిగారు. లేదు నేను చదవలేదన్నాను. అప్పుడు సినిమా మటుకు చూస్తావు అది చదువు ఈసారి అని చెప్పి అలా చదివిన ఇది. దాని తర్వాత నేను దాని తర్వాత ఇంగ్లీష్లో చదివాను అనమాట. దాంట్లో అప్పుడు నాకు అర్థమైంది ఆయన ఇది ఏమిటో.
1: సింగరాచార్య గారి రచనల వివరాలు చూస్తే చాలా వైవిధ్యం కనబడుతుంది. అంటే ఆయన కవితలు రాశారు ఇంతవరకు మీరు మాకు కవిత చదివిన, అలాగే నవలలు అనువాదాలు కథలు, తర్వాత సైన్స్ కూడా రాసినట్టున్నారు.
0: అవును,
1: ఈ వివరాలు కూడా చెబితే బాగుంది. అంటే ఈ ఒక వ్యక్తి ఏకకాలంలో ఇటు రేడియోలో పనిచేశారు, అటు పత్రికలో పని

0: చేశారు, ఇంకా సినిమా కూడా ఉంది కాబట్టి ఆ వివరాలు చెప్తే బాగుంటుంది.
1: ముందు సినిమా చెప్పేస్తాను, టూకీగా చెప్పేయచ్చు ముందు, ఎందుకంటే సినిమాలో పెద్ద ఎల్వి ప్రసాద్ గారు ఆయనకి చాలా ఆత్మ స్నేహితుడు అన్నమాట. ఎల్వి ప్రసాద్ గారితో కలిసి ఏదో సినిమాకి మాటలు రాసేవారు, డైలాగ్స్ రాసేవారు. వాళ్ళిద్దరూ వెళ్ళి ఏదో బాంబేలో ఏదో కెరియర్ని డెవలప్ చేసుకుందామని వెళ్ళారనమాట. వెళితే మా నాన్నగారికి అక్కడ సుస్థితి చేసింది, బాగా ఇదైపోతే అనారోగ్యం అయితే మా నాన్నగారు వచ్చేసారు, ఈ సినిమాల్లో మనకి కష్టం అని చెప్పి ఎల్వి ప్రసాద్ గారు. కానీ ఎల్వి ప్రసాద్ గారితో మైత్రి మటుకు చాలా కాలం ఆయన ఆ లైన్లో వెళ్ళినా కూడా కొనసాగుతూనే ఉండేది. ఏదో సంసారం అన్న సినిమాకి, తర్వాత ఆ రోజుల్లో నాకు తెలిసి రాజు పేద ఇటువంటి ఏవో సినిమాలకి ఏదో రాశారంటారు, నాకు కరెక్ట్గా తెలియదు నాకు. ఏంటంటే ఆయన తీసిన హిందీ సినిమాకి ఓ మాట ఎల్వి ప్రసాద్ గారు రాజా ఓ రంక్ అన్న దీనికి అదే ఇది, అంటే మీ నాన్నగారు ఇదే నోయ్ అని చెప్పి దీనికి ఇచ్చేశారు. అప్పుడు వెళ్ళినప్పుడు ప్రివ్యూ చూసామన్నమాట రాజా ఓ రంక్. ఆ తర్వాత సినిమాల్లో పెద్ద ఆయనకి ఇష్టం లేక బయటకు వచ్చేసారు. దాని తర్వాత ఇంకా సాహిత్యం. ఆ రోజుల్లో ఏలూరులో ఉండేటప్పుడే ఆయన మిగతా గొప్ప రచనలని చెప్పాలంటే గీతాంజలి. ఆయన దీనికోసం కొంత బెంగాలీ కూడా నేర్చుకున్నారు. బెంగాలీ నేర్చుకున్నారు, ఆయన ఇంగ్లీష్ నుంచి ట్రాన్స్లేషన్, రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఇది ఇంగ్లీష్ నుంచి ట్రాన్స్లేషన్ చేసిన కూడా కొంత బెంగాలీ కూడా నేర్చుకుని ఆ గీతాంజలికి కావాల్సిన ఒక మీట దాని స్వేచ్ఛానువాదం ఉన్నారు. ట్రాన్స్లేషన్ కాదు, అది ట్రాన్స్క్రియేషన్ అంటారు పెద్దలు. నాకు అంత అవగాహన లేకపోయేది లేదు, అందరూ అనేవాళ్ళు ఆయన గురించి ఇది తెలిసిన వాళ్ళు. ట్రాన్స్లేటర్ కాదు ఆయన, ట్రాన్స్క్రియేటర్ అని అంటారన్నమాట. అది గీతాంజలి చాలా గొప్ప ఇది, ఇన్ఫ్యాక్ట్ అది చాలా బాగా అమ్ముడుపోయా, రెండు మూడు ప్రింట్స్ అమ్ముడుపోయినా. ఇప్పుడు అది ఇప్పుడు ప్రింట్లో లేదు. అందరూ అడుగుతున్నారు మీ నాన్నగారు గీతాంజలి ఏదైనా ఉందా, కాపీ ఉందా అని అడుగుతూ ఉంటారు పాత స్నేహితులు ఆయన చేసిన వాళ్ళు అందరూ. తర్వాత ఆయన రెహనా త్యాబ్జీ రాసిన గోపి హృదయం, అది చాలా కాలం మ్యాన్స్క్రిప్ట్గానే ఉండేది. ఆయన పోయిన తర్వాతే మిగతా వాళ్ళందరూ అంటే ఆ టీటీడీ వాళ్ళు గ్రాంట్ ఇచ్చి వాళ్ళు ఇది వేయించండి, అది దాంట్లో ఆధ్యాత్మిక ఇది కూడా ఉంది కాబట్టి, దాంట్లో భక్తి గురించిన ఇది ఉంది కాబట్టి అలా కొన్ని బయటకు వచ్చాయన్నమాట. ఆయన బాలల సాహిత్యం అంటే నేను చదివిన దాని గురించి చెప్తున్నాను. నా దీనికి ఆయన ఎగిరే క్లాస్ రూమ్ అని ఒక పుస్తకం ట్రాన్స్లేట్ చేశారు, అది ఫ్లయింగ్ క్లాస్ రూమ్ బై ఎరిక్ క్యాస్టనర్. చాలా పాతది, 1933. ఆ రోజుల్లో మా చిన్నతనంలో ఈ వీళ్ళవి ఎనెట్ బ్లైటన్వి వాళ్ళవి ఫేమస్ ఫైవ్ అటువంటి పుస్తకాలు చదివే రోజుల్లో ఇటువంటి పుస్తకం దాంట్లో బాల సాహిత్యంలో కూడా ప్రౌఢతరంగా ఉంటుంది అన్న ఆస్పెక్ట్ని తీసుకుని దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఎమోషన్స్ ఉంటాయి పిల్లలకి, వాళ్ళకి ఎమోషన్స్, అందరూ పిల్లలంటే ఎప్పుడూ నవ్వుతూనే ఉండే జీవితం కాదు, వాళ్ళకి ఎక్కడో చోట ఇది బాధలు అవి ఉంటాయి అని ఒక దీన్ని తీసుకొచ్చి బాగా ప్రచారంలోకి వచ్చిన పుస్తకం అదొక పుస్తకం. అలా ఆయన చాలా రాశారు. తర్వాత అదే
0: బాల సాహిత్యంలో ఇంకొక పేరు కనబడుతుంది, అందాల కోడెత్రాచు అద్భుత జీవిత కథ అని. ఈ పుస్తకానికేమో పుస్తకం పేరు నాగన్న నాట్యం,
1: నాగన్న నాట్యం.
0: మీరు ఈ పుస్తకాన్ని చూసారా?
1: నేను చూ
0: అంటే అది అద్భుత జీవిత కథ అంటే అది పూర్తి సైన్స్ అనిపిస్తుంది.
1: అవును, అది
0: రాయడం మాత్రం నాగన్న నాట్యం అని, ఇది కూడా అనువాదం.
1: అవును, నాగన్న నాట్యం. ఆయన ఇంకోటి కూడా అలాగే ఇలాగే మీ సైన్స్ అనేటప్పటికీ ఒకటి వ్లాడిమిర్ దుడిండిస్సెవ్ రాసిన పుస్తకం ఉంటుంది రష్యన్ ది, దాన్ని ది ఇయర్స్ టేల్ ఏదో టైటిల్ ఉండేది. దానికి జ్యోతిర్బిందువు అని పేరు పెట్టారు. ఈ జ్యోతిర్బిందువు అని ఎందుకు పేరు వచ్చింది అని అంటే నాకు అర్థం కాలేదు. అప్పుడు కొత్తల్లో మా నాన్నగారిని అడిగాను, తర్వాత మా బాబాయ్ గారిని అడిగాను. దానికి కారణం ఏమిటంటే ఆ దీంట్లో ఆ పుస్తకంలో స్టోరీ ఏమిటంటే కథ, ఇద్దరు శాస్త్రవేత్తలు సూర్యరశ్మిని రసాయనాలతో తయారు చేసి సూర్యరశ్మి చీకటే లేకుండా ప్రపంచం మీద చీకటే లేకుండా చేద్దామనే ఒక ప్రక్రియ. అది ఎందుకు ట్రాన్స్లేట్ చేసి దక్షిణ భాషా పుస్తక సంస్థ వాళ్ళు ఎందుకు చేయాలనుకుంటే ఆ నవల రచనలో నెరేటివ్ అంటారు, ఆ నెరేటివ్లో కొత్తదనం ఉంది, అందుకోసం మనం ట్రాన్స్లేట్ చేద్దామని. నాలుగు దక్షిణ భాషలను కన్నడం, మలయాళం, తెలుగు అనేటువంటి అని తమిళంలో చేయాలనుకున్నప్పుడు ఆ దానికి జ్యోతిర్బిందువు ఎందుకు పేరు వచ్చింది, అది టైటిల్ వేరే ఏదో ఉంది, అదే దీనికి దగ్గరలో లేకుండా కొత్త రకంగా ఉందంటే దానికి కారణం మలయాళీ దీన్ని

0: ట్రాన్స్లేట్ చేశారు దక్షిణ భాష కున్ని కృష్ణ అని ఒక ఆయన. ఆయన ఏం చేశారంటే ఒరు తుళి వెళిచ్చం అని దానికి పేరు పెట్టారు. ఇదేమిటి, దీని గురించి వీళ్ళ చాలా చర్చ జరిగింది. ఒరు తుళి ఎందుకంటే ఆయన ఒక్క పిసరు వెలుతురుని తయారు చేయాలి అనుకోవటం అంటే దానికి సమంజసంగానే ఉంది అన్నప్పుడు తెలుగులోనూ అట్లాగే పెట్టుకుందాం అని చెప్పి దానికి జ్యోతిర్బిందువు, ఒక బిందువుతో జ్యోతిని ఇట్లా అనమాట. ఆయన ఆజీవన వ్యాఖ్యలు చెప్పినట్టు ఇలా టైటిల్స్ ఇది
1: కన్సీవ్ మొత్తం అర్థాన్ని శీర్షికలో ధనింపజేశారు.
0: దీంట్లో
1: అది చక్కగా భారతీయ భాషలో వచ్చింది.
0: అదే ఇండిపెండెంట్గా ఇప్పుడు ఒక వేరే భాష నుంచి తర్జుమా చేస్తుంటే ఏదో ట్రాన్స్లేషన్ అని కాకుండా మన తెలుగు తనం తీసుకురావటం. అట్లాగే కానా సుబ్రహ్మణ్యం, నేను నాకు తమిళ చదవటం వచ్చు, నాకు బాగానే చదవగలమా తమిళ చదవ అసురగణం అని కానా సుబ్రహ్మణ్యం గారు రాశారు. సభాపతి గారని మా నాన్నగారికి శిష్యుడు అని కొడుకులాగా కూడా ఆయన పెళ్ళి గిల్లి అని మా నాన్నగారే చేశారనమాట. ఆయనతో కలిసి అది అనువాదం చేశారు అసురగణం. తెలుగులోనూ అదే టైటిల్ పెట్టారు అసురగణం అని. దాంట్లో అందరూ తమిళ వెర్షన్ కన్నా తెలుగులో బాగా వచ్చింది. చల్ల రాధాకృష్ణ శర్మ గారు సాహిత్య అకాడమీ ఆయనకి రెండింటి తమిళ్లోనూ మంచి పాండిత్యం ఉండేది, తెలుగులోనూ పాండిత్యం ఉండేది అనమాట. సింగరాచార్య గారు, మీది చాలా కొత్తదనంగా వచ్చిందండి, ఒరిజినల్ కన్నా బాగా వచ్చింది, అది బాగా అమ్ముపోయాయి. అలాగే మా నాన్నగారు సాహిత్య అకాడమీకి కూడా చాలా పనిచేసి పెట్టారు. అది మా నాన్నగారి ఇది. ఆఖరాఖరికి ఇంకా నేను పుట్టిన తర్వాత నాకు తెలిసిందల్లా ఆయన అంతర్ముఖుడైపోయి చాలా ఆయనకు ఒక్కళ్ళ మిత్రులు అంటే నళ్ళీకాంతరావు గారే. వాళ్ళిద్దరూ ఇష్టాగోష్ఠి, ఎప్పుడు బీచ్కి వెళ్తాం, రోజు బీచ్కి వెళ్తారు. అక్కడ వివేకానంద హౌస్ ఎదురుకుండా ఒక బెంచ్ ఉండేది, అక్కడ కూర్చునేవాళ్ళు. ఇంకా నాకేమిటి ఇంట్రెస్ట్, మేమందరం క్రికెట్ ఆడేవాళ్ళం. బాల నళ్ళీకాంతరావు గారు అబ్బాయికి కిరణ్ సుందర్, మేమందరం ఆ బీచ్ మీద మేము ఆడే క్రికెట్ కూడా చూసాను. క్రికెట్ మీద చాలా ఆసక్తి ఉండేది. ఎక్కడ క్రికెట్ ఆడినా నేను కాలేజీ లెవెల్లో అనేది వచ్చి చూస్తుండేవారు. దాని మీద మంచి అవగాహన కూడా ఉండేది. సో ఇలా బహిర్ముఖుడుగా ఉండేవాడు. అలాంటి ఆయన అంతర్ముఖుడు అయిపోవటం నాకు తెలియదు కారణం, అదే ఆయన ఆ ఫిలాసాఫికల్గా మారిపోవటం.
1: చక్రవర్తి గారు, మీరు చాలా విషయాలు సింగరాచార్య గురించి చెప్పారు. ఒకే ఒక ప్రశ్న చివరిది, ఆయన 1916 డిసెంబర్ 27 జన్మించారు, 78 జనవరి 20 గతించారు. ఇప్పుడు శత జయంతి సంవత్సరం అనుకుంటే ఈ సంవత్సరం డిసెంబర్ 27 నుంచి మొదలవుతుంది.
0: అవును.
1: మరి మీరు వారి పుత్రులుగా, ఎందుకంటే వారి సాహిత్యం, ఆయన జీవితం గురించి మీకు అవగాహన ఉంది, గౌరవం ఉంది, మీరు ఆయన రచనలు మళ్ళీ వెలికి తీయడానికి కానీ లేదా మరొకటి కానీ ఏం చేయబోతున్నారు, మాకు క్లుప్తంగా చెప్పండి.
0: ముందు వెల్చేరి నారాయణరావు గారు ఆయన సన్నిహితుడు, ఆయనతో మాట్లాడాను. ఇద్దరి బొమ్మ కంటి బ్రదర్స్ శ్రీనివాసాచార్య గారు ముందు ఒక వికీపీడియాలో ఒక పేజ్ వీళ్ళ గురించిన, వీళ్ళ దీని గురించిన అవగాహన కోసం ముందు అందరికీ తెలుగు వాళ్ళకైతేనేమి అంతర్జాతీయంగా అయితేనేమి తెలవటం కోసం ఒక పేజీని తయారు చేయాలని అనుకుంటున్నాను. మా అక్కయ్య గారు అబ్బాయి అంటే శ్రీనివాసాచార్య గారి మనవడు కూడా అదే మాట. ఆయన అతను యుఎస్లో ఉన్నాడు, దానికి కావలసిన ప్రక్రియ దీంట్లో చేయవలసినవి అని. తర్వాత ఒక వెబ్సైట్ కూడా తయారు చేయాలి వీళ్ళ గురించిన. కావలిస్తే వీళ్ళ పుస్తకాలు అన్నిటినీ స్కాన్ చేసి దాంట్లో ఎక్కించేసి దానికి కాపీరైట్ అన్న ఇది లేకుండా ఎవరికి కావాలన్న వాళ్ళు వాడుకోవటానికి ఫ్రీగా ఇచ్చేయాలి అన్నది ఒక సంకల్పం మొదలు పెట్టాను. అది ఇంకా భగవంతుడి దయలో ఎంత దూరం జరుగుతుంది అని చూడాలి. ఇప్పుడు ఎందుకంటే మద్రాసులో కూర్చుని ప్రింటింగ్ ప్రెస్సులు, తెలుగు ప్రింటింగ్ ప్రెస్సులు తగ్గిపోయాయి. మునుపట్లాగా ఎవరు లేరు ఇక్కడ. దీనికంతా హైదరాబాద్ పోవాలి అన్న ఇప్పుడు మన ఇంట్లో. ఇంకా నేను రిటైర్ అయిన తర్వాతే ఏదైనా ఆ ప్రక్రియ మొదలుపెట్టాలి. కొన్ని ఆయన పబ్లిష్ అవనివి ఉన్నాయి. పిల్లి షేక్స్పియర్ అని ఒకటి చేశారు అనువాదం, రాజారావు గారి ది క్యాట్ అండ్ ద షేక్స్పియర్. అది చాలా చిన్న పుస్తకం. అది అదేమంటే విశిష్టాద్వైతం, దీని మీద ఒక ప్రౌఢమైన ఒక నవల. అది అదేమిటంటే మీకు అర్థమైతే రెండు మార్జాల సమన్వయం, ఇదే కిషోర న్యాయం, మర్కట కిషోర న్యాయం అనే ఒక ఫిలాసఫీ ఉంది. కోతి అయితే కోతి తల్లిని గట్టిగా పట్టుకోవాలి, పిల్లిని తనే తీసుకెళ్తుంది, కంప్లీట్ సరెండర్ అన్నమాట. దీన్ని

0: గురించిన ఇది చేశారు. అది ఇంకా ముద్రణ కాలేదు. అది చీర నారాయణరావు గారు ముందు మనం ఆన్లైన్లో ఎక్కించే ప్రయత్నం చేద్దాం అని అన్నారు. సో ఈ దీని మీద ఉన్నాం.
1: చక్రవర్తి గారు చాలా చాలా ధన్యవాదాలు. మీరు శంకరాచార్యుల గురించి చాలా విషయాలు చెప్పారు. ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: శ్రోతలు ఇంతవరకు జనరల్ టాక్స్ నాన్నకు నమస్కారం శీర్షికన సాహితీవేత్త బొమ్మకంటి సింగరాచార్యులు గారి గురించి, వారి కుమారులు బొమ్మకంటి చక్రవర్తి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ నాగసూరి వేణుగోపాల్.
3: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. కార్యక్రమంలో మొదటి పాటను కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటు, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగముని వీరంతా కోరుతున్న పాట మంచు పల్లకి చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన శ్రీశ్రీ గీతం, సంగీతం రాజన్ నాగేంద్ర.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
2: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బొబ్బల సై బాల్, నడువుల తామర సై బాల్, బురద పుల్ల సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
4: కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, వైఎస్ఆర్ జిల్లా ఆర్ఎస్ కొండాపురం నుండి రవీంద్ర శర్మ, లలితమ్మ, మురళీధర్ రెడ్డి, అపర్ణ, భాస్కర్ రెడ్డి, అనిత, సుబ్బారెడ్డి, నేత్రావతి, శ్రీనివాసాచారి, అరుణకుమారి, హిమబిందు, మేఘమౌక్తిక, లక్ష్మీ ప్రసన్న, సంయుక్త, సౌందర్య, మహతి, సుహాసిని, సుభద్రమ్మ, రాజమ్మ వీరంతా కోరుతున్న పాట స్వప్న చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన దాసరి నారాయణరావు గీతం. సంగీతం సత్యం.

0: పైన బంగారానికి బెస్ట్ ప్రైస్, పెరుగుతున్న నమ్మకం. కోశమట్టం ఫైనాన్స్.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.

త్రిమూర్తులు రాజశేఖర్, బాబురావు, రజిని, రవికుమార్, కోటి, రాము, పైడితల్లి, పువ్వుల ఈశ్వర్రావు, నాగనాథ్ గుప్తా, వెంకటేష్, నరసింహరావు వీరంతా కోరుతున్న పాట రహస్యం చిత్రం నుండి. ఘంటశాల పి. సుశీల పాడిన గీతం.

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేవిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: అభిలాష కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు సింగనమల్ల నుండి లక్ష్మీనారాయణ, నాగమునెమ్మ, రవికుమార్, భారతి వీరంతా కోరుతున్న పాట బందిపోటు చిత్రం కోసం ఘంటసాల పాడిన గీతం.

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈరోజే సందర్శించండి.
1: శ్రోతలు 101.7 మెగాహెడ్స్ పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. అభిలాష కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, కర్ణాటక చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మాన్విత్ వీరంతా కోరుతున్న పాట సూర్యవంశం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన గీతం.

ఈరోజు రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో 2047 దేశ నిర్మాణంలో విద్యారంగం పాత్ర గురించి అనంతపురం విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ అయూబ్ హుసేన్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.

ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. వాడవాడలా అన్ని వర్గాలు ఎంతో ఘనంగా చేసుకునే పండుగ వినాయక చవితి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజల్ని ఒకచోట చేర్చే గొప్ప సామాజిక పండుగ వినాయక చవితి. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలి. మట్టి ప్రతిమలను పూజిస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మన సంస్కృతి సంప్రదాయాలను మరింత వైభవంగా కొనసాగిద్దాం. ప్రజల సంక్షేమానికి రాష్ట్రాభివృద్దికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు విఘ్నాలు ఎదురవ్వకుండా ఆశీర్వదించాలని గణనాథుణ్ణి వేడుకుందామని చంద్రబాబు నాయుడు తన సందేశంలో పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు సాయంకాలం అంకురార్పణ క్రతువును తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది. శ్రీవారి సేనాధిపతి విశ్వక్షేణుని పర్యవేక్షణలో ఆలయంలోని యాగశాలలో రాత్రి 7-8 గంటల మధ్య ఈ క్రతువు జరగనుంది. ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి వైదిక ఉత్సవానికి ముందు దీన్ని చేపడతారు. నవధాన్యాలు మొలకెత్తించి ఈ భూమండలమంతా పాడిపంటలు పశు పక్ష్యాదులతో సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. రేపు సాయంకాలం 6:21 నుంచి 6:35 మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణ ఉంటుంది. బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేసి సకల దేవతలు అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. అల్పపీడనం ప్రభావంతో 2 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లా వరకు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, ఎన్టీఆర్, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో 110 మిల్లీమీటర్లు, కృష్ణా జిల్లా గంగూరులో 98.25, పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో 92, పశ్చిమ గోదావరి జిల్లా నరసరావుపేటలో 88.5 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కృష్ణా, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, పోలవరం, కాకినాడ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. వినాయక చవితి వేడుకల్లో భాగంగా అనకాపల్లి మండలం సిరసపల్లిలో చింతామణి దత్తక్షేత్రంలో 16,000 మొక్కలతో వినాయక ప్రతిమను ఏర్పాటు చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే

నాయక ప్రతిమతో పాటు పరిసర ప్రాంతాలను మొక్కలతో అలంకరించారు. 60,000 మొక్కలతో ఏర్పాటు చేసిన మండపం ప్రతిమను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ వినాయక చవితి రోజైన ఈరోజు ఉదయం ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళల ఆసియాకప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. దుబాయ్ వేదికగా నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 20 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ కావడంతో 72 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

9 గంటల 10 నిమిషాలు దాటి 30 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనం వచ్చేసాం హరివిల్లోకి. ఇంకా పొన్నియన్ సెల్వన్ మూవీ నుంచి శక్తిశ్రీ గోపాలన్ పాడిన సాంగ్ అయితే విన్నారు. మరి హరివిల్లులో నేనైతే క్వశ్చన్ అడగాలి, ఇంకా మీరైతే ఆన్సర్స్ పంపించడానికి రెడీగానే ఉన్నారు కదా. మరి ఇంకా నేను క్వశ్చన్ అడగడానికి రెడీ అయిపోయాను. మరి ఈరోజు హరివిల్లులో మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే, హిందీ దివస్ని ఏ రోజున నిర్వహిస్తారు? హిందీ దివస్ని ఏ రోజున నిర్వహిస్తారు? తెలిసి కనుక 8662488141 86624888 1 మీ మెసేజ్ పంపించవచ్చు.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. సమయం చూస్తే స్టూడియోస్లో 10:17 దాటి 10 సెకండ్లు కావస్తోంది. మరి హరివిలలో నేను అడిగిన ప్రశ్న ఏమిటంటే, హిందీ దివస్ని ఏ రోజున నిర్వహిస్తారు? మరి ఈ ప్రశ్నకు సమాధానం ఎవరెవరు పంపించారో చూద్దాం. మెసేజ్ చేస్తున్నారు హ్యాపీ వినాయక్ చవితి అంటూ. ఎస్ తప్పకుండా. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు? శ్రోతలందరికీ ఇంకా ఆర్జేస్ అందరికీ కూడా శుభాకాంక్షలు అంటూ ఎర్మిళి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్, హాయ్ ఆదిత్య గారు నమస్తే, వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ మెసేజ్ చేస్తున్నారు రఘుబీర్ సింగ్ సుగణాబాయి గారు రాధమ్మున్న ఏలూరు నుండి. ఎస్ స్వాగతం అండి.

హైదరాబాద్ నుంచి నాగేశ్వరరావు గారు మెసేజ్ చేస్తున్నారు. 21వ వింశతి. ఎస్, ఇంకా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ మూసాపేట గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు నరేష్ గారు. మెర్సీ విజయ. ఎస్, ఐఎమ్ ఫైన్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ కోట శ్రీమన్ నారాయణమూర్తి గారు, సుజాత గారు భవానీపురం విజయవాడ నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. కానూర్ నుంచి తాతారావు గారు మెసేజ్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ ఆదిత్య గారు. ఎస్, అవును, కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. కలమందలపాడు గ్రామం నుంచి కాసిం ముతుజావల్లి గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా చింతలపూడి నుంచి బి ఆదమ్ గారు, మల్లీశ్వరి ఝాన్సీ గారు మెసేజ్ చేశారు. రేడియో శ్రోతలందరికీ మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. సేమ్ టు యూ. మస్తాన్రావు గారు, పెద్ద మస్తాన్రావు గారు, చిన్న మస్తాన్రావు గారు మంగళగిరి నుండి మెసేజ్ చేస్తున్నారు వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ. నెక్స్ట్ మెసేజ్ ఇంకా విజయవాడ నుంచి నందు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. నెక్స్ట్ ఇంకా కడప నుంచి శ్రీదేవి గారు, శైలజ గారు మెసేజ్ చేశారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండ్ అలాగే హిందీ దివస్. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారంటే పోతురాజు గారు మెసేజ్ చేస్తున్నారు. కృష్ణా జిల్లా నాగాయలంక నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. మరి హిందీ దివస్ని ఏ రోజున నిర్వహిస్తారు? సో సెప్టెంబర్ 14 ఈ రోజునే అనమాట. మరి ఈ రోజునే హిందీ దివస్ని జరుపుతారు. మరి ఇంతకీ ఈ హిందీ దివస్ని ఈ రోజున ఎందుకు జరుపుతారు తెలుసా? 1949 1949లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వారు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. దేవనాగరి లిపిలో ఉన్న హిందీ భాషను అధికారికంగా వినియోగించాలని, ఇంకా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా తప్పకుండా వినియోగించాలని నిర్ణయించడం జరిగిందన్నమాట. మరి ఆ సంగతిని గుర్తు చేసుకుంటూ హిందీకి రాజ్భాష అనే ఒక అధికారం వచ్చింది కనుక ఈ రోజున సెప్టెంబర్ 14 హిందీ దివస్ని దేశవ్యాప్తంగా జరుపుతారన్నమాట. మరి హిందీ దివస్ని కేవలం సెప్టెంబర్ 14 మాత్రమే కాదు, ఇంకా కొన్ని రోజుల పాటు నిర్వహిస్తారు. మరి ఇంతకీ ఈ కొన్ని రోజుల పాటు నిర్వహిస్తారన్న కదా, దాన్నే హిందీ పఖ్వాడా అని చెప్పేసి పిలుస్తారనమాట. మరి ఈ హిందీ పఖ్వాడాని మొత్తం ఎన్ని రోజులు నిర్వహిస్తారో తెలుసా? సో హిందీ పఖ్వాడాని మొత్తం ఎన్ని రోజులు నిర్వహిస్తారో తెలిస్తే గనక 8662488141 86624888 మీ మెసేజ్ పంపించేయచ్చు.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.

0: అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
3: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. SBI యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. SBI, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్. ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. SBI యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. SBI, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మరి కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు.
6: 28-29 వరకు కూడా నిర్వహిస్తారు. సో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో హిందీ భాషను మరింతగా వినియోగించేలాగా ప్రోత్సహించడం కోసం, అలాగే హిందీ భాషలో క్విజ్ కాంపిటీషన్, డిబేట్ కాంపిటీషన్, ఇంకా వ్యాసరచన పోటీలను నిర్వహించడం ఈ హిందీ పక్వాడాలో ముఖ్యమైన కార్యక్రమాలన్నమాట. మరి హరివేలలో ఇప్పుడు అడగబోయే ప్రశ్న, ముందు ఒక షార్ట్ బ్రేక్.
7: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
8: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు. బ్యాంకులకు వెళితేనేమో IT రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
7: దానికింత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు IT రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
9: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
3: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. SBI యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. SBI, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్. ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. SBI యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. SBI, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
10: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట. కట్ చేసావా?
11: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం.
10: మోసమా?
11: పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
12: డబ్బుని పోగొట్టుకుంటారు. RBI అంటుంది,
13: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. SBI యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. SBI, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
14: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

1.3 ఫ్రీక్వెన్సీ పై విత్ యు ఆర్జే ఆదిత్య, మనమున్నాం హరివిధిలో. మరి ఈ హరివిధిలో నేను అడుగుతున్న మూడో ప్రశ్న ఏంటంటే, వినాయక చవితి పండుగ సో దేశమంతా కూడా చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కదా, అయితే మరి వినాయక చవితి పండుగకు ప్రసిద్ధి చెందిన ప్రముఖమైన రెండు రాష్ట్రాలు, సో అంటే ఎక్కువగా ఈ రెండు రాష్ట్రాల్లో చాలా ఇంకా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారన్నమాట. మరి ఈ వినాయక చవితి పండుగను ప్రముఖంగా ముఖ్యమైన రెండు రాష్ట్రాలు ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా జరుపుకుంటారు తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు 8162 4111 4కి.

10 గంటల 43 నిమిషాలు దాటి 9 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురార్జే ఆదిత్య. మనమున్నాం హరివిలులో. వేనల కండికారు లిరిక్స్ అందించగా విద్యాసాగర్ మ్యూజిక్ కంపోజిషన్లో సుజాత గారు ఎదు బాలకృష్ణ గారు పడిన సాంగ్ అయితే విన్నారు చంద్రముఖి మూవీ నుంచి. మరి ఇంకా హరివిలిలో అడిగిన ప్రశ్న ఏమిటంటే, వినాయక చవితికి ప్రసిద్ధి చెందిన ప్రముఖమైన రెండు రాష్ట్రాలు అంటే సో చాలా గ్రాండ్గా ఘనంగా జరుపుతారనమాట కొన్ని రోజుల పాటు. సో ఆ రెండు స్టేట్స్ అయితే ఉన్నాయి. మరి ఇంతకీ ఏమిటా స్టేట్స్ తెలుసుకుందాం. విజయవాడ నుండి మెసేజ్ చేస్తున్నారు ఎవరు అంటే, అందరి అనౌన్సర్స్కి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మూసాపేట గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు నరేష్ గారు, మెర్సి విజయ. భవానీపురం విజయవాడ నుంచి శ్రీమన్ నారాయణమూర్తి గారు, సుజాత గారు, సాయిప్రీత మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. వేటపాలెం రామా

చెందిన ప్రముఖమైన రెండు రాష్ట్రాలు, అంటే సో చాలా గ్రాండ్గా ఘనంగా జరుపుతారనమాట కొన్ని రోజుల పాటు. సో ఆ రెండు స్టేట్స్ అయితే ఉన్నాయి. మరి ఇంతకీ ఏమిటా స్టేట్స్ తెలుసుకుందాం. విజయవాడ నుండి మెసేజ్ చేస్తున్నారు. ఎవరు అంటే అందరి అనౌన్సర్స్కి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మూసాపేట గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు నరేష్ గారు. మెర్సి విజయ. భవానీపురం విజయవాడ నుంచి శ్రీమన్ నారాయణమూర్తి గారు, సుజాత గారు, సాయిప్రీతం మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, దేవాంగ గారు, హేమలత మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ మల్లేశ్వరరావు గారు, శాంభవి గారు, జగదీశ్వర తమ్మన్ కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. ఉపలూరు గ్రామం కృష్ణా జిల్లా నుండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్ అండి. మీకు కూడా శుభాకాంక్షలు. నెక్స్ట్ ఇంకా విజయవాడ నుండి నందు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. దీపికా గారు హైదరాబాద్ నుండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ వెంకటాచలపతి గారు మెసేజ్ చేస్తున్నారు. రమేష్ గారు అనంతపురం నుంచి. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. కానూర్ నుండి తాతారావు గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుండి మెసేజ్ చేశారు. వినాయక చవితి శుభాకాంక్షలు మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్ ఆన్సర్. అంబికా గారు భవానీపురం నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ భార్గవ్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. గౌతమ్ చౌడేపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా సైకం పోతురాజు గారు నాచుగుంట నుండి మెసేజ్ చేశారు. ఫస్ట్ టైమా? మరి ఫస్ట్ టైం అయితే అర్థం కాలేదు, ఆన్సర్ అయితే అర్థమైంది. నెక్స్ట్ ఇంకా కుసుమాన్విత శేర్వాణి అయ్యప్ప నగర్ బెంగళూరు నగర్ నుండి మెసేజ్ చేశారు. సారీ, బెంగళూరు నుండి. కరెక్ట్ ఆన్సర్. రొంపిచెర్ల నుంచి గురుస్వామి నాయుడు గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పొన్నూరు మండలం నుంచి మెసేజ్ చేస్తున్నారు బి ఆదాం గారు, మల్లేశ్వరి, నాగభూషణం, కార్తీక్. ఎస్ ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర, తెలంగాణ అనమాట. సో ఈ మహారాష్ట్ర, తెలంగాణ, ఇంకా కొన్ని చోట్ల ఆంధ్రాలో ఎక్కువగా ఈ గణపతి నవరాత్రుల్ని ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. సో వినాయక చవితి అంటే అందరికీ కూడా దేశమంతా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అయితే 9 రోజుల పాటు పూజించి వినాయకుణ్ణి ఘనంగా పూజించి ఆ తర్వాత ఘనంగా తీసుకువెళ్తూ ఉంటారనమాట ఊరేగింపుకి. సో ఇలాగా మహారాష్ట్రలోనే, ఇంకా తెలంగాణ, హైదరాబాద్లోనే ప్రతి ప్రాంతంలో కూడా ఎక్కువగా, ఆల్మోస్ట్ చెప్పాలంటే 90% పందిళ్లలో వినాయకుణ్ణి 9 రోజుల పాటు ఘనంగా పూజిస్తారనమాట. మరి ఇంకా హరివిల్లో 4వ ప్రశ్న వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కాణిపాకం క్షేత్రం ఏ నది ఒడ్డున ఉంది? ఆంధ్రప్రదేశ్లోని కాణిపాకం క్షేత్రం వద్ద ప్రవహించే నది ఏంటో తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు 8662488114కి.

10:52 దాటి 50 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై విత్యుడార్జే ఆదిత్య. మనము నాం హారివిలులో. మరి నేను అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లోని కాణిపాక క్షేత్రం ఏ నది ఒడ్డున ఉంది? మరి ప్రవహించే నది తెలిస్తే గనక మెసేజ్ చేసేయచ్చు 8662484 వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు అన్నాను. చాలామంది మెసేజెస్ అయితే చేశారు, మరి ఎవరెవరు చేశారో చదివి వినిపించేస్తాను. మల్లేశ్వరరావు గారు, శాంభవి గారు, ఇంకా కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. ఉప్పలూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. ముజాపేట

గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు. నరేష్ గారు రాంగ్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సుంకన్న పండు భూదేవి పునీత్ నాగార్జున హర్షవర్ధన్ కర్నూలు జిల్లా కల్లూరు మండలం కొంగనపాడు గ్రామం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి కాసిం ముతుజవలి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కానూర్ నుండి తాతారావు గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి టైలర్ రమేష్ ఇంకా వెంకట చలపతి గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. దీపికా గారు హైదరాబాద్ నుండి, కరెక్ట్ ఆన్సర్. అంబికా గారు భవానీపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. ఉయ్యూరు నుండి లతా గారు గుడ్ మార్నింగ్ అండి, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి నందు గారు, కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుండి, కరెక్ట్ ఆన్సర్. ఎస్బి అనిల్ కుమార్ గారు అర్చన అయ్యప్ప నగర్ బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్, వినాయకుడి గుడి ఈ ఒడ్డున ఉంటుంది. చింతలపూడి నుంచి బి ఆదాం మల్లీశ్వరి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గుడికి ఉత్తరాన ఉంటుంది అంటూ మెసేజ్ చేస్తున్నారు, ఆన్సర్ ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, ఎస్ ఇవన్నమాట మెసేజెస్ అయితే మన దగ్గరికి వచ్చాయి ఫోర్త్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్స్. సో కాణిపాక క్షేత్రం వద్ద ప్రవహించే నది పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి బాహుదా నది. ఇంకా దేవుళ్ళ మూవీ నుంచి సాంగ్ కూడా విన్నారు కదా, మరి ఆ సాంగ్లో కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడతారనమాట, బాహుదా నది తీరం ఒడ్డున వెలసిన క్షేత్రం అని చెప్పి. సో మరి ఈరోజు హరివిలిలో ఇవన్నమాట ప్రశ్నలు. మరి ఇంకా ఈరోజు వినాయక చవితి సెలబ్రేషన్స్లో అందరూ నిమగ్నమయ్యి చక్కగా చేసుకుంటున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకా అందరికీ కూడా మరొకసారి శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో మళ్ళీ నేను మీ ముందుకి వస్తాను. మరి అయితే ఇప్పుడు మరక్కర్ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వినయండి. మరి విత్ దిస్ యువర్ ఆర్జే ఆదిత్య ఈ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున వినాయక ప్రతిమలు, పూజా సామగ్రిని కొనుగోలు చేసి విజ్ఞాతిపతిని పూజిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో వాడవాడలా గణనాథుని ప్రతిష్ఠించి పూజలు జరుపుతున్నారు. పర్యావరణాన్ని కాలుష్యాన్ని అరికట్టేందుకు మట్టి వినాయక ప్రతిమలను వినియోగించాలని పలు పర్యావరణ హిత సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ప్రచారం కల్పిస్తున్నాయి. టెట్ 2026లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు, ఇన్ సర్వీస్ టీచర్లకు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ తదితర వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. పర్యావరణానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నాగబాబు తెలిపారు. అడవులను రక్షించడంతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 2047 నాటికి రాష్ట్రంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచేందుకు ప్రణాళికల ప్రకారం ముందుకు వెళుతున్నామని అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలోని ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని ఆయన సందర్శించి అధికారులతో కలిసి మొక్కలు నాటారు. మధ్యప్రదేశ్ నానుకుని ఉన్న ఉత్తర విదర్భ ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రానున్న 24 గంటల్లో రాజస్థాన్, గుజరాత్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్ గుంటూరు, పల్నాడు, మార్కాపురం, నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. 40 నుంచి 50 డిగ్రీల కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: TFM 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
2: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోనీ ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
1: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
2: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళు గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్.

ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. SBI యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. SBI బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
5: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

హాయ్ హలో గుడ్ మార్నింగ్ నమస్తే, మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై విత్ యువర్ ఆర్జే సమత. ముందుగా శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు మన ఇళ్లన్నీ అలా బొజ్జ గణపయ్య పూజలతో, పాలవెల్లి ముచ్చట్లతో, కుడుములు ఉండ్రాళ్ల నైవేద్యంతో ఘుమఘుమలాడిపోతున్నాయి కదూ. మరి ఈ రోజు మన వినాయక చవితి స్పెషల్ షోలో శివ పరివారానికి సంబంధించినటువంటి సూపర్ హిట్ భక్తిరస తెలుగు సినిమాల ముచ్చట్ల గురించి కూడా మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం.

సినిమా కబుర్లు ప్రోగ్రాంలో మనమైతున్నాం. అండ్ వినాయక చవితి అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది మన బొజ్జ గణపయ్యే కదా. మరి మన గణపయ్య వెనకున్నటువంటి అందమైనటువంటి కుటుంబాన్ని గుర్తు చేస్తూ ఆయన తండ్రి పరమశివుణ్ణి, తల్లి పార్వతీదేవిని, అలాగే అన్న కుమారస్వామిని, ఇక మన వినాయకుడు అయినటువంటి వినాయకుణ్ణి, వీళ్ళందరినీ కూడా పురాణ కథల్లో మన కుటుంబంలో ఉన్నటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి కథలకు కేంద్రంగా నిలిచింది ఈ కుటుంబం. మరి ఈ కథలు తెలుగు సినిమాల్లో మన ముందుకు వచ్చాయి కదా. మరి అలాంటి సినిమాలు కొన్నింటి గురించి ఈరోజైతే మనం తెలుసుకుందాం. ముందుగా వాటిలో మాట్లాడుకోవాల్సింది శివుని గురించి. కృష్ణరాజు నటించిన, అలాగే రీసెంట్గా మంచు విష్ణు కూడా నటించినటువంటి అద్భుతమైనటువంటి శివభక్తి ప్రధానంగా సాగేటువంటి చిత్రం భక్త కన్నప్ప. ఇందులో శివుడిపై ఉన్నటువంటి నమ్మకమే ప్రధాన అంశాలు. శివుణ్ణి మనం ఎలా పూజించాం అనేది ముఖ్యం కాదు, మన భక్తి ఎలా ఉంది అనేదే ముఖ్యం అంటూ చూపించినటువంటి అద్భుతమైన చిత్రం. అలాగే శివుని కంట్లోంచి అలా కన్నీళ్లు వస్తేనే తన కళ్ళని

మొత్తం తీసి పెట్టినటువంటి గొప్ప భక్తుడు కన్నప్ప. మరి ఆయన కథని తెలుసుకోవడం కూడా నిజంగా గొప్పే కదా. అలాగే భూకైలాస్, శ్రీ మంజునాథ ఈ చిత్రాలు కూడా శివుని అనుగ్రహం కోసం, ఆత్మలింగం కోసం రావణుడు చేసేటువంటి ఘోర తపస్సు ఉన్నటువంటి కథాంశం ఒకవైపు అయితే, నాస్తికుడిగా ఉండేటువంటి ఒక సామాన్య వ్యక్తి పరమశివుని భక్తునిగా మారితే ఆ కథాంశం మరి ఎటువైపు దారితీస్తుంది అనేది ఇతివృత్తంగా ఇంకొక చిత్రాన్ని నిర్మించారు. భక్తులు పిలిస్తే పలికేటువంటి భోళా శంకరుడు ఎలా వస్తాడో అనేటువంటి విషయాన్ని చాలా హృదయంగా చూపించినటువంటి సినిమాలు ఇవి అని చెప్పచ్చు. మరి ఈ చిత్రాల్లోంచి మరొకన్ని అద్భుతమైనటువంటి పాటలు అయితే మీ అందరి కోసం వచ్చేస్తున్నాయి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎంపై.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఎస్, మరి మన బొజ్జ గణపయ్య కథను వింటున్నప్పుడు ఆయన ఒక్కరి కథే కాదు, ఆయన తల్లిదండ్రుల గురించి తెలుసుకుంటున్నప్పుడు కూడా మరి రిలేషన్షిప్స్ అంటే ఎలా ఉండాలి అనేటువంటి విషయం అయితే మనకు తెలుస్తుంది కదండి. మరి పేరెంట్స్ని చూసుకుంటే మరి శివుడు పార్వతి ఆదర్శ దంపతులు కదా ఇప్పటికీ ఎప్పటికీ కూడా. అలాగే మరి తమ్ముడు కుమారస్వామి, సో ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నా కూడా ఒకవేళ యాక్చువల్ ఏంటంటే సిబ్లింగ్స్ మధ్య కాంపిటీషన్ అనేది కామన్ అండ్ అలాగే న్యాచురల్ కూడా, కానీ ఎలాంటి కాంపిటీషన్ ఉన్నా సరే వారిద్దరూ ఒకరి గొప్పని ఒకళ్ళు ఒప్పుకోవాలి, ఒకళ్ళు ఒకళ్ళు అండదండగా ఉండాలి అనేటువంటి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది మనకి వాళ్ళ కుటుంబాన్ని చూసినప్పుడు. అలాగే మరి ఇలాంటి ఇతివృత్తంతో వచ్చినటువంటి మరికొన్ని సినిమాలు అంటే శివుడు, సతీదేవి, దక్షుడు వీరి చుట్టూ తిరిగేటువంటి పౌరాణిక కథే దక్షయజ్ఞం. మరి ఈ సినిమా ద్వారా శివతత్వం, ఆయన వ్యక్తిత్వం, ఆయనకు సంబంధించినటువంటి కుటుంబ బంధాలు, భక్తి వంటి అనేక అంశాలు మనకు కనిపిస్తాయి ఈ సినిమాల ద్వారా. మరి ఇలాంటి మరిన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమత.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ్ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి, అంతే. నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
2: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం

0: సురక్షితం మరియు స్పష్టమైన కోశమఠం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమఠం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమఠం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమఠం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమఠం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమఠం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమఠం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమఠం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమఠం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమఠం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమఠం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమఠం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమఠం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమఠం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమఠం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమఠం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమఠం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమఠం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమఠం ఫైనాన్స్.

మనమైతే మాట్లాడుకుంటున్నా, మరి శివ పరివారం, సో మరి వినాయక పరివారం అనమాట. సో వీరందరి గురించి, వాటికి రిలేటెడ్గా మూవీస్ గురించి అయితే మనం తెలుసుకుంటున్నాం కదా. అలాగే మన వెండి తెర పైన మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహిమలు సినిమా, సో వీటికి సంబంధించినటువంటి భక్తిభావానికి మారుపేరుగా నిలిచినటువంటి చిత్రాలు అని చెప్పుకోవచ్చు కార్తికేయ అండ్ కార్తికేయ 2 కూడా. అండ్ ఇంకా చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈ కార్తికేయ మూవీలో ఏంటి అంటే, పర్టికులర్గా భక్తిని, సైన్స్ని, అలాగే అడ్వెంచర్ని ముడిపెడుతూ కార్తికేయుని తత్వాన్ని, ద్వారకా రహస్యాలను చూపించినటువంటి విధానం అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి కేవలం పూజలకే కాదు, శోధనలకి, జ్ఞానానికి కూడా ప్రతీక అని ఈ సినిమా నిరూపించింది అని చెప్పుకోవచ్చు. మరి ఆ సినిమా కార్తికేయ ఈ చిత్రం నుంచి అయితే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి FM పై.

ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: भारती FM 101.3
1: వినాయకుని జననం, ఆయన మహిమ, శివపార్వతులతో ఆయన అనుబంధం, ఇలాంటి పురాణ అంశాలన్నింటినీ కూడా తెరపై చూపించినటువంటి చిత్రాలు మనకు చెప్పేదైతే ఒకటే. వినాయక వ్రత కథగా చెప్పడానికి మాత్రమే కాదండి, కుటుంబ బంధాలను నిలుపుకోవడానికి ఆదర్శవంతంగా కూడా ఈ సినిమాలన్నీ నిలుస్తాయి. అందుకే మరి ఈ వినాయక చవితికి గణపయ్యను మాత్రమే కాదు, మరి వారి పరివారాన్నంతా కూడా మనం అందరం ఒక్కసారి మనసారా స్మరించుకుందాం. అండ్ అలాగే మన రిలేషన్షిప్స్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి, మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి FM.

0: to a US Open final since Arthur Ashe in 1972. The Indian Meteorological Department has issued an orange color warning for very heavy rainfall over Gujarat today. And with that, we end this news bulletin.
1: వెల్కమ్ టు మీకు తెలుసా. అండ్ అలాగే మరి ఈ రోజు వినాయక చవితి స్పెషల్ షోలో మనమైతే డిఫరెంట్ ప్లేసెస్ గురించి మనం తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ వినాయకుడు అంటే మనకే గుర్తొచ్చేది ఏంటి, ఒకటే రూపం కదండి, ఏనుగు ముఖం, పెద్ద చెవులు, తొండం, చేతిలో లడ్డు, పక్కనే చిన్న మూషిక వాహనం. అయితే దేవుడు ఒక్కడే అయినా విభిన్న రూపాల్లో ఆసక్తికరమైనటువంటి స్థల పురాణంతో ఎన్నో చోట్ల మరి మన బొజ్జ గణపయ్య కొలువై ఉన్నాడనమాట. సో మరి ఈ రోజు వినాయక చవితి సందర్భంగా మనం భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి గణేష క్షేత్రాల గురించి తెలుసుకుందాం. మనం మీకు తెలుసా ప్రోగ్రాంలో.

ఎస్, అలాగే మరి వినాయకుని క్షేత్రాలు అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది మన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఎంతో మహిమాన్వితమైనటువంటి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం. సో ఈ ఆలయం ఏంటి అంటే స్వయంభూ వృత్తాంతాన్ని గురించి తెలుసుకుందాం. 1000 సంవత్సరాల క్రితం కాణిపాకం గ్రామంలో అంధుడు బధిరుడు మూగవాడైనటువంటి 3 వికలాంగులైనటువంటి అన్నదమ్ములు ఉండేవారట. వారు వ్యవసాయం చేసుకుంటూ జీవితాన్ని సాగించేవారు. ఒకసారి తీవ్రమైనటువంటి కరువు రావడం వల్ల తమ పొలానికి నీరు అందించడానికి బావిని తవ్వడం మొదలుపెట్టారు. అలా తవ్వుతూ ఉండగా ఒక పెద్ద బండరాయికి వారి పార తగిలింది. వెంటనే ఆ రాయి నుండి రక్తం చిందిందట. ఆ క్షణంలోనే ఒక అద్భుతం జరిగింది. ఆ రక్తపు నీరు తగలగానే 3 అన్నదమ్ముల వైకల్యం పూర్తిగా తొలగిపోయి వారికి గుడ్డివారికి చూపు, చెవుడు ఉన్నవారికి వినికిడి, అలాగే మూగవారికి మాట వచ్చేసాయట. ఈ వింతను చూసి ఊరి జనం పరుగున వచ్చి బావిని ఇంకా లోతుగా తవ్వగా అక్కడ నీటి మధ్యలో స్వయంభూగా వెలిసిన వినాయక విగ్రహం దర్శనమిచ్చిందట. అలా ప్రజలంతా కలిసి స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి, కొబ్బరికాయలు అంటే కాణి అంటే ఎకరం పావు స్థలం అన్నమాట, ఈ స్థలంలో ప్రవహించడం వల్ల ఈ ఊరికి కాణిపాకం అనేటువంటి పేరు వచ్చిందనమాట. సో అలాగా ఇప్పటికీ మనం చూసినా కూడా కాణిపాకంలో స్వామివారి విగ్రహం బావిలో నీటి మధ్యలోనే ఉంటుంది, అలాగే ఆ నీరు ఎప్పటికీ ఎండిపోదు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ వినాయక విగ్రహం పరిమాణంలో పెరుగుతుందని, శతాబ్దాల క్రితం స్వామివారికి చేయించినటువంటి వెండి కవచం ఇప్పుడు ఆయనకు అస్సలు సరిపోవట్లేదని అక్కడ ఉన్నటువంటి స్థల పురాణం చెప్తుంది. అలాగే కాణిపాకం వినాయకుడిని సత్యప్రమాణ దేవుడు అని కూడా పిలుస్తారనమాట. సో అంటే మనకు నచ్చింది ఏదైనా సరే వినాయకుడి దగ్గర అక్కడ అసలు అవధం చెప్పకూడదు. అండ్ అలాగే మనకు నచ్చింది ఏదైనా అక్కడ వదిలేస్తే మనకున్నటువంటి చింతలన్నింటినీ కూడా ఆయన తీర్చేస్తారు అని నమ్ముతూ ఉంటారు ప్రజలు. మరి ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి గణేష క్షేత్రాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ దేవుళ్ళు అయితే మీ అందరి కోసం వచ్చేసింది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమత.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్. ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి

0: నుంచి అతి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.

ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

0: भारती FM 101.3
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికి సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కి జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్

0: పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
1: ఏంటి రంగయ్య, దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
2: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
1: ఓ, అదే నీ సమస్య? దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధృవపత్రం పై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
3: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.
4: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
5: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
4: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
6: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి మనం అయితే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో మరి ఇలాగే మనం అయితే మాట్లాడుకుంటున్నాం కదా వినాయకుని క్షేత్రాల గురించి. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఛత్తీస్గఢ్ లోని దంతేవాడ జిల్లాలోని బైలావాడి కొండల్లో 3,000 అడుగుల ఎత్తులో విగ్రహం ఉంది ధోల్కర్ గణేష్ది. ఈయన కొండ శిఖరంపై గణపతిగా ఫేమస్ అన్నమాట. సో ఈ విగ్రహం 10-11వ శతాబ్దానికి చెందిందిగా పురావస్తు నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ విగ్రహాన్ని ఎవరు కొండపై ప్రతిష్ఠించారనేటువంటి విషయం మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు. అలాగే సముద్రం వైపు చూస్తున్నటువంటి గణపతిని మనమైతే చూడొచ్చు మహారాష్ట్రలో ఉన్నటువంటి కొంకణ్ తీన ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయంలో. సో ఈయనే గణపతి పూలే. స్థానిక చరిత్ర ప్రకారం ఒకప్పుడు బాల్ భట్జీ అనే భీడే అనేటువంటి వ్యక్తికి గణపతి దర్శనమిచ్చాడని, అదే ప్రదేశంలో ఆయన విగ్రహం వెలుగులోకి వచ్చిందని స్థల పురాణం చెబుతుంది. అలాగే ఇక్కడి గణపతి ఆలయం కొండ ఆకారంలో ఉన్నటువంటి సహజ భౌగోళిక రూపంతో అనుసంధానమై ఉండి మనకి కనిపిస్తుంది. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వినాయకుడి ఆలయాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి పాటైతే. వినతి వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎంపై. Thank you.

0: ఏంటి రంగయ్యా దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
1: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
0: ఓ అదా నీ సమస్య? దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధృవపత్రం పై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
2: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.
3: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. SBI యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. SBI బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎంతో కీలకమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రేసియస్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవర స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించారు. ఇక వార్తలు వివరంగా. బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ముంబైలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ఇప్పటికే పలు రాష్ట్రాల్లో యూసీసీని ప్రవేశపెట్టారని, బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో కూడా 2029లోగా ప్రవేశపెడతారని తాను విశ్వాసంతో ఉన్నట్లు తెలిపారు. ట్రిపుల్ తలాక్ను రద్దు చేసి ముస్లిం మహిళలకు సమాన హక్కులు కల్పించామని పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహితతో ప్రభుత్వం దేశ క్రిమినల్ న్యాయ వ్యవస్థను బలోపేతం చేసిందని, పలు రాష్ట్రాల్లో ఒక్క ఏడాదిలోనే శిక్షల రేటు 30% పెరిగిందని తెలిపారు. మూడేళ్లలోగా న్యాయమందేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని కూడా హోంమంత్రి వెల్లడించారు.
1: కామన్ సివిల్ కోడ్ యూసీసీ కో హమ్నే ఇంట్రోడ్యూస్ కియా హై ఔర్ ముజే విశ్వాస్ హై కి భాజపా ఎన్డీఏ శాసిత 21 రాజ్యో మే హమ్ 2029 కే పెహలే యూసీసీ కో ఇంట్రోడ్యూస్ కరెంగే. భారతీయ న్యాయ సంహితా జో బనాయీ హై ఇస్నే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ కో భారతీయ ఆధార్ దేనే కా కామ్ కియా హై ఔర్ కై సారే రాజ్యో మే సజా కరానే కా దర్ కా ఏక్ హీ సాల్ మే 30% వృద్ధి హువా.
0: న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు 2026 విజయవంతం కావడంతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. ఈ విజయం ప్రపంచ వేదికపై చెరగని ముద్ర వేసిందని కొనియాడారు. చారిత్రాత్మక న్యూఢిల్లీ ప్రకటన కేవలం ఒక పత్రం మాత్రమే కాదని, నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భారతదేశ ప్రభావాన్ని చాటిచెప్పే ఒక ప్రకటన అని అన్నారు. చారిత్రాత్మక బ్రిక్స్ సదస్సు నిన్న న్యూఢిల్లీలో విజయవంతంగా ముగిసింది. నరేంద్ర మోదీ నాయకత్వంలో బ్రిక్స్ సదస్సుకు అధ్యక్షత వహించిన భారత్ స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతలు తన ప్రధాన ప్రాధాన్యతలుగా ఉద్ఘాటించిందని సామాజిక మాధ్యమ పోస్టులో మంత్రి పేర్కొన్నారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎంతో కీలకమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రేయేసస్ అన్నారు. బ్రిక్స్ నాయకుల సదస్సులోని 4 ప్రధాన అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి నేరుగా సంబంధించినవని టెడ్రోస్ పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేసేందుకు, స్థితిస్థాపకతను పెంపొందించేందుకు విస్తృత సహకారం, పర్యవేక్షణ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అవసరమని తెలిపారు. ఆరోగ్య ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని టెడ్రోస్ పిలుపునిచ్చారు. భారత్లో బహుళ భాషల ఉనికి దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు హిందీ భాషా దినోత్సవం సందర్భంగా ఒక వీడియో సందేశాన్ని పంచుకుంటూ మంత్రి, హిందీ భాష ఏ ఇతర భాషకు పోటీ కాదని, అది జాతీయ ఐక్యతకు ఒక ముఖ్యమైన అనుసంధాన సూత్రమని అన్నారు. వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి పొందేందుకు భాష కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. బ్రిటిష్ చట్టాలను భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యాధినియంల ద్వారా భర్తీ చేయడం కేవలం మాటల మార్పిడి కాదని, ఆత్మగౌరవాన్ని పునఃస్థాపించడమని పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హిందీతో పాటు అన్ని ఇతర భాషలు సాంకేతిక అభివృద్దిలో స్వర్ణయుగాన్ని చూస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో కృత్రిమ మేధా సాధనాలు భారత

0: భారతీయ భాషలను సులువుగా అనువదించేందుకు అవకాశాలను కల్పిస్తున్నాయని అమిత్ షా ఉద్ఘాటించారు.
1: భాషా కిసీ భీ సమాజ్ కీ స్మృతి హోతీ హై, ఉస్కా ఆత్మబోధ హోతీ హై. హిందీ నే ఇస్ వివిధతా కే బీచ్ సంవాద్, సంపర్క్ ఔర్ సమన్వయ కీ భాషా కే రూప్ మే దేశ్ కే విభిన్న వర్గో ఔర్ సముదాయో కో జోడ్నే మే మహత్వపూర్ణ భూమికా నిభాయీ హై. హిందీ కా వికాస్ భీ తభీ సార్థక్ హై జబ్ సభీ భారతీయ భాషాఓ కే సన్మాన్, సంరక్షణ్ ఔర్ సంవర్ధన్ కే సాథ్ ఆగే బఢే.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టానికి ప్రతీక అయిన గణేశుడి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ప్రజలు తమ ఇళ్లలో మట్టి గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారు. సృష్టి ప్రళయ చక్రానికి ప్రతీకగా గణేశుడి విగ్రహాలను జల వనరులలో నిమజ్జనం చేసే ప్రక్రియతో ఈ వేడుకలు ముగుస్తాయి. వినాయక చవితి సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణేశుడు జ్ఞానం, శ్రేయస్సు, శుభారంభాలకు ప్రతీక అని రాష్టపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పండుగ మన జీవితాల్లోకి శక్తిని, జ్ఞానాన్ని, సానుకూలతను తీసుకువస్తుందని అన్నారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో నూతన శక్తిని, ఉత్సాహాన్ని నింపాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. గణేశుని ఆశీస్సులతో ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని, దేశం నిరంతర ప్రగతి పథంలో ముందుకు సాగాలని నరేంద్ర మోదీ ప్రార్థించారు. 2020 నుంచి ఇప్పటి వరకు 9 రాష్ట్రాల్లో 147 బొగ్గు బ్లాకులను వేలం వేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన వాణిజ్య బొగ్గు గనుల ద్వారా దేశానికి సుమారు 47,500 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం సమకూరినట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో కేటాయించిన వాణిజ్య గనుల ద్వారా వచ్చిన ఆదాయం సుమారు 3,090 కోట్ల రూపాయలుగా ఉందని పేర్కొంది. గత దశాబ్ద కాలంలో దేశంలో బొగ్గు బ్లాకుల కేటాయింపు ప్రక్రియలో గణనీయమైన మార్పు చోటు చేసుకుంది ని తెలిపింది. మొత్తం వేలం ప్రక్రియను పూర్తి పారదర్శకతను నిర్ధారించే విధంగా రూపొందించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. గుజరాత్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయతో సహా ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళం, మాహేలలో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అండమాన్ నికోబార్ దీవులలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవరా స్వర్ణ పథకం గెలిచి తొలి భారత పురుష రికర్వ్ ఆర్చర్గా చరిత్ర సృష్టించారు. మెక్సికోలోని సాల్టిల్లాలో జరిగిన ఉత్కంఠభరితమైన షూటాఫ్లో జపాన్కు చెందిన నకానిషి జూనియర్పై విజయం సాధించారు. ప్రపంచ నెంబర్ 10 సైనిక క్రీడాకారుడైన ధీరజ్ క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్లో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్స్లో ప్రపంచ నెంబర్ 20 క్రీడాకారుడు నకానిషిని 6-5 తేడాతో ఓడించాడు. కాగా 2010లో ఎడెన్బర్గ్లో కాంస్య పథకం సొంతం చేసుకున్న జయంత తాలూక్దార్ చివరిసారిగా ఈ పథకం సాధించిన పురుష రికర్వ్ ఆర్చర్. అంతకుముందు దుబాయ్లో జరిగిన 2007 ఎడిషన్లో మహిళల వ్యక్తిగత టైటిల్ను గెలుచుకుని ప్రపంచకప్ ఫైనల్లో స్వర్ణం సాధించిన ఏకైక భారతీయ క్రీడాకారిణిగా డోలా బెనర్జీ నిలిచారు. దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వ సారి ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై భారత్కు ఇది 6వ విజయం. ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మందానా 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ తొలుత 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల స్కోరును నమోదు చేసింది. అనంతరం భారత బౌలర్లు 19.4 ఓవర్లలో శ్రీలంకను 111 పరుగులకే ఆలౌట్ చేశారు. కాగా మహిళల టీ20 ఆసియా కప్ ఛాంపియన్షిప్ 2026 టైటిల్ను కైవసం చేసుకున్న భారత జట్టును రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్లు అభినందించారు. క్రీడాకారిణులు అద్భుతంగా రాణించి టైటిల్ను సొంతం చేసుకుని దేశానికి గర్వకారణంగా నిలిచారని రాష్ట్రపతి కొనియాడారు. దేశ యువతకు స్ఫూర్తిదాయకమైన ఈ జట్టు భవిష్యత్తులో మరిన్ని అధ్యాయాలను లిఖిస్తుందని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు. అద్భుతమైన

జట్టు కృషి, ప్రతిభ దేశానికి అపారమైన గర్వాన్ని తెచ్చిపెట్టాయని ఉపరాష్ట్రపతి పేర్కొంటూ క్రీడాకారుల భవిష్యత్ ప్రయత్నాలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశాలు ప్రపంచ ఆరోగ్యానికి ఎంతో కీలకమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రేయేసస్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవరా స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో మనమైతున్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా, మరి వినాయకుడి ఆలయాల గురించి అనమాట. మరి మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి ఆలయాల గురించి అండ్ అలాగే చెప్పాలి అంటే రణతంభోర్, రాజస్థాన్లోని రణతంభోర్ ఈ కోట ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది అనమాట. యాక్చువల్గా మనకి ఇక్కడ వినాయకుడు త్రినేత్రుడుగా కనిపిస్తాడు. త్రినేత్ర అంటే మూడు కన్నులు. శివుడికి మూడో కన్ను ఉన్నట్లే ఇక్కడ గణపయ్య కూడా మూడు నేత్రాలతో దర్శనమిస్తాడని భక్తుల విశ్వాసం. అండ్ అలాగే ఇంకొక ఆలయం గురించి చెప్పాలి అంటే మహారాష్ట్రలోని మోర్గావ్లో ఉంది అష్ట వినాయక క్షేత్రాల్లో ఒకటైన మయూరేశ్వర్ ఆలయం. సో మయూరేశ్వర్ అన్న పేరుతోనే నెమలి అని అర్థమవుతుంది కదా. సో పురాణ కథనం ప్రకారం ఏంటి అంటే గణపయ్య నెమలిని వాహనంగా చేసుకొని ఒక అసురుడిని, సింధురాసురుడు అనేటువంటి రాక్షసుడిని వధించాడు అనేటువంటి కథ అయితే ప్రాచుర్యంలో ఉంది. సో అందుకని ఇక్కడ వినాయకుడు నెమలిపై మనకి దర్శనమిస్తాడనమాట. సో మనం ఫస్ట్ అయితే సినిమా కబుర్లలో ఎలా అయితే మాట్లాడుకున్నామో, సో వినాయకుడు అంటే ఆయన ఒక్కరే కాదు, ఆయన ఫ్యామిలీ అంతా అని కూడా అనుకున్నాం కదా. సో అలా మరి వాళ్ళ నాన్నకి ఉన్నటువంటి మూడు కన్నులు ఈయనకి ఉండి ఒకచోట కనిపిస్తే, అలాగే ఆయన తమ్ముడైనటువంటి కుమారస్వామి వాహనంపై ఇంకొక చోట మనకి కనిపిస్తారనమాట. సో ఇలాగా వివిధ ప్రాంతాల్లో వినాయకుడు వివిధ విధాలుగా మనకు దర్శనమిస్తూ భక్తులను అలా రక్షిస్తూ ఉంటాడనమాట. మరి ఇంకా ఇలాంటి ఎన్నో ఆలయాలు అయితే ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం లక్ష్యం ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

మీకు తెలిసే ఆ ప్రోగ్రాంలో మనమైతున్నాం. అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం వినాయకుడి ఆలయాల గురించి అనమాట. అలాగే అహ్మదానగర్ మహారాష్ట్రలో ఉన్నటువంటి సిద్ధటెక్ సిద్ధి వినాయక ఆలయం గురించి కూడా మనం తెలుసుకోవాలి. అండ్ ఈ ఆలయం కూడా అష్ట వినాయక క్షేత్రాల్లో ఒకటిగా ప్రాముఖ్యం పొందింది. అండ్ ఇక్కడ వినాయకుని తొండం కుడివైపుకి తిరిగి ఉంటుందన్నమాట. యాక్చువల్గా వినాయకుడి తొండం ఎటు తిరిగి ఉండాలి, ఎటు తిరిగి ఉన్నటువంటి వినాయకుడిని పూజించడం శ్రేయస్కరం అనేటువంటి విషయాల గురించి మనం తెలుసుకుంటుంటాం. చాలామందికి మనకి డౌట్స్ కూడా ఉంటుంటాయి కదా. సో యాక్చువల్గా ఏంటంటే వినాయకుడు తొండం కనుక లెఫ్ట్ సైడ్ తిరిగి ఉంటే ఆయనని మనం సింపుల్గా పూజ చేసినా పర్వాలేదన్నమాట. బట్ అదే తొండం కనుక కుడివైపునకు తిరిగి ఉంటే ఆయన చాలా పవర్ఫుల్ అండ్ ఆయనకి పూజలు అనేవి చాలా నిష్ట నియమంతో చేయాలన్నమాట. ప్రసాదాలు పెట్టాలి ఇవన్నీ కూడా. సో అందుకనే మనకి గుళ్ళల్లో కనిపించేటువంటి వినాయకుడు కుడివైపు తొండంతో మనకి కనిపిస్తారనమాట. మరి ఇంట్లో మనం పూజ చేసుకోవాలంటే ఎడమవైపు తొండం ఉన్నటువంటి వినాయకుడు అయితే మంచిది అని చెప్పి కొన్ని పురాణాల ప్రకారం మనకి తెలుస్తూ ఉంటుంది. అండ్ అలాగే మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అహ్మదానగర్లో ఉన్నటువంటి ఆలయం గురించి మాట్లాడుకోవాలి అంటే ఇక్కడ వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడం కొంచెం కష్టమేనని అనుకుంటారు. కానీ ఒక్కసారి కనుక ఆయన అనుగ్రహం మనకి ఉంటే కనుక అద్భుతమైనటువంటి సిద్ధులు లభిస్తాయని నమ్ముతారు. అలాగే విష్ణుమూర్తి మధుకైటభులను వంటి రాక్షసులను సంహరించే ముందు ఇక్కడే గణపతిని పూజించి శక్తి పొందారు అనేటువంటి ఒక ఆలయ కథనం కూడా ఉంది. అలాగే చెప్పాలి అంటే రాజస్థాన్లో ఉన్నటువంటి ఇందాక మనం చెప్పుకున్నటువంటి రణథంబోర్ ఆలయమే అయినా, అలాగే మనకి చాలా చోట్ల ఆలయం పేర్లు అనేది ఎలా ఉంటుందండి, అంటే సపోజ్ ఆ క్షేత్రం పేరు ఎలా వస్తుందంటే ఇందాక మనం చెప్పినట్టు కాణిపాకం అంటే కొబ్బరికాయలు కొట్టినటువంటి ఆ స్థలం వల్ల ఆ పేరు వచ్చిందని చెప్పుకున్నాం. అలాగే మయూరేశ్వర్ నెమలిపై ఉంటాడు కాబట్టి వినాయకుడు అక్కడ మయూరేశ్వర్ అని వచ్చింది. ఇలా మాట్లాడుకుంటున్నాం కదా. కానీ ఒక చోట భక్తుడి పేరుతో ప్రసిద్ధి చెందినటువంటి గణపయ్య కూడా ఉన్నారు. అదే మహారాష్ట్రలో పాలి ప్రాంతంలో ఉన్నటువంటి బల్లాలేశ్వర్ ఆలయం. ఈ ఆలయం కూడా అష్ట వినాయక క్షేత్రాల్లో ఒకటి. అండ్ ఇక్కడ ఆలయం అనుకున్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఏ వినాయకుడి ఆలయం కూడా భక్తుని పేరుపై లేదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆలయం

భక్తుని భక్తికి గుర్తుగా గణపయ్యకు ఈ పేరు బల్లాలేశ్వర్ అనేటువంటి ఆ భక్తుని పేరుతో ఈ ఆలయం అయితే మనకి కనిపిస్తుంది అన్నమాట. సో ఈ ఇంతేకాకుండా ఇంకా చెప్పాలి అంటే తమిళనాడులో ఉన్నటువంటి శివగంగయ్య ఆలయం, సో ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి గుహాలయం అని చెప్పచ్చు. ఇక్కడ వినాయక విగ్రహం 6 అడుగుల ఎత్తుంటుంది, అలాగే 2 చేతులతోనే ఇక్కడ మనకి స్వామి దర్శనమిస్తారు. సాధారణంగా వినాయకుడు మనకి 4 చేతులతో కనిపిస్తారు కదా, సో ఇలా 2 చేతులతోనే కనిపిస్తూ మనకి కల్పవృక్షంలాగా కోరిన కోరికలు తీరుస్తారు కాబట్టి ఈయన్ని కర్పగ వినాయకర్ అని అంటారనమాట. సో అది మరి సంగతి. మరి ఇలాంటి ఆలయాల గురించి అన్నీ మనం తెలుసుకుంటే మనకు అర్థమయ్యేదైతే ఒకటే కదా, రూపాలు వేరైనా కథలు వేరైనా ప్రాంతాలు వేరైనా కానీ భక్తి మాత్రం ఒకటే. అండ్ సో అలా అదనమాట సంగతి. అండ్ ఇంకా మనకి ఒక్కొక్క ఊర్లో బొజ్జ గణపయ్య ఒక్కో రూపంలో భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. సో ఎక్కడ ఉన్నా సరే మరి ఆయన అనుగ్రహమే మనకి ఇంపార్టెంట్ కాబట్టి సో ఇలాంటి ఆలయాలు కుదిరినప్పుడు సందర్శించడం అనేది చాలా ఉత్తమం అనమాట. అండ్ ఇది వాళ్ళకి మనం మీకు తెలుసా. అండ్ నెక్స్ట్ ధీరా ప్రోగ్రామ్లో కూడా మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

గురు నిశాపవ జనంబు నిజముగా జరుగునే నీ మీరు ఎంతసేపు చెప్పిననో అప్పిచ్చి సంజయ్ ని మాటలు విన్నది మొదలు వారికి దేవతలు కూడా సహాయుల గుదురని చెప్పుచున్నారు. ఇది కేవలము అధర్మము. మీరు చెప్పిన చొప్పున ధర్మమే జయించు నేనే, నాకే జయమబ్బుగాక. ఏమి కామక్రోధాదులకు వచ్చులై గీరుమాణులు ఎప్పుడునో వర్తింపరు, అట్లు వర్తించిరేని వారికి దైవత్వమే నిలవదు. కావున వారును మనుజులు, మేమును మనుజులము. ఏమి పాండవుల బలపరాక్రమమును నీ కడుపులో చేయి పెట్టి కలంచుచున్నవా? ఆహా, నీ కుమారులు మాత్రము సామాన్యులనుకుంటివా? ఏమి నీ కుమారులకు దుర్యోధన, దుశ్శాసన, వికర్ణ, చిత్రసేనాదులు ఒకండొకండు జగంపులళ్ళ జయింపదాలుదరు. అందరూ ఒక్క ముఖమై త్రోచి నడిచిన సవ్యసాచినే కాదు పాండవులనందరినీ ఒక్కడగించట మాకు ఒక లెక్కలోనిది కాదు. ఇంకను మా పక్షమున ఉన్న బాహ్లిక, సోమదత్త, భూరిశ్రవ, శల్య, సింధురాజ, గాంధార రాజ ప్రభృతులు పాండవుల కంటే శక్తి సమగ్రులు. తండ్రి, భవితవ్యమును నేను మున్నే నిర్ణయించి ఉంటిని దాని నాలించి స్వస్థత గైకొనుడు.

ప్రసాదుతో వనరు హనేద్రుతో నృపతి వర్గముతో అచిరం స్వాస్థ్యముంగ నిపుణరింతు యజ్ఞముల్ లోంచనముల్ మనుల్ అగ్రహారములు నిత్తు విప్రులకు.

తండ్రి, నా అబ్బాయి ప్రాణంబగు కర్ణుని అనుట కటిగిను, నన్ను అనుట కటిగిన. ఇంకొక్కసారి కర్ణ సోలాయ మానంబలకు దుర్భాషలాడితివేది.

0: మీరింతవరకు శ్రీకృష్ణ రాయబారం నాటకం నుంచి దుర్యోధనుడి పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ బాలాజీ భవానీశంకర్, హార్మోనియం శ్రీ వి కామరాజు.
1: కార్మికుల కార్యక్రమంలో చివరిగా కార్మిక గీతం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన. ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి

మీరింతవరకు చిత్రతరంగిణి విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నకర్. ముఖ్యాంశాలు. ప్రపంచ వేదికపై భారత ఆర్థిక శక్తి

0: జరుగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో విజయం సాధించిన క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవరకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈరోజు అంకురార్పణతో ప్రారంభమవుతాయి. హిందీ భాషా దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. ప్రపంచ వేదికపై భారత ఆర్థిక శక్తి పెరుగుతోందని, తద్వారా అంతర్జాతీయంగా దేశ ప్రాధాన్యత మరింత బలపడుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బ్రిక్స్ సదస్సును విజయవంతంగా నిర్వహించడంపై ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారం, సమన్వయం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని, విభిన్న దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు. ఏకాభిప్రాయ సాధనకు భారత్ ఒక వేదికగా ఎదిగిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు విజయవంతంగా ముగియడం దేశానికి గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏకపక్ష యుద్ధాలను ఖండిస్తూ బ్రిక్స్ ఉమ్మడి డిక్లరేషన్ చేయడం చారిత్రాత్మకమని తెలిపారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా గణపతి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. విజయవాడ, మచిలీపట్నం, విశాఖపట్నం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరులోని కాణిపాకం తదితర జిల్లాల్లో గణనాథుడి విగ్రహాలను ప్రతిష్ఠించి తొలి పూజలు నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా ఆలయాలు, మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మెక్సికో దేశంలోని సాల్టిలిల్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో విజయం సాధించిన భారత ఆర్చరీ క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవరకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. రికర్వ్ పురుషుల వ్యక్తిగత విభాగంలో జపాన్కు చెందిన జున్యా నకనిపిన్ని ధీరజ్ ఓడించి స్వర్ణ పతకం సాధించారని తెలిపారు. విజయవాడకు చెందిన ధీరజ్ చిన్న వయసులోనే ఆర్చరీలో ప్రస్థానం ప్రారంభించి అంకిత భావం, ఖచ్చితత్వం, పట్టుదలతో ప్రపంచ స్థాయికి ఎదిగారని తెలిపారు. ఈ విజయం భారత ఆర్చరీలో ఒక మైలురాయిగా నిలిచిందని, భారత క్రీడాకారుల ప్రతిభకు, క్రమశిక్షణకు, సంకల్పానికి ఇది నిరసనమని పవన్ కళ్యాణ్ అన్నారు. నెల్లూరు నగరంలో మౌలిక వసతుల అభివృద్ధికి 234 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నగరంలోని సర్వేపల్లి కాల్వకట్ట ప్రాంతాన్ని మంత్రి గత రాత్రి పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సర్వేపల్లి కాల్వకట్టపై నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. త్వరలోనే క్యూఆర్ కోడ్తో కూడిన ఇంటి పట్టాలను అందజేస్తామని మంత్రి నారాయణ పేర్కొంటూ,
1: నెల్లూరులో సర్వేపల్లి కాలువకట్ట 1225 మందికి పట్టాలు కేబినెట్ అప్రూవ్ చేసింది. ఈ నెల 20వ తేదీ పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. ఇదే విధంగా జాఫర్ కెనాల్ సర్వే జరుగుతుంది. ఆ కెనాల్ కూడా ఏదైతే అద్దులు ఉన్నాయో అక్కడ నుంచి 27,6.2 మీటర్స్ రూల్స్ ప్రకారం వీలైనంత తొందరలో వాళ్ళకు కూడా పట్టాలు వస్తాయి. ఇలా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మాట తప్పని ప్రభుత్వం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విశాఖపట్నంలో ఏపీ ఛాంబర్ 2026 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎక్స్పోను హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి ఆయన నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో పరిశ్రమల ఏర్పాటుకు 24 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చిందన్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 175 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, 19 పరిశ్రమలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, మరో 138 నిర్మాణ దశలు ఉన్నాయని మంత్రి తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈరోజు అంకురార్పణతో

0: ప్రారంభమయ్యాయి. శ్రీవారి సేనాధిపతి విశ్వక్సేనుని పర్యవేక్షణలో ఆలయంలోని యాగశాలలో రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య ఈ క్రతువును నిర్వహిస్తారు. రేపు సాయంత్రం 6:21-6:30 మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్పిస్తారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రేపటి నుంచి ఈనెల 20వ తేదీ వరకు సర్వదర్శనం దివ్యదర్శనం టోకెన్ల జారీ నిలిపివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. భారతదేశ అధికార భాషగా కేంద్ర ప్రభుత్వం హిందీని అమలుపరిచిన ఈరోజును హిందీ భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. దేవనాగరి లిపిలో ఉన్న హిందీ భాషను 1949 సెప్టెంబర్ 14వ తేదీన కేంద్ర ప్రభుత్వం అధికార భాషగా గుర్తించి రాజ్యాంగంలో చేర్చడం వల్ల ఏటా ఈ రోజును హిందీ భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందీ భాష ప్రాముఖ్యాన్ని తెలియజేయడం, హిందీని అంతర్జాతీయ భాషగా ప్రదర్శించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. 1963 రూపొందించిన అధికార భాషా చట్టం ప్రకారం 1965 నుంచి హిందీ ఆంగ్ల భాషలు అధికార భాషలుగా కొనసాగుతున్నాయి. భారత స్వాతంత్ర పోరాటంలో ప్రజలను ఏకతాటిపై ఉంచడంలో హిందీ భాష ఆ రోజుల్లో ఎంతగానో సహాయపడింది. దేశంలోని మహిళలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాలలోపు పిల్లలకు పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నారు. సమతుల్య ఆహారం, తల్లిపాల ప్రాధాన్యం, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా బాలింతలు, చిన్నారులకు సకాలంలో అవసరమైన పోషకాహార పదార్థాలు అందుతున్నాయని కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన లబ్ధిదారురాలు సేతు అఖిలాండేశ్వరి తెలియజేస్తూ,
1: మేము అంగన్వాడి కేంద్రం నుంచి నెలకి గుడ్లు, పాలు, పప్పు, ఆయిల్, రైస్, బాల సంజీవన్ కిట్ 2 విడుదలుగా ఇస్తారు. మాకు నెలకి ప్రతి నెల అందిస్తారు. నేను బాలింత తల్లిని. నేను గర్భిణీగా ఉన్నప్పుడు ప్రతి నెల మాకు అన్ని అందించేవాళ్ళు. ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే అంగన్వాడి టీచర్ హెల్త్ చెకప్స్ చేయించేవాళ్ళు. ఏఎన్ఎం మేడం చేస్తా. నేను డెలివరీ సమయంలో ఉన్నప్పుడు ఐరన్ లోపం ఏం లేకుండా ఏఎన్ఎం మేడం చేత అంగన్వాడి టీచర్ మాకు హెల్త్ చెకప్స్ అన్ని చేయించేవాళ్ళు. అలాగే నాకు డెలివరీ సమయంలో హెల్ప్ఫుల్ గా ఉన్నారు అందరూ.
0: రాష్ట్రంలోని వైద్య, దంత వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవాస భారతీయుల కోటా సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆరోగ్య విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్న ప్రైవేటు, నాన్ మైనారిటీ, మైనారిటీ వైద్య, దంత కళాశాలలు, తిరుపతి శ్రీ పద్మావతి మహిళా కళాశాలలో సీట్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. సంబంధిత ధృవీకరణ పత్రాలను ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 2 గంటల్లోగా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యతా సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ వేదికపై భారత ఆర్థిక శక్తి పెరుగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో విజయం సాధించిన క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవరకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈరోజు అంకురార్పణతో ప్రారంభమవుతాయి. హిందీ భాషా దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
3: హలో
4: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
3: మళ్ళీ
4: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు. 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
3: సార్ అంత డబ్బా?
4: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
3: సార్ 2 లక్షలు?
5: ఏమైంది నాన్న?
3: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
4: అరే,
3: కట్ చేసావా?
5: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
3: మోసమా?
5: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
3: డబ్బుని పోగొట్టుకుంటారు.
6: ఆర్బీఐ అంటుంది,
1: విషయాన్ని తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

0: శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. వనితావాణి శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా సర్వ విఘ్నాలను పారద్రోలేటువంటి విఘ్నాధిపతి అయిన వినాయకునికి విఘ్న వినాయకం బజే అంటూ శ్రీమతి కేవీ శ్రీరంగనాయకే గారి వివరణ వింటారు. అనంతరం లలిత గీతం. ముందుగా విఘ్న వినాయకం బజే శ్రీమతి కేవీ శ్రీరంగనాయకే గారి వివరణ విందాం.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

సదా విఘ్న వినాయకం భజే ప్రభుం సదా విఘ్న వినాయకం భజే. విఘ్నాలనే సంకెళ్ళు తొలగిపోవటానికి ఏ వినాయకునికి అరటి పండ్లు, కొబ్బరి పండ్లు, చెరుకు ముక్కలు మొదలైన వాటిని నైవేద్యంగా సమర్పించి ప్రసన్నుణ్ణి చేసుకుంటారో, ఏ వినాయకుడు గజవదనాన్ని ధరించి భక్తుల కోరికలను తీరుస్తాడో, ఏ వినాయకుడు విఘ్నాలకు అధిపతి అయి విఘ్న వినాయకుడుగా ప్రసిద్ధిని పొందాడో, ఆ స్వామిని నిరంతరం సేవిస్తున్నాను అని భక్తులందరూ ఏ శుభకార్యక్రమంలోనైనా ముందుగా మృత్యే దైవం విఘ్నేశ్వరుడు. వసంత నవరాత్రుల తరువాత దేవీ నవరాత్రులకు ముందు వచ్చే నవరాత్రులు గణపతి నవరాత్రులు. భాద్రపద శుద్ధ చతుర్థి నుండి 9 రోజుల పాటు భక్తులు అత్యంత వైభవంగా గణపతి నవరాత్రులను జరుపుకుంటున్నారు. కానీ ఈ పండుగకు లోకంలో వినాయక చవితి, వినాయక చతుర్థి అనే పేరు ప్రఖ్యాతమైంది. గణపతి అనే పేరు వైదిక వాంగ్మయంలో వినపడుతుంది. యజ్ఞ యాగాది క్రతువులలో, ఉత్సవాలలో మొట్టమొదటగా ఓం గణానాంత్వా గణపతి గుం హవామహే అంటూ ముందుగా వేదమంత్రంతో హరిద్రా గణపతిని అర్చిస్తారు. మహాగణపతి, ఏకాక్షరి గణపతి, ఏకాక్షర గణపతి, శ్రీ విద్యా గణపతి, లక్ష్మీ గణపతి, రత్న గణపతి, శక్తి గణపతి, హేరంబ గణపతి, వక్రతుండ గణపతి, ఇలా గణపతులను 33

చెప్పింది. మరొక సంప్రదాయం బాలగణపతి, తరుణ గణపతి మొదలుగా 16 మంది గణపతులను చెబుతున్నది. ఈ విధానాలను స్కాంద, శివ, లింగ, వరాహ, బ్రహ్మవైవర్త, వామన, పద్మ, శివరహస్య, గణేష, ముద్గల పురాణాలు వివరిస్తున్నాయి. పరమేశ్వరుడు వినాయకుణ్ణి గణాలకు అధిపతిని చేసినందువల్ల, గణపతిగా వినాయకుడు ప్రఖ్యాతిని పొందినందువల్ల గణపతి నవరాత్రులను జరుపుతున్నారు. వాతాపి గణపతిం భజే అనే సుప్రసిద్ధమైన కీర్తన మరొక వినూత్న గణపతిని లోకానికి అందించింది. గణపతి పృథివీతత్వం, అందువల్లనే మట్టితో తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి అర్చించే విధానం పూర్వకాలంలో సంప్రదాయంగా కొనసాగింది. ఈ సంప్రదాయంలో పర్యావరణ పరిరక్షణ, సామాజిక ఉపయోగం కూడా ఇమిడి ఉంది. చెరువులో మట్టిని తెచ్చి వాళ్ల వాళ్ల శక్తి కొద్దీ వినాయక ప్రతిమను తయారు చేసి అర్చించి మళ్లీ వాళ్ల పెరటిలో పాదులలోనూ చెరువులలో నిక్షేపించటం అప్పటి పద్ధతి. చెరువులో ఉన్న మట్టిని గ్రామస్తులందరూ కొద్దో గొప్పో తీసినందువలన చెరువు పూడిక తీసినట్లయి నీరెక్కువ నిలవటానికి వీలయ్యేది. 21 రకాల పత్రిని చెరువులోనే కలిపేవారు. ఆ 21 ఆయుర్వేద శాస్త్ర రీత్యా మహా ఔషధులైనందువలన నీళ్లలోని కాలుష్యాన్ని తొలగించి ఆరోగ్యప్రదమైన మంచి నీటిని ప్రజలకు అందించేవి. ఈ స్వామి పృథ్వీతత్వం అయినందువల్ల మట్టితో మూర్తిని చేస్తేనే స్వామికి తృప్తి. ఈ స్వామి మూలాధార క్షేత్రంలో ఉంటాడు కాబట్టి ఈ స్వామిని గరికతో పూజిస్తే అపమృత్యు దోషం తొలగి దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఇటువంటి స్వామిని ఇప్పుడు జలంలో నిమజ్జనం చేయటంలో ఆంతర్యం గంగాపుత్రుడని భావించి తల్లి దగ్గరికే పంపుతున్నారని సరిపెట్టుకున్న తయారు చేస్తున్న విగ్రహాల పరిమాణం పెద్దదైనందువల్ల, ఆ తయారీకి ఉపయోగించే రసాయనాల వల్ల నీళ్లు కలుషితమై అనారోగ్యాలకు దారితీస్తున్నాయి. ఇక విఘ్న వినాయకుని విషయానికి వస్తే, వినాయకుడంటే విలక్షణమైన నాయకుడని అర్థం, అలాగే విశేషమైన నాయకుడు అని కూడా అర్థం. దేవతలకు నాయకుడు, మానవులకు నాయకుడు, రాక్షసులకు నాయకుడు ఉండటం సహజమనిపిస్తుంది, కాని విఘ్నాలకు నాయకుడేమిటి అన్న ప్రశ్న ఉదయిస్తుంది. విఘ్నాల వల్ల బాధలని అనుభవించని వాళ్ళు లేరు. విఘ్నాలన్నింటికీ వినాయకుడు అధిపతి అయినందువల్ల విఘ్నాలన్నీ ఆ స్వామి అధీనంలో ఉంటాయి. అందువల్ల ముందుగా విఘ్నాలను తొలగించమని పెద్దలు ఆ స్వామిని అనేక విధాలుగా ప్రార్థించారు.

ಗೌಗಗನ ಪ್ರಚಂಡ ಪವನ ವಿಘ್ನೇಶ್ವರ ಪಾತು ಮಾಂ. ವಿಘ್ನಾಲನೇ ಚೀಕಟಿನಿ ನಿವಾರಿಂಚೇ ಸೂರ್ಯುಡು, ವಿಘ್ನಾಲನೇ ಅಡವಿನಿ ದಹಿಂಚೇ ಅಗ್ನಿ, ವಿಘ್ನಾಲನೇ ವಿಷ ನಾಗವಂಶಾನಿಕಿ ಆ ನಾಗುಲನೇ ಭುಜಿಂಚೇ ಗರುತ್ಮಂತುಡು, ವಿಘ್ನಾಲನೇ ಮತ್ತ ಗಜೇಂದ್ರులకు సింహం, విఘ్నాలనే ఎత్తైన కొండలని భేదించే వజ్రాయుధం, విఘ్నాలనే సముద్రాలను ఇంకించే అగస్త్యుడు, విఘ్నాలనే పాప సమూహ మేఘాలకు ప్రభంజనం, ఇటువంటి విఘ్నేశ్వరుడు నన్ను రక్షించుకాక అని ప్రార్థించారు పెద్దలు. చీకటి లోకానికి దృఢితనాన్ని కలిగిస్తుంది. సూర్యోదయం కాగానే చీకటి విడిపోయి వెలుగు కనిపిస్తుంది. సూర్యుడు తన కిరణాలతో చీకటిని మాత్రం పోగొట్టగలుగుతాడు, కాని విఘ్నాలను పోగొట్టలేడు. విఘ్నాలనే చీకటిని పారత్రోలగలిగిన ఒకే ఒక సూర్యుడు వినాయకుడే. అగ్ని కట్టెలను మాత్రమే దహిస్తుంది, విఘ్నాలను దహించే శక్తి అగ్నికి లేదు. అడవుల వలె భయంకరములైన విఘ్నాలను తగులపెట్టగల అగ్ని వినాయకుడే. గరుత్మంతుడు ఎంతటి భయంకరమైన పామునైనా నాశనం చెయ్యగలడు, కాని తన రెక్కల గాలితోనైనా ఒక చిన్న విఘ్నాన్ని కూడా కదిలించలేడు. ఘోరమైన పాముల కంటే భయంకరములైన విఘ్న సత్వములను వినాశనం చెయ్యగల గరుత్మంతుడు విఘ్నేశ్వరుడు. సింహం ఏనుగు కుంభస్థలాన్ని మాత్రమే బ్రద్దలు చేస్తుంది, విఘ్నాలను బ్రద్దలు చెయ్యలేదు. విఘ్నాలనే

మధ్యం గల సింహం విఘ్నేశ్వరుడే. వజ్రాయుధం కొండల్ని ముక్కలు చేయకలదు, కానీ విఘ్నాలను ముక్కలు చేయలేదు. విఘ్నాలనే ఎత్తైన కొండ శిఖరాలను నరకగల వజ్రాయుధం విఘ్నేశ్వరుడే. అగస్త్యుడు సప్త సముద్రాలలోని నీళ్లను ఔపోసన పట్టగలిగాడు, కానీ ఒక చిన్న విఘ్నాన్నైనా ఆచమనంగా కూడా చేయలేకపోయాడు. విఘ్నాలనే సముద్రాలని పుక్కిటి పట్టగల అగస్త్యుడు వినాయకుడే. గాలి మేఘాలను చెల్లా చెదరు చేస్తుంది, విఘ్నాన్ని అణువంతైనా కదపలేదు. ఈ విఘ్నాలనే కొండల సమూహాన్ని పెకలింప చేయగల ప్రభంజనం విఘ్నేశ్వరుడే. ఇట్టి విఘ్నేశ్వరుడు నన్ను రక్షించాలని భక్తులు విఘ్న వినాయక వైభవాన్ని చక్కగా వర్ణించారు. భూనాయకం వా ధననాయకం వా భజన్ భువం వా ధనమేతి లోకే తద్విఘ్ననాథం న భజామి కింతు సహస్రశస్తం ప్రణమామి నిత్యం. ఇది పూర్వకాలంలో సమాసాలు నేర్పే ముందు విద్యార్థులచే పలికించే శ్లోకం. భూనాయకుణ్ణి అంటే రాజుని సేవిస్తే భూమినిస్తాడు, ధననాయకుణ్ణి సేవిస్తే ధనాన్నిస్తాడు. నేను విఘ్ననాథుణ్ణి సేవించను, కానీ ప్రతిరోజు వేల నమస్కారాలు చేస్తాను. అంటే భూనాయకుడు భూమినే ఇస్తాడు, ధనాన్నివ్వలేడు. ధననాయకుడు ధనాన్నే ఇస్తాడు, భూమిని ఇవ్వలేడు. దేన్నైనా ఇవ్వగల స్వామి విఘ్ననాథుడు. కనుక నేను విఘ్ననాథుణ్ణి నామమాత్రంగా కొలువను. ఎన్ని నమస్కారాలు చేసినా ఆ స్వామి అనుగ్రహం ముందు తక్కువే కాబట్టి వేల నమస్కారాలు చేస్తాను అని ఒక భక్తుడు విఘ్నేశ్వర వైభవాన్ని ప్రస్తుతించిన తీరు మనోజ్ఞం. అసలు ఈ విఘ్నేశ్వరుడెవరు? పార్వతిపుత్రుడా, పరమేశ్వర తనయుడా అనే అంశం పురాణాలలో అనేక విధ గాథలుగా కనపడుతున్నది. పార్వతి పరమేశ్వరుని రాకని విని అభ్యంగనం చేసేటప్పుడు నలుగు పిండితో బొమ్మను చేసి ప్రాణప్రతిష్ఠ చేసిందనే కథ వినాయక చవితి వ్రత కథ వల్ల లోకంలో బాగా ప్రచారమైంది. ముందు బాలుడెవడో తెలియక పరమేశ్వరుడు త్రిశూలంతో శిరస్సు ఖండించిన, తరువాత గజముఖాన్ని అతికి మళ్లీ బ్రతికించినందువల్ల పరమేశ్వరుడు తండ్రి అయినాడు. ఈ విధంగా వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల సంతానమయ్యాడు. అసలు తలుసుకోగానే అందరికీ నవ్వును తెప్పించే విచిత్ర రూపం వినాయకుడిది. ఏనుగు ముఖం, పెద్ద పొట్ట, చిన్న కళ్ళు, చిన్న చిన్న చేతులు కాళ్ళు. ఇంత పెద్ద స్వామికి చిత్తి ఎలుక వాహనం. స్వామి ఇలా కనపడటానికి కారణాలను పెద్దలు రకరకాలుగా చెబుతున్నారు. బ్రహ్మాండాలను బొజ్జలో నిలుపుకున్నందువల్ల బొజ్జ అంత పెద్దగా కనపడుతున్నదట. ఏనుగు ముఖం నిశ్చలత్వానికి ప్రతీక. నిజానికి ఈ స్వామిని అర్చించటం కూడా చాలా సుఖమే. మన ఇళ్ల ముందు కనిపించే 21 రకాలతో ఆకులతో పూజ చేస్తే ఎంతో పొంగిపోతాడు. అనుకున్న పనులన్నీ నెరవేరేటట్లు చేస్తాడు. విద్యారంభంలో, వివాహంలో, నూతన గృహప్రవేశ సమయంలో అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపస్మహే అని పార్వతీముఖమనే పద్మానికి సూర్యుడై ఆనందాన్ని కలిగించే ఏకదంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అనే భావం కల ఈ శ్లోకాన్ని ఎందరో నేటికీ పఠిస్తున్నారు కదా. తొలుత విక్రమస్తను జుదూర్జతి నందన నీకు మృక్కెదన్ ఫలితము సేయుమయ్య నేను ప్రార్థన చేసేదని కదంత నా వలపలి చేతి గంటమున వాక్కుననిప్పుడు పాయకుండుమి. తలచితినే గణనాథుని, తలచితినే విఘ్నపతిని, తలచిన పనిగా తలచితినే హేరమూని అని బాలాది వృద్ధ పర్యంతం వినాయక చవితి రోజున ప్రార్థించే ఈ పద్యాలు విఘ్నవారకుడు విజయకారకుడు అయిన విఘ్నేశ్వరుడు, హేరంబుడు, గణనాథుడు ఒక్కడే అన్న పరమసత్యాన్ని చాటుతున్నాయి. గణపతికి కావ్యాలన్నా నాటకాలన్నా ఎంతో ప్రీతి. మహాగణపతి మనసా స్మరామి అనే కీర్తనలో మహాకావ్య నాటకాది ప్రియం అని ప్రత్యేకంగా ఈ స్వామికి నాటకాలన్నా కావ్యాలన్నా అత్యంత ప్రీతి అనే విషయం ప్రస్తావింపబడింది కదా. గణపతి లోకంలో విఘ్నేశ్వరుడుగా ప్రఖ్యాతిని పొందినాడు. ఈ స్వామిని కీర్తించని వాళ్ళంటూ ఉండరు.

శ్రీ స్వామి వైభవాన్ని భక్తులు ఈ విధంగా కీర్తించి నమస్కారం చేస్తున్నారు. విఘ్నేశం విశ్వవన్యం సువిపులయశిసం మోక్ష రక్షా ప్రదక్షం సాక్షాత్ సర్వాపదాంచ ప్రశమన సుమతిం పార్వతీ ప్రాణశూనుం స్తుత్యం సర్వామరేంద్రై ససురమునిగణై సాధకై పూజ్యమానం కారుణ్యేనాంతరాయామిత భయశమనం

పాతకై పూజ్యమానం కారుణ్యేనాంతరాయామితభయశమనం విఘ్నరాజం భజామి. విఘ్నాలకు అధిపతి మాత్రమే కాదు, విశ్వమంతా కలిసి నమస్కారాలు చెయ్యదగిన మహాశక్తి సంపన్నుడు. విస్తారమైన కీర్తిని సంపాదించాడు. ఇహంలో రక్షణని, పరంలో మోక్షాన్ని ఇవ్వగల సమర్థుడు. ఏ ఆపద నుండైనా కాపాడగల సుమతి, పార్వతికి ప్రాణంతో సమానుడైన పుత్రుడు. దేవతల చేత, మునుల చేత పూజలందుకునే దైవం. ఎంతో దయతో విఘ్నాల వల్ల కలిగే అమిత భయాన్ని పోగొట్టగలిగిన శక్తిమంతుడు. ఇటువంటి విఘ్నరాజుకి నమస్కారం. భోజరాజు చెంపు రామాయణంలో లక్ష్మీం తనోతు నితరామితరానపేక్ష్యమంగ్రిద్వయం నిగమశాఖి శిఖాప్రవాళం హైరంబమంబురుగడంబర చౌర్య నిఘ్నం విఘ్నాద్రిభేద శతధార తురంధరం నః అని విఘ్నేశ్వరుని మహత్వాన్ని వర్ణించాడు. విఘ్నేశ్వరుని పాదాలతో సాటి అయినవి లేనే లేవట. వేదం కల్పవృక్షమైతే ఆ చెట్టు చిగురుటాకుల ఎర్రదనం, మెత్తదనం మాత్రమే ఈ స్వామి పాదాలతో పోలిక చెప్పటానికి సాధ్యమట. ఈ పాదాలు పద్మాల గర్వాన్ని అపహరించటంలో ఆరితేరినవట. లోకంలో పాదాలను పద్మాలతో పోల్చటం సర్వసాధారణమే కాని ఈ స్వామి పాదద్వయం విఘ్నాలనే కొండలని భేదించే వజ్రాయుధమన్నదే ఇందులోని విశేషం. ఇటువంటి దివ్య పాదారవింద యుగళం లోకంలో మరొకరిని చెయ్యి చాచి అడగకుండా ఉండే అంతటి సంపదను విస్తరింపచేస్తుందని మంగళాచరణం చేశాడు భోజరాజు. ఇక ఆంధ్ర సారస్వతంలో ఆంధ్ర కవితా పితామహ బిరుదాంకితులైన

నుంచి వేమునాళంకుర శంఖనంటెడు గజాశ్విని గొల్లుతున అభీష్ట సిద్ధికిన్ అని బాలగణపతిని అభీష్ట సిద్ధికై ఆరాధించాడు. ఈ పద్యం కేవలం పెద్దనగారి వరకే పరిమితం కాదు, ఎవరైనా చదువుకోవచ్చు. చదువుకునే ప్రతి వారికి అభీష్ట సిద్ధి లభిస్తుంది. ఈ విధంగా చమత్కారంగా ప్రాంతి అలంకార సుందరంగా ఆంధ్ర కవితా పితామహులు వర్ణిస్తే కవి సార్వభౌముడైన శ్రీనాథుడు తనకిష్టమైన శీసపద్యంలో మూసపోసిన తీరు మనోజ్ఞం. కలిత శుండాదండగండూషితోన్ముక్త సప్త సాగర మహాజలమరములు ప్రక్రియాకేలివశ వికీర్ణ సువర్ణ మేదినీధర రత్నమేకలములు పక్వజంబూఫల ప్రకట సంభావనాచుంబిత భూభృత్కదంబకములు వికట కండూల గండ కటాహ మండలి ఘట్టిత బ్రహ్మాండ కర్పరములు శాంభమీ శంభులోచనోత్సవకరములు శాంభమీ శంభులోచనోత్సవకరములు వాసవాద్యమృతాశన వందితములు విఘ్నరాజ మదోల్లాస విభ్రమములు విఘ్నరాజ మదోల్లాస విభ్రమములు మించి విఘ్నోపశాంతి కావించుగాత. ఈ పద్యం స్వామి పరాక్రమాతిశయాన్ని చాటి చెప్పే పద్యం. పార్వతీ పరమేశ్వరులు కొలువు తీరి కూర్చున్నారు. దేవతాగణమంతా వారి సన్నిధానంలో ఉంది. అప్పుడు ఈ స్వామి చేసిన బాల్యక్రీడల రామణీయకాన్ని కవిసారభౌముడు వర్ణించిన తీరు అనిదం పూర్వం. స్వామి సప్త సముద్రాలలోని నీళ్లను తన తొండంతో ఒక్కసారిగా లాగి పుక్కిలించి మళ్లీ బయటకు విడిచాడు. వప్రకేళిలో జారిన బంగారం పర్వతాలకి మేకలను కూర్చినట్లుంది. పండిన నేరేడు పండ్లు అనే భ్రమతో పర్వతాలను ముద్దు పెట్టుకుంటున్నాడు. స్వామి చెక్కిళ్లకి దురద కలిగింది. బ్రహ్మాండ కటాహాలు తప్ప ఆ స్వామి ఘట్టనని భరించేవి కనిపించలేదు. అందుకని దురదను పోగొట్టుకోవటం కోసం బ్రహ్మాండాలతో తన చెక్కిళ్లను రుద్దుకోవటం మొదలుపెట్టాడు. ఈ చేష్టలను చూస్తున్న పార్వతీ పరమేశ్వరుల కళ్లకు పండుగగా ఉంది. ఇంద్రాది దేవతలంతా నమస్కారం.

చేశారు. స్వామి సంతోషంతో చేసే ఈ విభ్రమాలు అతిశయించి ప్రపంచంలోని విఘ్నాలను శాంతింపచేయమని ఆ కవిసారభూముని ఆకాంక్షను మనం కూడా సంభావిద్దాం. తలపెట్టిన సత్కార్యాలను నిర్విఘ్నంగా నెరవేర్చమని ఆ విఘ్ననాయకుణ్ణి భజిద్దాం.

భాజి దండోడ్డి నాళిమాలా ముఖరిత కకుభస్తాండవే శూలపాణే వైరాయక్య స్థిరంగో వదన విదుతయః.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలోను అనంతరం హిందీలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: Good afternoon. This is Akashvani and I am Valsa Williams with the midday news. The headlines. BRICS leaders stress energy security is crucial foundation for economic development and national security, caution against weaponization of technology and critical minerals. China significantly cuts down troop deployment in 2025, says Defense Ministry report, terms security situation in Jammu and Kashmir stable. Union Home Minister Amit Shah says India's linguistic diversity strengthens unity amidst diversity, congratulates

0: TFM 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

2 గంటల 32 నిమిషాలు అయితే అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము సందడి సందడి ప్రోగ్రామ్ లోకి. సో మరి వినాయక చవితి స్పెషల్ సందడి సందడి అయితే క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, అలాగే చాలా మంచి మంచి క్వశ్చన్స్ మీకోసం అయితే రెడీ చేశాను అనమాట. అండ్ మరి చూసేద్దాం మరి ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మన లిజినెస్ ఎంత పర్ఫెక్ట్ గా పంపిస్తారు అనేది. ముందుగా అయితే శ్రోతలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తూ, మరి ఇందాక మన షో స్టార్టింగ్ నుంచి మనం వినాయకుడి గురించి ఒక్కటే కాకుండా ఆయన ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఈయన ఫ్యామిలీలో ఒక పార్ట్ అని చెప్పుకోవచ్చు ఆయనకు వాహనం అయినటువంటి మూషికం అనమాట ఎలుక. అయితే ఈ వినాయక స్వామి యొక్క వాహనమైనటువంటి ఎలుక అసలు పేరు ఏంటి? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, వినాయకుని వాహనమైనటువంటి ఎలుక, మనం మూషికం అంటాం మూషిక రాజు అని అంటారు, కానీ ఆయన అసలు పేరు వేరే ఉందన్నమాట. సో మరి ఇంతకీ ఆ మూషికానికి ఉన్నటువంటి అసలు పేరు ఏమిటి? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866-24-888-14. ఈ వాట్సాప్ నంబర్ కి ఒక లవ్లీ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు.

మరి మన సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి వినాయకుని వాహనమైనటువంటి ఎలుక మూషికానికి ఉన్నటువంటి అసలు పేరు ఏమిటి అని అడిగాను. అండ్ చూసేద్దాం మన లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్ అయితే. సో గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అంటూ పంపించారు, బట్ మీ పేరైతే పంపించలేదండి. ఓకే, అలాగే అందరికీ శుభ మధ్యాహ్నం, అలాగే పండుగ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు. గౌతమ్ చౌడేపల్లి అన్నమయ్య జిల్లా నుంచి. ఓకే, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు పంపించారు. అలాగే నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యదోజీ సక్కుబాయ్ గారు బాగున్నారా మేడం అంటూ పంపించారనమాట. అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు. అలాగే ధర్మారావు గారు ఛత్తీస్గఢ్ నుంచి అందరికీ పండుగ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు. అలాగే దేవసేన తిరుపతి నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే మురళీ గారు హాయ్ అంటూ పంపించారు, హలో అండి. అలాగే పెడన జోగనంద్రావు కాలనీ నుండి అప్పల్ రాజు గారు పండుగ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తూ పంపించారు ఆన్సర్, కానీ కాదండి.

0: మరొక్కసారి చెక్ చేసుకోండి ఆన్సర్. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, అలాగే పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే చంద్రమోహన్ రెడ్డి, లేఖన, నిర్మల, ధ్రువ ధర్మవరం సత్యసాయి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే కలమందరపాడు నుండి కాసిం మూతుజావులు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే గోపి గారు గుంటూరు నుంచి పంపించారనమాట. ఓకే, రైట్ ఆన్సర్. అండ్ ఇంకా భార్గవ రెడ్డి బెంగళూరు నుంచి పంపించారు, కానీ కాదండి. అలాగే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు అంటున్నారు. నో ప్రాబ్లం అండి. నజీర్ అండ్ నజరీన్ ఫ్యామిలీ, నూర్జహాన్ గారు, సారీ, కర్నూలు నుంచి పంపించారు. ఓకే. అలాగే వెంకటరమణ అల్లపర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు జిల్లా గోనెగొండ్ల నుండి లక్ష్మీదేవి రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే రాఘవేంద్ర గారు ఇబ్రహీంపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పెడర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి కౌస్తుభ గారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ కొంకల నుండి రాఘవ, లహరి, తులసి, రాఘవేంద్ర, జగద్గురు, అరవింద, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమన్పాడు నుంచి రైట్ ఆన్సర్. అలాగే ఓకే, సో టీచర్స్ డే తర్వాత ఇప్పుడు అంటున్నారు. మధ్యలో వచ్చాను నేను, మీరు మిస్ అయ్యారు షో, నో ప్రాబ్లం. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష డేనియల్ గారు, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. సూపర్. అలాగే నాగన్న పలమరి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే రామళ్ళకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా ఉన్నాయి మెసేజెస్ అయితే చూసేద్దాం.
1: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
2: ఏదో బాగానే ఉన్నానులే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
3: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ ఇంకా ఉన్నాయన్నమాట. లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. రావణకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుండి తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే జోగులాంబ గద్వాల జిల్లా జయన్ నగర్ పండుగ శుభాకాంక్ష తెలియజేస్తూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ శుభం మధ్యాహ్నం అంటూ ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి నుంచి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు సో ఆకాశవాణి అధికారులందరికీ, ఆర్జేలందరికీ, వార్తా విభాగం వారికి, శ్రోతలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తూ ఆన్సర్ పంపించారు. బట్ కాదండి, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి దామర్ల చిన్న మస్తానరావు, పెద్ద మస్తానరావు గారు పండుగ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. అలాగే కొత్తగూడెం నుండి యాకూబ్ పాషా నూర్జహాన్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ అలాగే మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సీ విజయ్ రైట్ ఆన్సర్. అలాగే కేదార్ వీరేష్ రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు పంపించారు ఆన్సర్, కానీ కాదండి. సుబ్బారెడ్డి గారు శివాజీ నగర్ మదనపల్లి టౌన్ అన్నమయ్య నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. గౌతమ్ చౌడేపల్లి అన్నమయ్య జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే నాగరాజ్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

అలాగే అందరికి పండుగ శుభాకాంక్షలు తెలియజేయండి అంటూ పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే శ్రీనివాస్ గారు గన్నవరం తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ శేషసాయి రోహన్ సాయి దర్శన్ నెల్లూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గద్వాల్ జిల్లా ఎర్రవల్లి నుంచి పెద్ద నరసింహ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పండుగ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు. అలాగే రాజేష్ గారు నెల్లూరు నుంచి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భావాజీ, రిషి, రియాన్, సో వీరందరికీ అనమాట. అండ్ అలాగే మురిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు అలాగే గంగా భవాని గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సుబారెడ్డిపల్లి నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు నంద్యాల నుంచి పంపించారు. అలాగే ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి నుంచి రైట్ ఆన్సర్. అలాగే వనపర్తి నుంచి ఓకే. అండ్ అలాగే మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుండి దామర్ లచ్చిన

కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సుబారెడ్డిపల్లి నుండి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు నంద్యాల నుంచి పంపించారు. అలాగే ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి నుంచి రైట్ ఆన్సర్. అలాగే వనపర్తి నుంచి ఓకే. అండ్ అలాగే మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు గారు పెద్దమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అంజన్ దేశిరెడ్డిపల్లి నుంచి సో పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే విజయలక్ష్మి గారు తిరుమల నుంచి కరెక్ట్ ఆన్సర్ ఓకే సారీ విషెస్ అయితే తెలియజేస్తున్నారు. అలాగే రాజాగారు ఏలూరు నుంచి పండుగ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు. అండ్ శివ లిఖిత శరణ్య దర్శి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ ఇంకా ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు వేటపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు. అండ్ రాజుల నుంచి బోరెల్లి జయన్న గారు పండుగ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు. సో మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. వినాయకుని వాహనం అయినటువంటి ఎలుకని మనం మామూలుగా మూషికం మూషిక వాహన అని పిలుస్తాం కదా. వినాయకుడిని మనం మూషిక వాహనుడని మూషిక అయితే ఈయన ఈ మూషికానికి అసలు పేరు అసలు ఈ పురాణం అయితే వేరే ఉందన్నమాట. సో వినాయకుని వినాయక పురాణం ప్రకారం ఎలుక మొదట ఒక సాధారణ జంతువు కాదనమాట. ఇంద్రసభలో క్రౌంచుడు అనేటువంటి ఒక అందమైన గంధర్వుడు దేవతా గాయకుడు ఉండేవారనమాట. ఒకసారి ప్రవాదవశాత్తు ఆయన ఒక మహర్షి కాలనీ తొక్కాడు. సో దానికి ఆగ్రహించినటువంటి మహర్షి క్రౌంచుడిని ఒక భారీ ఎలుకగా మారిపోమని శపించాడు. సో శాపం వల్ల క్రౌంచుడు కొండంత పరిమాణం ఉన్నటువంటి ఒక భయంకరమైన రాక్షస ఎలుకగా మారి భూలోకంలో అడవులను పంటలను నాశనం చేస్తూ మునుల ఆశ్రమాలను కూల్చేస్తూ విపరీతమైనటువంటి భూభత్సం అయితే సృష్టించసాగాడు. అలా ఒకసారి ఆ రాక్షసి ఎలుక పరాశర మహర్షి ఆశ్రమంపై దాడి చేసినప్పుడు అక్కడే ఉన్నటువంటి బాల వినాయకుడు తన పాశాన్ని ఉపయోగించి ఆ భారీ ఎలుకను బంధించి దాని అహాన్ని అణిచివేశాడనమాట. సో తన తప్పు తెలుసుకున్నటువంటి క్రౌంచుడు వినాయకుడిని క్షమించమని వేడుకొని ఎల్లప్పుడూ ఆయన సేవలోనే ఉంటానని ప్రార్థించాడు. అప్పుడు వినాయకుడు కరుణించి అతన్ని తన వాహనంగా మార్చుకున్నాడు. అయితే స్వామివారి భారీ బరువుకు ఆ ఎలుక నలిగిపోకుండా ఉండేలా తన లీలతో అనుగ్రహించాడనమాట. అలా ఆ గంధర్వుడు క్రౌంచుడుగా మారి అండ్ అలా ఆ తర్వాత శాప విమోచనం అయిన తర్వాత అనింద్య అనే దివ్య వాహనంగా మారిపోయాడు. సో అనింద్య అంటే అర్థం కూడా ఉంది. అనింద్యుడు అంటే అది సంస్కృత పదం అనమాట. అంటే చాలా పవిత్రమైన అందమైన అని అర్థం అనమాట. అలాగే నిందలు లేనివాడు దోషాలు లేనివాడు పరిపూర్ణమైనటువంటి వాడు పవిత్రత కలిగిన వాడు అని అర్థం అనమాట. సో ఎప్పుడైతే ఆ గంధర్వుడు తన తప్పు తెలుసుకొని వినాయకుని పాదాలను ఆశ్రయించాడో అతనిలోని లోపాలన్నీ కూడా తొలగిపోయి అతడు పవిత్రుడిగా మారిపోయాడనమాట. సో అతన్ని వినాయకుడు తన వాహనంగా స్వీకరించిన తక్షణం అతని దోషాలన్నీ తొలగిపోయాయి. సో అలాగే మనం కూడా అంటే మనం తెలిసి కొన్ని కొన్ని తెలియకుండా తప్పులు చేస్తూ ఉంటాం పాపాలు చేస్తుంటాం కదా. సో అలాంటప్పుడు వినాయకుని శరణు వేడితే ఆ స్వామి అనుగ్రహంతో మనలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి మనం కూడా అలాగే పవిత్రంగా మారిపోతాం అనేటువంటి ఒక అర్థాన్ని ఇస్తూ ఈ ఎలుక గురించి చెప్పుకుంటారు పురాణాల ప్రకారం.

ఎస్, మరి మన సందడి సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉందన్నమాట. మరి గణేశుణ్ణి ఏకదంతుడు అని స్తుతిస్తాం కదా, అయితే మరి ఆయనకు ఒక దంతం ఎలా పోయింది అనేది ఏ పురాణంలో కనిపిస్తుంది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, కొంచెం టఫే కానీ తెలుసుకుంటే మనకి చాలా ఉపయోగపడుతుందని కొంచెం టఫ్ క్వశ్చన్సే అడుగుతున్నాను అనమాట. సో మరి ఒకసారి రిపీట్ చేస్తున్నాను, గణేశుడిని ఏకదంతుడు అని స్తుతిస్తాం కదా, మరి ఆయనకు ఒక దంతం ఎలా పోయింది అనేది ఏ పురాణంలో మనకి కనిపిస్తుంది? మరి ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866 24 888 14 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక సూపర్ సాంగ్ అయితే వింటూ

ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ప్రపంచ వేదికపై భారత ఆర్థిక శక్తి పెరుగుతోందని, తద్వారా అంతర్జాతీయంగా దేశ ప్రాధాన్యత మరింత బలపడుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బ్రిక్స్ సదస్సును విజయవంతంగా నిర్వహించడంపై ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు విజయవంతంగా ముగియడం దేశానికి గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఏకపక్ష యుద్దాన్ని ఖండిస్తూ బ్రిక్స్ ఉమ్మడి డిక్లరేషన్ చేయడం చారిత్రాత్మకమని తెలిపారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్దికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఎలాంటి ఆటంకాలు రాకుండా గణపతి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఉపముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. మెక్సికో దేశంలోని సాల్ట్ లీల్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో విజయం సాధించిన భారత ఆర్చరీ క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవర్కు ఉపముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. రికర్వ్ పురుషుల వ్యక్తిగత విభాగంలో జపాన్కు చెందిన జున్యా నకనిప్పిని ధీరజ్ ఓడించి స్వర్ణ పతకం సాధించారని తెలిపారు. రాష్టంలోని వైద్య దంత వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవాస భారతీయుల కోటా సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆరోగ్య విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్న ప్రైవేట్ నాన్ మైనారిటీ మైనారిటీ వైద్య దంత కళాశాలలు, తిరుపతి శ్రీ పద్మావతి మహిళా కళాశాలలో సీట్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. సంబంధిత ధృవీకరణ పత్రాలను ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 2 గంటలలోగా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. భారతదేశ అధికార భాషగా కేంద్ర ప్రభుత్వం హిందీని అమలుపరిచిన ఈ రోజును హిందీ భాష దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. దేవనాగరి లిపిలో ఉన్న హిందీ భాషను 1949 సెప్టెంబర్ 14వ తేదీన కేంద్ర ప్రభుత్వం అధికార భాషగా గుర్తించి రాజ్యాంగంలో చేర్చడం వల్ల ఏటా ఈ రోజును హిందీ భాష దినోత్సవంగా నిర్వహిస్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఈరోజు అంకురార్పణతో ప్రారంభమవుతాయి. శ్రీవారి సేనాధిపతి విశ్వక్సేనుని పర్యవేక్షణలో ఆలయంలోని యుగశాలలో రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య ఈ క్రతువును నిర్వహిస్తారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

ఎస్, మరి మన సందడే సందడులు. నేను అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. రాజోల్ నుంచి బోరెల్లి జయన్న గారు పండుగ శుభాకాంక్షలు అయితే పంపించేస్తున్నారు. అండ్ అలాగే కేదార్ వీరేష్ గారు రాజోల్ నుంచి పంపించారు ఆన్సర్. ఓకే. అండ్ అలాగే శివ లిఖిత శరణ్య దర్శి పండుగ శుభాకాంక్షలు పంపిస్తున్నారు. అండ్ అలాగే నరేష్ మెర్సి విజయ మహబూబ్ నగర్ నుంచి పంపించారు ఆన్సర్. ఓకే. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పేడన్న జోగానందరావు కాలనీ నుండి అప్పల్ రాజ్ గారు ఓకే ఆన్సర్. అలాగే సాయి శిరీష గారు తిరుపతి నుంచి, తెలియడం లేదు అంటున్నారు, నో ప్రాబ్లం. కనకారావు గారు పెడన్ నుంచి పంపించారు. ఓకే. కానూరు నుంచి తాతారావు గారు, అలాగే పద్మ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే దస్తగిరి సంధ్య పొదురు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు స్వరూప రెబ్బన కొమరం భీం డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు ఆన్సర్. అండ్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు ఆన్సర్ పంపించారు. రాజోల్ నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి గోనెగొండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు పంపించారు ఆన్సర్. అలాగే మురపాలి పంతాడి శ్రీనివాసరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎర్రమల్లి సీతా మహాలక్ష్మి గారు చెన్నై నుంచి. అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి గారు కందిగాయపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనూష గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అండ్ అలాగే రాఘవేంద్ర గారు ఇబ్రహీంపురం నుంచి ఓకే కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కొంకల గ్రామం నుండి రాఘవ లహరి తులసి రాఘవేంద్ర అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఆన్సర్. ఓకే. అలాగే గౌతమ్ గారు చౌడేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా డాక్టర్ మాధవ స్వామి గారు కుదుమూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే సుబ్బారెడ్డి గారు శివాజీ నగర్ మదనపల్లె టౌన్ నుంచి ఓకే సూపర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి తిరుపతి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే జయన్న గారు గద్వాల్ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు కౌస్తుభ గారు ఆత్మకూరు నంద్యాల నుంచి. అండ్ ఇంకా సాయి భవజ వల్లి రిషి క్రాంత్ రియాన్ గౌరవ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గురుస్వామి నాయుడు గారు రొంబచర్ల నుంచి పంపించారు ఆన్సర్. ఓకే.

0: అండ్ అలాగే రామళ్ళకోట నుండి దుబాయ్ భాషా గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే సూపర్, కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు అండ్ ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాము షార్ట్ బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

సందడి సందడిలో మనమైతే ఉన్నామండి. ఇంకా చూసేద్దాం ఆన్సర్స్ అయితే. నాగన్న పల్లమరి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మహమ్మద్ జైనుద్దీన్ స్నేహపాన గారు ఉమ్మడి నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గడ్డ మంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు నుంచి పంపించారు. ఓకే. అండ్ ముసాపేట్ నుంచి నరేష్ మెర్సీ విజయ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే మొరిపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు అలాగే గంగాభవాని గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే. అండ్ ఇంకా సో వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి గోవర్ధన్ రావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మరి రైట్ ఆన్సర్ ఏంటో కూడా తెలుసుకుందాం. మరి వినాయకుడిని మనం ఏకదంతుడు అని స్తుతిస్తాం కదా, మరి ఆయనకి ఒక దంతం ఎలా పోయింది అనేటువంటి కథ ఏ పురాణంలో కనిపిస్తుంది అని అడిగాను. అండ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మొత్తం వినాయకుడు తన దంతాన్ని ఎలా కోల్పోయాడు, ఎలా ఏకదంతుడుగా మారాడు అనేటువంటి వృత్తాంతాన్ని మొత్తం 3 పురాణాల్లో మనకి వివిధ కథల రూపంలో మనకు తెలుస్తుంది. మెయిన్గా చూపించేది ఏంటంటే బ్రహ్మవైవర్త పురాణంలో గణేష ఖండంలో ఇది ఉంటుంది, అలాగే పద్మ పురాణంలో ఉంది, అలాగే గణేష పురాణంలో కూడా ఉంటుంది. అండ్ ఇందులో అంటే కథల ప్రకారం ఏంటి అంటే పరశురాముడు విష్ణుమూర్తి అవతారమైనటువంటి పరశురాముడు కార్తవీర్యార్జునుడికి అలాగే ఇతర రాజులను వధించిన తర్వాత తన గురువైనటువంటి శివుణ్ణి దర్శించుకోవడానికి కైలాస పర్వతానికి వచ్చినప్పుడు పరమశివుడు ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞ ప్రకారం ఎవరిని లోపలికి రానివ్వకుండా వినాయకుడు అక్కడ కాపలా కాస్తున్నప్పుడు ఈ పరశురాముణ్ణి అడ్డుకునే విధిలో ఆయన తన పరశురాముడేమో ఆయన గొడ్డల్ని ప్రయోగిస్తాడు వినాయకుడి పైన. అలాగే వినాయకుడు కూడా ఆయన ఆయుధము ప్రసాదించినటువంటి ఏదైతే ఆయుధం అతని పైన వాడారో అది శివుడు ప్రసాదించింది అవడం వల్ల తండ్రి ఇచ్చినటువంటి ఆయుధాన్ని గౌరవించకపోతే ఆయన్ని అవమానించినట్లుగా భావిస్తుందని ఆ గొడ్డలి దెబ్బను తప్పించుకోకుండా తన ఎడమ దంతంతో దాన్ని భరిస్తాడు. సో అలా ఆయన దంతం విరిగి పడిపోయిందని ఇది బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం చెప్తుందన్నమాట. సో ఇలా మొత్తం 3 కథలు అయితే మనకి ఉంటాయి. అండ్ ఇంకొకటి ఎక్కువగా చెప్పేది మహాభారతంలో పద్మ పురాణంలో. సో ఇందులో కూడా ఏంటి అంటే మహాభారతాన్ని రాసేటప్పుడు ఆయన చెప్తూ ఉంటారు, ఋషి చెప్తూ ఉంటారు ఈయన రాస్తూ ఉండాలి. సో ఒక చిన్న రూల్ ఏంటి అంటే ఆయన చెప్పడం ఆపకూడదు, ఈయన వినాయకుడు రాయడం ఆపకూడదు అనమాట. సో ఆ రూల్ పెట్టుకొని ఇలా రాయడానికి ఒక స్ట్రాంగ్ అయినటువంటి పెన్ కావాలి కాబట్టి అదే ఆయన దంతాన్ని పెన్గా యూజ్ చేసి రాస్తాడు అని ఇంకొక కథనం కూడా ఇలా ఒక పురాణంలో మనకైతే కనిపిస్తుంది. సో ఇదన్నమాట సంగతి.

ఎస్, అలాగే మరి ఈరోజు డే స్పెషాలిటీ చూసుకుంటే మరి ఈరోజు హిందీ దివస్ కూడా కదా. సో మరి హిందీ అనేటువంటి పదం అసలు ఏ విదేశీ భాష నుంచి వచ్చింది ఇదన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ అయితే. మరి హిందీ అనే పదం ఏ భాషా పదం? మరి ఈ క్వశ్చన్కి కనుక

మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి మరి 0866-24-8814 ఈ వాట్సాప్ నెంబర్కి అయితే. వాట్సాప్ చేస్తూ మరొక చక్కటి పాట అయితే వింటూ

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: అరేరే, సాయంత్రం 4 అయిపోయిందే, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
4: దానికి అంత కంగారు ఎందుకోయ్, మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 గంటల వరకు తీసుకోవచ్చు.
3: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి చే ఇవ్వబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

TFM 101.3. మరి మన నెక్స్ట్ క్వశ్చన్ కి మన లిజనర్స్ పంపించినటువంటి ఆన్సర్స్ అయితే మనం చూసేద్దాం. పంతాడి శ్రీనివాసరావు గారు, గంగా భవానీ గారు మోరిపొలం గ్రామం నుంచి పంపించారన్నమాట, రైట్ ఆన్సర్. అలాగే కనకారావు గారు పెడ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సి విజయ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి రైట్ ఆన్సర్. అలాగే రాఘవేంద్ర గారు ఇబ్రాహంపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒకటి గారు కరెక్ట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్. అలాగే వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి గారు కందికాయపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య పొద్దురూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మీ విశ్లేషణ చాలా చాలా బాగుంది అంటూ వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ అండి ఫర్ ద మెసేజ్. అలాగే రంగస్వామి శెట్టి లక్ష్మీ

దేవి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు కర్నూలు నుంచి. అలాగే విజయలక్ష్మి గారు తిరుమల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి ముందుగా పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ గణేశుని ఘటం గురించి చాలా చక్కగా చెప్పారు అంటూ సో కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. ఓకే, అలాగే ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. గౌతమ్ చౌడేపల్లి అన్నమయ్య జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. మధు ప్రసాద్ తల్లంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్. ఓకే, మేబీ మెసేజ్ మిస్ అయి ఉంటుందండి, బట్ నేను చదివాననే గుర్తుంది నాకైతే, నో ప్రాబ్లం. అండ్ హేమలత తరుణ్ హన్విక ప్రిన్సీ కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లి నుంచి పంపించారు ఆన్సర్, కానీ కాదండి. అండ్ గడ్డమ్మ అంకయ్య గారు బందర్పల్లి నుంచి పంపించారు ఆన్సర్. ఓకే, అండ్ గౌస్ గారు పమిడి అనంతపురం నుంచి పంపించారు. ఓకే, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. కొంకల గ్రామం నుండి రాఘవ లహరి తులసి రాఘవేంద్ర అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. నున్న నుండి శోభారాణి గారు రంగారావు గారు సాగర్ చాందిని అవినాష్ రియాన్ శృత్విక కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కౌస్తుభ ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల నుంచి దాసరిపారిపాలెం నుంచి దాసరిపాలెం పోలు శివదాసరెడ్డి తిరుపతమ్మ అండ్ కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే రామళ్ళకోట నుంచి పుల్లగుమ్మి రామకృష్ణుడు దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు గద్వాల్ నుంచి జయన్న గారు అండ్ ఇంకా భాస్కర్ గారు పెడర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మరి చూసేద్దాం, తెలుసుకుందాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో. హిందీ అనే పదం ఏ భాషా పదం నుంచి వచ్చిందని అడిగాను. సో పర్షియన్ భాష అంటే పార్సీ భాష నుంచి వచ్చిందనమాట. సో యాక్చువల్ ఏంటంటే పర్షియన్స్ వీళ్ళు సింధు నది పరివాహక ప్రాంతాన్ని వాళ్ళు హింద్ అని పిలిచేవాళ్ళు అనమాట. సో అలా వాళ్ళు మాట్లాడేటువంటి భాష పేరు హిందీగా వచ్చింది. సో మరి అది సంగతి. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఏంటో తెలుసుకుందాం.

వినాయకునికి ఎంతో ప్రీతిపాత్రమైనది గరిక. సో మనం గరికతో పూజ చేస్తే ఆయనకు ఇంకా ఎన్ని వాటితో పూజ చేసినా కూడా ఆయనకి అదంటే ఇష్టం అని చెప్తుంటారు కదా. అయితే ఈ వాటితో పాటు ఇంకా కొన్ని పత్రాలతో పూజ చేస్తారు. సో వినాయక చవితి పండుగలో ఎన్ని రకాల పత్రులతో పూజ చేస్తారు ఇదన్నమాట. మరి మన నెక్స్ట్ క్వశ్చన్ అయితే మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866244888 ఈ వాట్సాప్ నెంబర్కి. క్వశ్చన్ అయితే మరొకసారి రిపీట్ చేస్తున్నాను, వినాయక చవితి పండుగ నాడు వినాయకుడిని ఎన్ని రకాల పత్రులతో పూజిస్తారు? మరి ఆన్సర్ సెండ్ చేస్తూ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

భారతి ఎఫ్ఎం 101.3 ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

ఎస్, మరి మన సందడే సందడిలో లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు. సో ఇందాక క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కేదారి వీరేష్ గారు రాజోల్ నుంచి రైట్ ఆన్సర్, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే వివి రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అండ్ అలాగే మూసాపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సీ విజయ పంపించారు ఆన్సర్, బట్ కాదండి. దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ విజయలక్ష్మి గారు తిరుమల నుంచి కరెక్ట్ ఆన్సర్, కర్నూలు జిల్లా గోనిగుండ్ల నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్, ఎస్ఆర్కే ప్రభాకర్ రావు స్వరూప రెబ్బెన కొమరం డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్, గురుస్వామి నాయుడు గారు రొంపిచెర్ల నుంచి కరెక్ట్ ఆన్సర్, జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు కరెక్ట్ ఆన్సర్, కౌస్తుభ ఆత్మకూరు నుండి కరెక్ట్ ఆన్సర్, అండ్ కొంకల నుండి రాఘవ లహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు సత్య భార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి, గౌతమి చౌడేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారన్నమాట, అండ్ అలాగే ఎమ్మిగనో నుండి గడిగే శ్రీనివాసులు గారు కాదండి, అండ్ రాజారావు గారు పత్తికొండ నుంచి కరెక్ట్ ఆన్సర్.

కానూరు నుంచి తాతారావు గారు. కరెక్ట్ ఆన్సర్ గడ్డం అంకయ్య గారు, బందర్పల్లి నెల్లూరు నుంచి పంపించారు కానీ కాదండి. అండ్ రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే లాస్య పాల ఓయ్ సో ఓకే, మొత్తం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా సూపర్ ఆ పత్రాలు ఏంటి అనేది కూడా పంపించారు రెడ్డన్న గారు కడప నుంచి, అండ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలం

తిరుపతమ్మ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగన్న, తరుణ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా నరేష్, మెర్సీ విజయ, ముసాపేట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. పడన జోగానందరావు కాలనీ నుండి అపల్ రాజ్ గారు కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఆ పత్రాలు ఏంటో కూడా పంపించారు. సూపర్ రామలకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు అంటున్నారు, బట్ మీ పేరైతే పంపించలేదు. ఓకే, అండ్ ఐఎమ్ ఫైన్ అండి. అలాగే కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ పొద్దుటూర్ ఖాదర్బాద్ విలేజ్ నుంచి వడ్డే రంగా గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో.

ఎస్, వినాయకుడిని మొత్తం ఎన్ని పత్రాలతో పూజ చేస్తారో అని అడిగాను. అండ్ 21 పత్రాలతో పూజ చేస్తారనమాట. అయితే ఈ పత్రాలతో ఎందుకు పూజ చేస్తారో అనే దాని వెనకాల ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ముందుగా చెప్పాలి అంటే వినాయకుడిని మట్టిలో పూజ చేస్తాం కదా, అండ్ పూజ చేసిన తర్వాత మళ్ళీ నిమజ్జనం చేస్తాం. సో దీనికి మనకి ఆధ్యాత్మిక కారణం ఏం చెప్తారంటే, రూపమున్న ప్రతిది కూడా చివరికి నిరాకారంలో కలిసిపోవాల్సిందే. అలాగా పుట్టుక చావు అనేటువంటి నిరంతర చక్రాన్ని గుర్తు చేస్తూ మనం ఇలా 9 రోజులు లేకపోతే ఇంకా ఎన్ని రోజులైతే మనం వినాయకుడిని పూజిస్తామో అలా మట్టి వినాయకుడిని పూజించిన తర్వాత మళ్ళీ ఆ వినాయకుడిని తీసుకెళ్లి నీటిలో నిమజ్జనం చేయాలి అనేది ఒక చక్రాన్ని మనకి సూచిస్తుంది. అలాగే ఆయన మన ఇంట్లో ఉన్న రోజులు మన కష్టాలన్నింటినీ తాను స్వీకరించి నిమజ్జన రూపంలో వాటిని పట్టుకెళ్ళిపోతాడని కూడా కొంతమంది భక్తులు నమ్ముతుంటారు. అండ్ ఇంతకు ముందు ఏంటంటే నదీ తీరాల్లో ఉండేటువంటి బంకమట్టితోనే విగ్రహాలు చేసేవారు కదా. సో పండుగ తర్వాత ఈ మట్టి విగ్రహాలను నీటిలో వదలడం వల్ల చెరువుల్లో పూడిక తీత అనేది సహజంగా జరిగి నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతుందనేటువంటి శాస్త్రీయ కారణంగా కూడా మట్టి వినాయకుడిని చేసేవారనమాట. అండ్ ఇంకా మరి సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి, ఇన్ని పత్రాలతో అంటే 21 పత్రాలతో ఎందుకు పూజ చేస్తారనేది. వినాయక చవితి పూజలో వాడేటువంటి 21 ఆకులను ఏకవిశంతి పత్రి పూజ అని అంటారు. ఏకవిశంతి అంటే 21. సో వీటి వెనక ఒక అద్భుతమైన ఆరోగ్యకరమైన పర్యావరణ రహస్యాలు కూడా ఉన్నాయి. ముందుగా ఏంటి అంటే ఆయుర్వేద మహత్యం అనమాట. సో వినాయక చవితి పండుగ వర్షాకాలంలో భాద్రపద మాసంలో వస్తుంది కదా. సో ఈ సమయంలో వాతావరణ మార్పుల వల్ల అనేక రోగాలు బ్యాక్టీరియా వ్యాపిస్తాయి, ఎక్కువగా వాటర్లో ఇవి స్ప్రెడ్ అవుతుంటాయి కదా. సో ఈ పూజలో వాడేటువంటి 21 ఆకులు ఇవన్నీ కూడా గొప్ప ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆకులు. గరిక, తులసి, మామిడి, జిల్లేడు, మారేడు, జమ్మి, ఉత్తరేణి ఈ ఆకులన్నింటినీ వాడతారు కదా. సో వీటిని సేకరించడం, ఈ ఆకుల పైనుంచి వచ్చేటువంటి గాలిని మనం ఇంట్లో పెట్టుకుని పూజేస్తాం కదా, ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి గాలి శుద్ధి అవుతుంది. అది ఫస్ట్ రీజన్. అయితే నిమజ్జనం చేసే సమయంలో వినాయకుడితో పాటు ఈ 21 రకాల ఔషధ పత్రులను కూడా నీటిలో వేస్తారు. సో ఈ ఆకులు నీటిలో కరిగి వర్షాకాలంలో కలుషితమైనటువంటి చెరువులు, నదుల్లో ఉన్నటువంటి హానికరమైనటువంటి బ్యాక్టీరియాని నశింపచేసి నీటిని శుద్ధి చేస్తాయి. వాటర్ ప్యూరిఫికేషన్ ఆటోమేటిక్గా జరుగుతుందనమాట, అందుకనే యూజ్ చేస్తారు. అలాగే వినాయకుడికి 21 అనేటువంటి సంఖ్య ప్రీతిపాత్రమైనదిగా, స్వామివారిని 21 నామాలను స్మరిస్తూ 21 పత్రాలను సమర్పించడం వల్ల సకల ఐశ్వర్యాలు కార్యసిద్ధి కలుగుతాయని కూడా నమ్ముతుంటారనమాట. సో అది మరి సంగతి. మన పండుగలు కేవలం నమ్మకాలు మాత్రమే కాదండి, మన ఆరోగ్యాన్ని ప్రకృతిని కాపాడేటువంటి అద్భుతమైన లైఫ్ సైన్స్ అనమాట. సో ఈ వినాయక చవితిని కూడా మనం పర్యావరణాన్ని కాపాడేటువంటి మట్టి వినాయకుడిని కానీ, లేకపోతే మన ఇంట్లో చక్కగా చిన్న పిండి వినాయకుడిని కానీ, పసుపు వినాయకుడిని కానీ ఇలా చేసుకొని చక్కగా పూజ చేసుకుందాం. అండ్ మన ప్రకృతిని కూడా కాపాడుదాం. మరి ఇది ఇవాళ మన సందడే సందడి షో అనమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మరికొన్ని లవ్లీ ట్రాక్స్ అయితే వచ్చేస్తున్నాయి. స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జీ సమత.

0: కృష్ణా తీరాన వెలిసి
1: పంగాటి సీమలో మెరిసి
0: గోదావరి ఒడ్డున విరిసి
1: విశాఖ తీరాన చేరి
0: అంచెలంచెలుగా ఎదిగి
1: విజయనగరం ఖమ్మం ప్రకాశం జిల్లాలలో అడిగిడి
0: సరికొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచి ఇవ్వబడిన షెడ్యూల్డ్ హోదాతో ముందుకు దూసుకెళ్తోంది మన కోస్టల్ బ్యాంక్. విశ్వసనీయమైన సేవలకు నేడే మీ దగ్గరలో ఉన్న కోస్టల్ బ్యాంక్ ని సంప్రదించండి.
2: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. భారత్ను ప్రపంచ సెమీకండక్టర్ తయారీ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహించే సెమీకన్ ఇండియా 2026 ఐదవ ఎడిషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17వ తేదీన ఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 17 నుంచి 19వ తేదీ వరకు 3 రోజుల పాటు జరగనున్న ఈ జాతీయ సదస్సును సిలికాన్ టు సిస్టమ్స్ బిల్డింగ్ ది ఎకోసిస్టమ్ అనే ఇతివృత్తంతో ఇండియా సెమీకండక్టర్ మిషన్, విదేశాంగ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, అంతర్జాతీయ పరిశ్రమల సంస్థ సెమీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ పౌరులందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విజ్ఞానం తొలగించే వినాయకుడి దర్శనం, పూజలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన శక్తి, ఉత్సాహం నిండాలని ఆయన ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది చెందడంతో పాటు ఆధ్యాత్మికంగా కూడా మరింత ముందుకు సాగుతోందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. కాణిపాకం నుంచే ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్కు కొత్త ఊపిరి ఇస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో అంటువ్యాధుల వ్యాప్తికి అవకాశం లేకుండా ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసినట్లు మంత్రి సత్యకుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలో మలేరియా, డెంగ్యూ, సబ్స్క్రైబ్ టైపస్, టైఫాయిడ్, నీరు, ఆహారం ద్వారా వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దృష్టికి ఈ వివరాలను అధికారులు తీసుకెళ్లారు. 2.44 లక్షల హెక్టార్ల పంటలపై ఎల్నినో ప్రభావం ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా 54.2% లోటు వర్షపాతం ఉందని తెలిపారు. భారత క్రీడారంగానికి ఈ వారం స్వర్ణమయమైందని మాజీ

ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అద్భుతమైన ప్రదర్శనతో ఆసియా కప్ను కైవసం చేసుకున్న భారత మహిళల క్రికెట్ జట్టుకు వైఎస్ జగన్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అదేవిధంగా రికర్వ్ ఆర్చరీ ప్రపంచ కప్ను గెలుచుకున్న తొలి భారత పురుష ఆర్చర్గా చరిత్ర సృష్టించిన రాష్ట్రానికి చెందిన ధీరజ్ బొమ్మదేవర్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున వినాయక ప్రతిమలను, పూజ సామగ్రిని కొనుగోలు చేసి విఘ్నాధిపతిని పూజిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రజలు మట్టి వినాయక పూజలు జరుపుతున్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: BFM 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ వివిధ ప్రోగ్రాంలో మనం అయితే ఉన్నాం. అండ్ అలాగే మనం ఈరోజు వినబోతున్నాం వివిధ ప్రోగ్రాంలో వన్ మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ అనమాట. సో వివేక్ సాగర్ గారి అద్భుతమైనటువంటి సృష్టిలో వచ్చినటువంటి అద్భుతమైన మ్యూజిక్ కంపోజిషన్ చేసినటువంటి పాటలైతే మీ అందరి కోసం వచ్చేస్తున్నాయి వివిధ ప్రోగ్రాంలో. మరి వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎంపై.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
2: ఏదో బాగానే ఉన్నానులే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే ఒంటి గంట అవ్వాల్సిందే.
2: ఒంటి గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చే మగువల మాయాజాలం.

0: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ్ భారతి ఎఫ్ఎం 401.3.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయండి.

0: ఎంట్రా ఇది? ఇది ప్రోమో సాంగ్ రా?
1: కరెక్టే అన్నా, కానీ పెళ్ళి
0: అయితే రే సుందరానికి పెళ్ళైనా.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

भारती FM 101.3। వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మరి సమయం చూసుకుంటే 4:49 అయితే కావస్తుంది మన స్టూడియోస్ లో టైం అండ్ ఇంకా మరికొద్ది సేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెల. అండ్ అలాగే మరి సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది కాబట్టి మరి వినాయక చవితి సందర్భంగా అలా స్పెషల్ వంటకాలన్నీ చక్కగా భోంచేసి అలాగే చక్కగా పూజ చేసుకుని మరి ముందు ముందు రాబోయే రోజులన్నీ మనకి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ మరి మన శ్రోతలందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తూ సో దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలు అలాగే మంచి టాపిక్స్తో మళ్ళీ మేము ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ.

0: Hello, my dear friends. Welcome to Vemela program with me, your RJ Chetan. ప్రపంచంలోని మానవ మనుగడకు అత్యంత ముఖ్యమైనది నీరు. అయితే కొన్నేళ్లుగా నీటి కొరత అధికమవుతుంది. ఇందుకు ముఖ్య కారణం నీటి వృధా అని చెప్పక తప్పదు. నీరున్నవారు ఇష్టారీతిగా వృధా చేస్తుంటూ పోతుంటే లేనివారు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ దేశంలోని చాలా మారుమూల గ్రామాల్లో నీటి కోసం కిలోమీటర్ల మేర నడవాల్సిన పరిస్థితి. అయితే నీటిని పొదుపు చేయకుండా ఇష్టారీతిలో వృధా చేసుకుంటూ పోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవంటున్నారు నిపుణులు. ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న మొత్తం నీటిలో కేవలం 3% మాత్రమే త్రాగడానికి పనికొస్తుంది. కాబట్టి నీటి పరిరక్షణ ఎంతో అవసరం. నీటిని మనం తాగడానికే కాకుండా అనేక కార్యకలాపాలకు ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి ఈ సహజ వనరులను వృధా కాకుండా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. సురక్షితమైన నీరు త్రాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరం చేయడంతో పాటు మెరుగైన పారిశుభ్రం పరిశుభ్రతను సాధించవచ్చు. సరైన పారిశుద్ధ్యం లేకపోవడం, అపరిశుభ్రత, అసురక్షిత నీరు తాగడం వల్ల ఏటా అనేక మంది వ్యాధుల బారిన పడి మరణిస్తున్నారు. ఈ సమస్యను ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ల మంది ఎదుర్కొంటున్నారు. ప్రపంచ జనాభాలో 50%కి పైగా జనాభా సురక్షిత నీరు తాగడం లేదని అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మంచినీటి కొరత వేధిస్తోంది. తద్వారా ఆయా దేశాల్లో ఏటా వందలాది మంది పిల్లలు పలు వ్యాధులతో మరణిస్తున్నారు. పర్యావరణ విధ్వంసం, వాతావరణ మార్పుల కారణంగా మంచినీటి కొరత ఏర్పడుతుందని, అందువల్ల నీటిని వీలైనంత సంరక్షించుకోవాలి. దీనికోసం కొత్త బావులు, బోర్వెల్స్ తోడాలి. స్థానిక సంఘాలతో చేతులు కలిపి ఈ పని చేపట్టాలి. ఇప్పటికే ఉన్న బోర్వెల్స్ ను మరమ్మతులు చేయాలి. పశువుల కోసం నీటి టవర్లను నిర్మించడం, వాటికి మరమ్మతులు చేయడం చాలా అవసరం. తద్వారా పరిశుభ్రమైన నీటిని సరఫరా చేయొచ్చు. ఇళ్ళు, పాఠశాలలు, బహిరంగ ప్రదేశాల్లో మరుగుదొడ్ల నిర్మించడానికి, మరమ్మతు చేయడానికి స్థానికంగా సంఘాలను ఏర్పరచుకోవాలి. ప్రభుత్వాలు నీటి వనరుల ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తే అది త్రాగునీటి ఎద్దడి తీర్చడంతో పాటు పరిశుభ్రతకు సహాయపడుతుంది.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్

0951522079 నంబర్ మరోసారి 0951522079. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

బిందు సేద్యం అంటే డ్రిప్ ఇరిగేషన్, వర్షపు నీటిని ఉపయోగించుకునేందుకు ప్రాజెక్టులను చేపట్టడం వల్ల నీటి సంరక్షణ పద్ధతులను అమలు చేయగలగాలి. అది ఆ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్మాణానికి సహాయపడుతుంది. తద్వారా భవిష్యత్తులో నీటి ఎద్దడిని సులభంగా ఎదుర్కోవచ్చు. పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ ప్రాథమిక అవసరంగా గుర్తించాలి. ఇది ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరచడంలో, ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతుంది. ఈ విశ్వంలో సమస్త జీవకోటికి నీరే ప్రాణధారం. నీరు ఎక్కడుంటే అక్కడ ఆహ్లాదం వెల్లి విరుస్తుంది. పల్లెకైనా నగరానికైనా నీటి వనరులు ఎంతో అవసరం. అభివృద్ధి విస్తరణకు కూడా నీరే ప్రధానం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి అవసరం పెరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా జనాభా అనూహ్యంగా అధికమవుతుంది. రానున్న కాలంలో నీటి డిమాండ్ భారీగా ఉండే సూచనలున్నాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరోవైపు భూమిపై ఉన్న నీటి వనరుల్లో సుమారు 97% సముద్రాలే ఉన్నాయి. అంటే మనకు పనికొచ్చే నీరు కేవలం 3%. ఈ నేపథ్యంలో జన వనరులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. మనకు తెలిసి తెలియకుండానే నీటిని వృధా చేస్తుంటాం. షేవింగ్ చేసుకునేటప్పుడు, పాత్రలను శుభ్రం చేసేటప్పుడు చాలా మంది ట్యాప్ ని అలాగే వదిలేస్తారు. ట్యాప్ నుంచి ఒక్కో సెకండ్కి లీక్ అయ్యే నీటి చుక్క రోజుకి 3.5 లీటర్ల నీటికి సమానం. అందువల్ల ఉపయోగించని నీటిని వెంటనే ట్యాప్లు జాగ్రత్తగా ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవాలి. మీ పిల్లలకు ఇలాంటి అలవాట్లను నేర్పించాలి. వేసవి రాగానే తాగునీరు లభించక పశుపక్షాదులు మృత్యువాత పడే ఉదాంతాలు అనేకం చూస్తూ ఉంటాం. నీటిని జాగ్రత్తగా పొదుపు చేసుకోకపోతే రేపు మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇలాంటి స్థితిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. వీలైనంత వరకు స్నానం చేయడానికి షవర్లను ఆశ్రయించకపోవడమే ఉత్తమం. కొత్తగా నిర్మించే ఇళ్లలో విభిన్న రకాల ట్యాప్లను అమర్చుతున్నారు. వీటిలో కొన్ని ఆఫ్ చేయడం ఎలాగో, ఆన్ చేయడం ఎలాగో తెలియకుండా ఉంటున్నాయి. కుళాయి నుంచి నీరు రాని సమయంలో వీటిని తిప్పి అలాగే వదిలేసి బయటికి వెళ్లిపోతే చాలా నీరు వృధాగా పోతుంది. కాబట్టి ఆధునికత కంటే అవసరానికి ప్రాధాన్యం ఇవ్వడం ప్రయోజనకరం. నీటి సంరక్షణ చర్యల్లో భాగంగా ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవడం, వృధాను అరికట్టడం, పొదుపుగా వాడటం, పునర్వినియోగం ఇలాంటివి చాలా ముఖ్యం. మనసు పెట్టి ఆలోచిస్తే మురుగునీటిని కూడా శుద్ధి చేసి మళ్లీ వినియోగించుకునే మార్గాలు అనేకం కనిపిస్తాయి. దీన్నే గ్రే వాటర్ అంటారు. అలాంటి నీటితో పూల మొక్కలు, నీడనిచ్చే చెట్లను పెంచుకోవచ్చు. తద్వారా పచ్చదనాన్ని పెంపొందించుకునే వెసులుబాటు కలుగుతుంది. సాధారణంగా గ్రామాల్లో కుళాయిల దగ్గర నీరు వృధాగా పోవడం గమనించే ఉంటారు. చాలా చోట్ల పంచాయతీ కుళాయిలను ఆపేయడానికి సరైన విధానాలే ఉండవు. ఈ విషయంలో మనమే బాధ్యతగా చొరవ చేసుకోవాలి. మన చుట్టూ ఉన్న పరిసరాలను మనము అలవాట్లతో, ప్రవర్తనతో మలినం చేస్తున్నాం. తినే అందాన్ని, త్రాగే నీటిని, పీల్చే గాలిని చేతులారా మనమే కలుషితం చేసి మన ఆరోగ్యాన్ని హానికరం చేసుకుంటున్నాం. ఇది అందరికీ తెలియకపోవడం ఒక కారణమైతే, నిర్లక్ష్యం, అశ్రద్ధ, తేలికభావం, జరుగుతున్న పద్ధతుల్లో మార్పుని అంగీకరించలేకపోవడం మరికొన్ని కారణాలు. మనిషి మనస్ఫూర్తిగా అనుకుంటే అన్ని సాధ్యమే అన్న సూక్తిని రుజువు చేయటానికి మన గ్రామాల్లోనే ఎన్నో ఉదాహరణలు దొరుకుతున్నాయి. కొన్ని ఉపకరణాలను ప్రభుత్వం స్వచ్ఛందంగా, సంస్థలు ఉచితంగాను, తక్కువ ఖర్చుతోనూ అందిస్తున్నాయి. ఈ సదుపాయాలన్నీ మనం ఉపయోగించుకుంటే మానవ నిర్మిత వ్యాధులు మన జోలికి రాకుండా చేయొచ్చు. నీటి కాలుష్యం వల్ల మనకు కలరా, నీళ్ల విరేచనాలు, పచ్చకామెర్లు, పోలియో, అమీబియాసిస్, చీము, రక్త విరేచనాలు, టైఫాయిడ్, నులిపురుగుల వ్యాధులు రావచ్చు. ఇలా మనకు వచ్చే చాలా సాధారణ వ్యాధులు అపరిశుభ్రమైన నీరు తాగుట వలనే. ఎండాకాలం, వానాకాలంలో మనం తాగే నీరు కలుషితమవుతుంది. ఎండాకాలంలో నీటి వనరులోకి నీరు ఇంకి నీరు పాడవుతుంది. వానాకాలంలో తాగునీటి వనరులో దుమ్ము, చెత్త, చెదారం, కొన్ని రసాయనాలు కలిసి నీటిని కలుషితం చేస్తాయి. తాగునీటితో వచ్చే వ్యాధులకు నివారణ కంటే నిరోధమే మంచిది. కొన్ని సామాన్య జాగ్రత్తల ద్వారా మనం తాగే నీటిని మనమే రక్షించుకోవచ్చు. తాగునీటి వనరులను కలుషితం చేయకండి. మలమూత్ర విసర్జనకు వాడకండి. తాగునీటి వనరుల్లో పశువులను కడగకండి. మీ దగ్గరలో గొట్టపు బావి ఉంటే

0: గొట్టపు బావి నీరే తాగండి. గొట్టపు బావి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి. ఆరోగ్య కార్యకర్త లేదా గ్రామీణ నీటి సరఫరా సిబ్బంది సహాయంతో మీ గ్రామంలో తాగునీటిని పరీక్ష చేయండి. సమస్యలుంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్య కార్యకర్త లేదా గ్రామీణ నీటి సరఫరా సిబ్బంది సహాయంతో తాగునీటి వనరుల్లో క్లోరినేషన్ జరిగేలా చూడండి. ఆరోగ్య కార్యకర్తల దగ్గర క్లోరిన్ టాబ్లెట్లు ఉచితంగా లభిస్తాయి. క్లోరిన్ టాబ్లెట్లు పొడి చేసి తాగునీటిలో కలిపి నీటిని రక్షించుకోవచ్చు. ఒక్క క్లోరిన్ టాబ్లెట్ 20 లీటర్ నీటిని క్లోరినేషన్ చేస్తుంది. వీలైనంత వరకు గుంటలలోని నీరు, చెరువుల్లోని నీరు తాగకండి. వెల్ డియర్ ఫ్రెండ్స్, దట్ వాస్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సేఫ్ డ్రింకింగ్ వాటర్. విత్ దిస్ వీ కంక్లూడ్ ద ప్రోగ్రామ్ టుడే హియర్. మరో ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. విజయవాడ కేంద్రం నుండి ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారాలు వింటారు.

ఈనాటి లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. ముందుగా ఈ ఉత్తరం సింగనమల నుండి కోరుతున్న శ్రోతలు ఎం లక్ష్మీనారాయణ, నాగమునెమ్మ, రవికుమార్, భారతి వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట తల్లిదండ్రులు. ఈ చిత్రం కోసం పి సుశీల బృందం పాడిన పాట, గీతరచన ప్రయాగ, సంగీతం ఘంటసాల.

0: అవసరం?
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్. ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
0: ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.

0: మీరు విన్న పాట మంచి మనిషి. ఈ చిత్రం కోసం పివి శ్రీనివాస్ పాడిన పాట విన్నారు. ఈ చిత్రంలోని పాటను వినిపించమని కోరిన శ్రోతలు భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బుర్హానుద్దీన్, యసూఫుద్దీన్, ప్రీతి సురేష్, మధుసూదన్ రెడ్డి, ముత్యాల్ బాబు, సదానంద్ గౌడ్, మహమ్మద్ అబ్దుల్ బాబా అంజన వీరందరి కోసం వీరు కోరిన పాట విన్నారు.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్. ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
2: లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
3: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
0: శ్రోతలు, లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు వింటున్నారు. ఈ ఉత్తరం శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం నుండి కోరుతున్న శ్రోతలు నాగేశ్వరరావు, త్రిమూర్తులు గుప్తా, మాణిక్యాలరావు, పోలయ్య, బాబూరావు, బ్రహ్మయ్య, రజని, కస్తూరి, కోటి, రాముడు, పైడితల్లి, రాజశేఖర్, రవికుమార్, ఈశ్వర్రావు వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట మూగనోము. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పడిన పాట వింటారు.

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్. ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ, బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
3: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి కోరుతున్న శ్రోతలు అనుమర్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట లక్షాధికారి. ఈ చిత్రం కోసం ఘంటశాల పి సుశీల పాడిన పాట వింటారు. వీరందరి కోసం వీరు కోరిన పాట విందాం.

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: శ్రోతలు, లేపాక్షిక కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు వింటున్నారు. ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హతినూర మండల్ చిద్దుల నాగారం నుండి కోరుతున్న శ్రోతలు దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజు, కోటి, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, లావణ్య, ప్రవళిక. వీరంతా కోరుతున్న చిత్రంలోని పాట సీతారత్నం గారి అబ్బాయి. ఈ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీతరచన భువనచంద్ర, సంగీతం రాజ్ కోటి. వీరందరి కోసం వీరు కోరిన పాట విందాం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం విను వినిపించు ఫోన్ ప్రత్యక్ష ప్రసారం. శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 08554. శ్రోతలు లైన్లో ఉన్నారండి, పలకరించేద్దాం. మొదటి శ్రోత ఎవరు? హలో
1: మేడం, గుడ్ ఈవినింగ్. మేడం
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: మేడం చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తల్లిపూపిలి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి. మేడం బాగున్నారు? మేడం
0: నరేంద్ర రెడ్డి గారు బాగున్నారా అండి? మీరు బాగున్నారా?
1: బాగున్నాం మేడం.
0: మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మీకు
1: థ్యాంక్ యూ మేడం. మీకు మన శ్రోతలకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేడం.
0: మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: మేడం సర్కస్ రాముడు.
0: సర్కస్ రాముడు,
1: అవును మేడం.
0: అందులో ఏ పాట అండి?
1: ఓ బొజ్జ గణపయ్య అనే పాట మేడం.
0: చూస్తున్నానండి. ఏం చేస్తుంటారండి?
1: మేడం వ్యవసాయం చేస్తాం మేడం.
0: ఇప్పుడు ఏం పండిస్తున్నారండి?
1: మేడం ఏం పండించలేదు మేడం, వానలే పడట్లేదు మేడం పూర్తిగా.
0: అట్టయితే ఏం వేయలేదా పంట మీరు?
1: మామిడి పంట ఉంది కానీ మామిడి పంట కూడా ఎండిపోతుంది మేడం, పూర్తిగా వానలేని మాట లేదు మేడం.
0: అయితే వేయలేదా పంట మీరు?
1: లేదు మేడం, వచ్చిన సార్లు తుంపర్లు పడినాయే కానీ ఈ రోజు కూడా తుంపరే పడింది కానీ ఆ పడేది చెట్టు కింద కూడా తడవట్లేదు మేడం, అంత పడతా ఉంది మేడం.
0: అవునా అండి, సర్కస్ రాముడు కనిపించట్లేదు. ఇంకొక చిత్రం ఏమన్నా అడుగుతారా?
1: లేదా మేడం.
0: లేదండి.
1: మేడం వినాయక చవితి
0: సినిమా పేరు వినాయక చవితినా?
1: అవును మేడం.
0: ఓకే అండి, అందులో ఏ పాట అండి?
1: వాతాపి గణపతి భజే అనే పాట మేడం.
0: స్టార్టింగ్ అదే వస్తుందా అండి?
1: అనుకుంటాను మేడం. రెండు పాటలు చెప్పండి మేడం, చెప్తాను.
0: శుక్రాం భర్ధరం అని ఉందండి.
1: అదే మేడం.
0: ఓకేనండి, మీకోసం మీరు కోరిన పాట వినిపిస్తున్నాం, వినండి.
1: ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.

0: హలో
1: హలో విను, వినిపించే కార్యక్రమానికి స్వాగతం అండి.
0: నమస్తే మేడం, బాగున్నారా మేడం?
1: బాగున్నామండి, మీరు బాగున్నారా?
0: బాగున్నాం మేడం.
1: ఎక్కడి నుంచి చేస్తున్నారండి?
0: తాడ్చేర్ల మేడం, రమాదేవి.
1: రమాదేవి గారు, బాగున్నారా అండి?
0: బాగున్నాం మేడం.
1: ఓకే, మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
0: మేడం ముఠామేశ్రీలోది పాట ఏంటి మేడం?
1: ముఠామేశ్రి. ఏం చేస్తుంటారండి?
0: పని పోతాం మేడం.
1: ముఠామేశ్రీలో ఏ పాట అండి?
0: అదే మేడం,
1: టైటిల్ సాంగ్ అయినా
0: నేనే ముఠామేశ్రి అనే పాట మేడం.
1: నేనే ముఠామేశ్రి. నేనే ముఠామేస్త్రి అని లేదు, అంజనీ పుత్రుడా, అదే వస్తుందా అండి?
0: పాట లేదా మేడం దాంట్లోనూ?
1: ఆ పాట లేదండి.
0: ఎంతగాటి ప్రేమ అనే పాట ఏంటి మేడం? ఎంతగాటి ప్రేమ అనే.
1: ఓకే అండి. ప్రోగ్రామ్స్ అన్నీ వింటూ ఉంటారా అండి?
0: వింటాం మేడం.
1: పనులు చేసుకుంటూ వింటూ ఉంటారా?
0: వింటాం మేడం.
1: ఓకేనండి, మీకోసం మీరు కోరిన పాట వినిపిస్తున్నా వినండి.
0: థ్యాంక్ యూ మేడం.
1: ధన్యవాదాలు రమాదేవి గారు.

0: హలో అభిలాష కార్యక్రమం అండి.
1: విను వినిపించే కార్యక్రమం కదమ్మా.
0: అవునండి, విను వినిపించే కార్యక్రమమే.
1: మాకు వినాయక విజయం సినిమా నుంచి పాట కావాలి మేడం.
0: వినాయక విజయం?
1: అవును మేడం.
0: ఓకే, మీ పేరు చెప్పలేదండి.
1: రాజన్న మేడం, వాల్మీకిపురం నుంచి.
0: వినాయక చవితి ఉంది,
1: వినాయక విజయం
0: చూస్తున్నా అండి. వినాయక చవితి అయితే ఉంది,
1: వినాయక విజయం.
0: ఏం చేస్తుంటారండి?
1: నేను వాటర్మ్యాన్ మేడం, నీళ్ళు ఇచ్చుకుంటా పల్లికి.
0: అవునా, వినాయక విజయం అయితే లేదండి, ఇంకొకసారి ట్రై చేస్తాను.
1: లేదా డూడూ బసవన్న సినిమా నుంచి పాట అయింది మేడం.
0: ఏంటండి
1: డూడూ బసవన్న
0: సినిమా పేరు?

0: అవును మేడం, డూ డూ బసవన్న.
1: అది అబ్బాయి గారు సినిమాలో పాట అనుకుంటా, డూడు బసవన్న. ఉందండి డూడు బసవన్న. అందులో ఏ పాట అండి?
0: ముత్యాల కోనలోన అనే పాట ఉంది మేడం.
1: ఓకేనండి, మీకోసం మీరు కోరిన పాట వినిపిస్తున్నా, వినండి. ఓకే అండి, మీకోసం రేడియో వింటున్న శ్రోతలందరికోసం మీరు కోరిన పాట వినిపిస్తున్నా, వినండి. ధన్యవాదాలండి.

0: హలో.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, శుభ సాయంత్రం. హలో,
1: వినాయక చవితి నూతన సంవత్సర శుభాకాంక్షలు మేడం.
0: మీకు కూడా అండి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎవరు మాట్లాడుతున్నారు, మీరు పేరు చెప్పలేదు.
1: నేను అనంతపురం రెవెన్యూ కాలేజ్ నుంచి శైలజ అని మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారా అరుణ మేడం?
0: బాగున్నామండి, మీరు బాగున్నారా శైలజ గారు?
1: బాగున్నా మేడం.
0: ఓకే, మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: అన్నమయ్య మూవీ నుంచి నిగమ నిగమాంత వర్ణిత సాంగ్.
0: నిగమ నిగమ. ఏం చేస్తుంటారు శైలజ గారు?
1: టెక్నికల్ అసిస్టెంట్.
0: ఎక్కడ?
1: ఇక్కడే మేడం, డిఐపిఆర్ ఆఫీస్ అనంతపురంలో.
0: ఓకే, గవర్నమెంట్
1: ఎంప్లాయీ మేడం.
0: ఓకే అండి.

0: మేడం.
1: గుడ్ ఈవినింగ్ అండి, శుభ సాయంత్రం. హలో,
0: వినాయక చవితి నూతన సంవత్సర శుభాకాంక్షలు మేడం.
1: మీకు కూడా అండి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎవరు మాట్లాడుతున్నారు, మీరు పేరు చెప్పలేదు.
0: నేను అనంతపురం రెవెన్యూ కాలేజ్ నుంచి శైలజ అని మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారా అరుణ మేడం?
1: బాగున్నామండి, మీరు బాగున్నారా శైలజ గారు?
0: బాగున్నా మేడం.
1: ఓకే, మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
0: అన్నమయ్య మూవీ నుంచి నిగమ నిగమాంతవర్ణి.
1: నిగమ నిగమ ఏం చేస్తుంటారు శైలజ గారు? ఎక్కడ?
0: ఇక్కడే మేడం, డిఐపిఆర్ ఆఫీస్ అనంతపురంలో.
1: ఓకే, గవర్నమెంట్
0: ఎంప్లాయీ మేడం.
1: ఓకే అండి. ఓకే అండి, మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం, వింటున్న రేడియో శ్రోతలందరి కోసం మీరు కోరిన పాట వినిపిస్తున్నా, వినండి.
0: ఓకే మేడం,
1: ధన్యవాదాలండి కాల్ చేసినందుకు.

0: రాయల చెరువు మేడం, గుత్తి దగ్గర, యాడికి దగ్గర మధ్యలో
1: రాయల చెరువు. ఓకేనండి. రాములమ్మ గారు మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
0: రమణమ్మ మేడం.
1: రమణమ్మ గారు, సారీ, మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలండి? ఓకే. మీ కుటుంబ మీ కుటుంబ సభ్యులకి, మీకు అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి.
0: ధన్యవాదాలు మేడం. నాలుగు స్తంభాలట మేడం సినిమా.
1: నాలుగు స్తంభాలట,
0: అందులో ఏ పాట అయినా పర్వాలేదు మేడం.
1: ఓకేనండి. ఏం చేస్తుంటూ ఉంటారండి?
0: మిషన్ కుడతాను మేడం.
1: మిషన్ కుడుతూ ఉంటారు.

0: హలో, విను వినిపించు కార్యక్రమానికి స్వాగతం అండి.
1: నమస్తే మేడం, రాజశేఖర్ నుండి రమణమ్మ మాట్లాడుతున్నాం మేడం. బాగుంటారా మేడం?
0: రమణమ్మ గారు ఎక్కడి నుంచి అండి?

0: మీరు కొరియన్ పాట వెతుకుతున్నానండి. ఈ పాట ఉంది, మా ప్రోగ్రామ్స్ అన్ని వింటూ ఉంటారండి.
1: అన్ని వింటుంటాం మేడం. మేము పొద్దున 6 గంటలకు స్టార్ట్ చేసామంటే పొద్దున నైట్ పగలంతా అది
0: ఇంకంతే కుడుతూ ఉంటారు, ఒక్కొక్క వింటూ ఉంటారు.
1: అవును మేడం, టీవీ తక్కువనే రేడియోలో అన్ని
0: కాబట్టి మీకు ఏ టు జెడ్ అప్డేట్లో ఉంటారు. అదే న్యూస్ వస్తూ ఉంటాయి, ఒక్కొక్క పాటలు వస్తూ ఉంటాయి, మంచి ఇన్ఫర్మేషన్ అందుతూ ఉంటుంది. అదే ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అవుతూ ఉంటారు మీరు.
1: అవును మేడం. కనిపించలేదు మేడం.
0: లేదండి, పాట ఉంది కానీ ఎందుకో కనిపించట్లేదు.
1: సినిమా ఇది ఉంది కదా, ఏదో ఒక పాట వేయండి.
0: లేదండి, మూవీనే కనిపించలేదు అందుకు. ఓకే అండి. చిరంజీవి దేనా అండి? కాదు, జేబు దొంగ వచ్చి చిరంజీవిది ఉంది, చాలా మంది ఉన్నాయి. ఓకేనండి, మీకోసం పాట వినిపిస్తున్నాం, వినండి.
1: థ్యాంక్స్ మేడం.
0: ధన్యవాదాలండి రమణమ్మ గారు.

శ్రోతలు ఇంతవరకు విను వినిపించు ఫోన్ ప్రత్యక్ష ప్రసారం విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి ఒక లలిత గీతం.

లలితగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరి కొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: Meteorological Department IMD has issued an orange color warning for very heavy rainfall over Gujarat for the day. Heavy rainfall is also expected over Haryana, Chandigarh, Punjab, East Rajasthan, Odisha and Bihar till tomorrow. Similar weather conditions are expected over Arunachal Pradesh, Assam and Meghalaya during the next 2 days. The Met Department said that thunderstorms and lightning conditions will continue over Uttarakhand, Andhra Pradesh, Karnataka, Tamil Nadu, Puducherry, Karaikal, Kerala and Mahe till tomorrow. Meanwhile, in Delhi, the weather agency has forecast very light to light rainfall for this evening. Germany's Alexander Zverev has won the men's singles title of the US Open tennis, beating American Ben Shelton 6-3, 7-6, 5-7, 6-2 in New York last night. This marks Alexander Zverev's second major title of 2026 following his French Open victory in June. And that is the end of this news bulletin.
1: ప్రతి బ్యాంకుకి వేరు వేరు కేవైసీ పేపర్లు, అన్నిటికీ ఒకే తాళం ఉంటే బాగున్నావు.
2: ఉందిగా నాన్న.
1: సికేవైసీ అంటే
2: బ్యాంకు మీ కేవైసీ రికార్డ్ వివరాలను సికేవైసీ రిజిస్ట్రీలో అప్లోడ్ చేస్తుంది. దాంతో మీకు దొరుకుతుంది ఒక ప్రత్యేకమైన 14 అంకెల సికేవైసీ ఐడి. ఇది అన్ని ఆర్థిక లావాదేవీల్లో చెల్లుతుంది. ఇది ఒక చోట కేవైసీ అప్డేట్ తో మిగతా బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో కూడా అప్డేట్ అయిపోతుంది.
1: వా, ఆర్బీఐ అంటుంది
2: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
3: The early years of life determine how much a child will develop mentally and how far they will progress in life. At our Anganwadis, children grow and develop with proper nutrition, plenty of love, fresh hot meals and learning through play. At the same time, under the Pradhan Mantri Matru Vandana Yojana, the eligible financial assistance is being deposited directly into mother's bank account. With the resolve of Hamari Anganwadi, Hamari Zimmedari, the 9th Rashtriya Poshan Maah is being celebrated from 9th September.
4: Poshan pahunchana bhi sarkar ki prathmikta hai.
3: Connect with your nearest Anganwadi today, because hamari Anganwadi hai, hamari zimmedari.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. బ్రిక్స్ సదస్సులో ప్రముఖ ఆర్థిక వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం భారత్ సామర్థ్యానికి నిదర్శనమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మరికొద్దిసేపట్లో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రలో రేపు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇళ్లలోనూ మండపాలలోనూ మట్టితో చేసిన వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి భక్తులు పూజలు చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో పలుచోట్ల భారీ మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు విద్యుత్తును ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కీలక మార్పులు చోటు చేసుకుంటున్న సమయంలో ప్రముఖ ఆర్థిక వ్యవస్థలను ఒకే వేదిక తీసుకురావడం భారత్ సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో ఆయన పోస్టు చేశారు. అంతర్జాతీయ వేదికపై బ్రిక్స్ దేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని తీసుకురావడం పెరుగుతున్న భారత్ ఆర్థిక శక్తి ప్రాధాన్యతకు నిదర్శనమని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ చారిత్రాత్మక సదస్సును విజయవంతంగా నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. బ్రిక్స్ సదస్సు విజయవంతంగా ముగియడం భారత్కు గర్వకమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. ప్రపంచ జనాభాలో దాదాపు 50%, ప్రపంచ జీడిపిలో 40% వాటా కలిగిన బ్రిక్స్ కూటమికి ప్రపంచ ఆర్థిక భౌగోళిక రాజకీయాలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర ఉందన్నారు.

0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలతో పాటు తెలుగు ప్రజలందరికీ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా గుంటూరు జిల్లా ఉండవల్లిలోని నివాసంలో విఘ్నేశ్వరుడికి ముఖ్యమంత్రి ఈరోజు పూజలు నిర్వహించారు. విఘ్నాలను తొలగించి సన్మార్గాన్ని చూపే చవితి వేడుకలు మనకు సామాజిక స్పృహను, ఐక్యతను నేర్పించడంతో పాటు సమిష్టి తత్వాన్ని బోధిస్తాయని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా, ఆనందంగా ఉండాలని గణనాథుణ్ణి ప్రార్థించినట్లు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కాణిపాకంలో ఈరోజు నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 6254 ఆలయాల్లో ధూపదీప నైవేద్య పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణానికి కామన్ గుడ్ ఫండ్ ద్వారా 767 ఆలయాలకు 908 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు. ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
1: శ్రీవాణి ఆలయాలు 175 నియోజకవర్గాల్లో ఏ వెనకబడిన ప్రాంతాల్లో ఆలయాలు లేవో అక్కడంతా కూడా శ్రీవాణి ఆలయాలు నిర్మాణం చేయాలి. 5000 భజన మందిరాలకు ఇప్పటికే 1788 భజన మందిరాలకు 609 కోట్ల రూపాయలు విడుదల చేశాం. 2027 జూన్ 26 నుంచి మనకి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి. 2028 వచ్చేటప్పటికి కృష్ణా పుష్కరాలు కూడా రాబోతూ ఉన్నాయి. వీటన్నిటికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
0: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఈరోజు రాత్రికి అంకురార్పణ జరగనుంది. అంకురార్పణలో భాగంగా శ్రీవారి సేనాధిపతి టీటీడీ నిర్వహించనుంది. రేపు సాయంత్రం ధ్వజారోహణం నిర్వహిస్తారు. ధ్వజారోహణం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు పెరిగే అవకాశం ఉండడంతో రేపటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్ల జారీ నిలిపివేస్తున్నట్లు టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలో టోకెన్ల జారీ చేయరని, సెప్టెంబర్ 21 దర్శనానికి సంబంధించిన టోకెన్లు సెప్టెంబర్ 20వ తేదీన జారీ చేస్తామని టీటీడీ ఆ ప్రకటనలో పేర్కొంది. మెక్సికోలోని సాల్టిల్లో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్ 2026లో విజయం సాధించిన ధీరజ్ బొమ్మదేవరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా వారు పోస్టు పెట్టారు. విజయవాడ ఆర్చరీ గ్రౌండ్ నుంచి మెక్సికోలోని ప్రపంచ వేదిక వరకు ధీరజ్ ప్రస్థానం సాగిందని ముఖ్యమంత్రి అభినందించారు. ఉత్కంఠభరితమైన షూటాఫ్లో జపాన్కు చెందిన జున్యా నకానిషిని ఓడించి పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. మహిళల ఆసియా కప్ 2026ను గెలుచుకున్న భారత మహిళల క్రికెట్ జట్టుకు ఉప ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ఈ విజయం భారత క్రికెట్కు మరో గర్వకారణమని పేర్కొన్నారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా విస్తరించి ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతంలో విస్తరించి ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వివరించారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని ఎం వెంకట్రావు పేర్కొన్నారు. శ్రీశైలంలో గణపతి నవరాత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ 9 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా యాగశాల ప్రవేశం, మహాగణపతి పూజ, అఖండ దీపస్థాపన, వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. దేశంలో శాంతి సౌభాగ్యాలు నెలకొనాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో జీవించాలని ప్రత్యేక సంకల్పం చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు

0: ముఖ్యాంశాలు మరోసారి. బ్రిక్స్ సదస్సులో ప్రముఖ ఆర్థిక వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం భారత్ సామర్థ్యానికి నిదర్శనమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మరికొద్దిసేపట్లో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రలో రేపు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
2: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
1: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
2: ఎలా తెలుసుకోవచ్చు?
1: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ళ లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
2: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
1: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
3: ఆర్బిఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:00 లలితగీతం, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ పి రామరాజు బృందం వారి చెక్కభజనలు వింటారు. ఈరోజు రాత్రి 7:40 వికసిత్ భారత్ 2047 దేశ నిర్మాణంలో విద్యారంగం పాత్ర అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ ఆయుబ్ హుసేన్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీయే హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. 8:00 చిత్రసీమ సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 8:40 చిత్ర జగత్ హిందీ చలనచిత్ర గీతాలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమ సినిమా పాటలు. ఈరోజు రాత్రి 10:00 కర్ణాటక సంగీతం వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు.

రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు రేపటి మా ప్రభాత ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో సుందరాకాండ 2 వింటారు, గానం శ్రీ ఎంఎస్ రామారావు. 6:30 వినదగుమాట వ్యాఖ్యాత శ్రీ డి వాసుదేవ శాస్త్రి. 6:30 సేతీప్ సిద్ధులు కార్యక్రమంలో జీవన ఎరువుల వ్యవసాయంలో వాటి ప్రాముఖ్యత గురించి శాస్త్రవేత్త డాక్టర్ జి శశికళ గారి సూచనలు వింటారు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన గుండె నొప్పి కారణాలు చికిత్స డాక్టర్ సి మధు గారి సూచనలు వింటారు. అనంతరం రసని కుంజం సినిమా పాటలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తలు. 8:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ రచన కేవీఎస్ఎన్ మూర్తి. 8:30 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 సమాచార వ్యవస్థకు ఆద్యుడు అలెగ్జాండర్ గ్రహం బెల్ రూపకం వింటారు. రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశ్రావు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరిన సినిమా పాటలు. రేపు ఉదయం 10:00 ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.

రేపటి మా సాయం ప్రసారంలో 5 గంటలకు లేపాక్షి కార్యక్రమంలో శ్రోతల్లో ఉత్తరాల ద్వారా కొరని సినిమా పాటలు, 5:30 మీ హాస్యం మా గీతం ఫోన్ ప్రత్యక్ష ప్రసారం, 6 గంటలకు లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, అనంతరం ప్రాంతీయ వార్తలు వింటారు. 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితులలో వివిధ పంటలలో సమగ్ర కలుపు మరియు పోషక యాజమాన్యం, ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం వెంకటలక్ష్మి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి బిఎం అపర్ణ, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 వికసిత్ భారత్ కర్నూల్ కేంద్ర సమర్పణ. 8:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరని సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు, 8:45 గంగమ్మ గారి ఇల్లు లఘునాటిక రచన శ్రీమతి జిఎస్ఆర్ దుర్గా, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమ సినిమా పాటలు. రేపు రాత్రి 10:00 హరికథ ప్రసారమవుతుంది. రేపటి ఉదయం ప్రసారంలో 10:00 ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ఈ కార్యక్రమం రేపు ఉదయం 10:00 ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు వినండి ఒక పాట.

దేవుళ్ళు ఈ చిత్రం నుంచి పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి వారసుడు ఈ చిత్రం నుంచి పాట వింటారు.

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. SBI యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. SBI బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్. ఆకాశవాణి
2: శ్రోతలు, చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి వజ్రం. ఈ చిత్రం నుంచి పాట వింటారు.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికి సామాజిక భద్రత. అటల్ ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
4: శ్రోతలు, చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి వాసు ఈ చిత్రం కోసం కేకే స్వర్ణలత పాడిన పాట వింటారు.

0: దానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్బీఐ యోనో యాప్ తో మీ ట్రాన్సాక్షన్ సులభతరం చేసుకోండి. ఎస్బీఐ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: చిత్రసీమ కార్యక్రమంలో చివరి పాట వాలి. ఈ చిత్రం కోసం హరిహరన్ శ్రీనివాసమూర్తి పాడిన పాట వింటారు.
2: January 1st, 1920. September 1st, 1920.

0: ఒకరోజు మౌతర్గన్ ప్లే చేస్తుంది, నేను కూర్చుని వింటున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అని అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసని చెప్పారు? తెలీదని చెప్పచ్చుగా.
0: ఏ తెలిసిందని తెలిసినకి ఏమంటారంటే? నాకు అబద్ధాలు నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలిసిన చెప్పే మొగాళ్ళ కన్నా తెలియదని చెప్పే మొగాళ్ళ అంటేనే ఇష్టం. మీరు తెలియదని చెప్పుంటే తనే మీకు చెప్పేది. మనసు మనసు కలిసి రొమాన్స్ జరిగింది, మిస్ చేశారు.
0: నునో, ఆ రోజు రొమాన్స్ జరిగింది?
1: తెలిసి చెప్పినా రొమాన్స్ జరిగిందా?
0: అవును.
1: ఎలా?
0: తన మౌతర్కని ఇచ్చింది, నేను తీసుకున్నాను. వెంటనే మౌతర్కని చూశాను, తన్ని చూశాను. మౌతర్కని కింద పెట్టి, నీ మౌతే ఆర్గన్లా ఉంది, మరో మౌతర్కని ఎందుకు అని కిస్ చేశాను.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి ఒక లలిత గీతం.

0: సంస్కృతి, సాహిత్యం ఒక తామర పువ్వు వంటివని, అందులోని ప్రతి ప్రాంతీయ భాష ఒక రేకును సూచిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఒక రేకు పోయినా మొత్తం తామర పువ్వు అందం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. అన్ని ప్రాంతీయ భాషలకు తగిన గౌరవం మర్యాదం కల్పిస్తూనే హిందీ భాష కీలక పాత్ర పోషించాలని అమిత్ షా చెప్పారు. నవీ ముంబైలో 2 రోజుల పాటు జరిగే హిందీ దివస్ 2026 ఆరవ అఖిల భారత రాజభాష సమ్మేళన కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం అమిత్ షా ప్రసంగించారు. దేశంలో అనేక భాషలు, మాండలికాలు ఉన్నప్పటికీ భారతీయ భావన, దేశ స్వరం ఒకటిగానే ఉండాలని కేంద్ర హోంమంత్రి అన్నారు. భాషా వైవిధ్యమే దేశానికి బలమని, వివిధ భారతీయ భాషల మధ్య సమాచార సేవలకు హిందీ ఒక సమర్థవంతమైన వారధిగా పనిచేసి జాతీయ సమైక్యతను బలోపేతం చేయగలదని హోంమంత్రి అన్నారు.
1: భాషాओं के बीच में विवाद खड़ा करना चाहते हैं, उनको एक ही बात कहना चाहता हूं कि बच्चा अपनी मातृभाषा में ही भारत को समझ सकता है. अगर ये विदेशी भाषा में समझेगा तो भारत को समझने में वो गलती कर. इसलिए हम सब राजनीतिक मतभेद छोड़कर भारतीय भाषाओं को बढ़ावा देने पर जोर रखें.
0: ఈ సందర్భంగా అధికారిక భాషా రంగంలో విశేష కృషి, సహకారం అందించినందుకు 11 సంస్థలు, వ్యక్తులను మంత్రి సత్కరించారు. ఈ నెల 13వ తేదీ నుండి ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థకు రోజుకు 18 గంటల విద్యుత్ సరఫరాకు విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ముజాఫర్పూర్ దల్కీబార్ లైన్ ద్వారా 600 మెగావాట్ల వరకు, తానక్పూర్ మహేంద్రగిరి లైన్ ద్వారా 54 మెగావాట్ల వరకు ఎగుమతికి ప్రభుత్వం ఆమోదం లభించిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటీవల వరదల కారణంగా నేపాల్లోని జల విద్యుత్ మౌలిక సదుపాయాలకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లింది. దీనివల్ల దేశీయ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తగ్గి అదనపు విద్యుత్ అవసరం ఏర్పడింది. ఈ క్లిష్ట సమయంలో నేపాల్ తన విద్యుత్ అవసరాలను తీర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం సహాయపడుతుందని, అలాగే భారత్ నేపాల్ మధ్య ఉన్న సన్నిహిత దీర్ఘకాలిక ఇంధన సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ఈరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. జ్ఞానం, ఐశ్వర్యం, అదృష్టానికి ప్రతీకైన వినాయకుడి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. 10 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రజలు తమ ఇళ్లలో వినాయకుడి మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. ఈ సందర్భంగా కాలుష్యాన్ని తగ్గించి సాంప్రదాయ పద్ధతిలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముంబైలోని తన నివాసంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముంబైతో పాటు మహారాష్ట వ్యాప్తంగా 10 రోజుల పాటు జరిగే గణేష్ ఉత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం నాడు న్యూఢిల్లీలోని యశోభూమిలో 5వ సెమీకాన్ ఇండియా 2026 సదస్సును ప్రారంభిస్తారు. ఈ సదస్సులో 600 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ సంస్థలు, 40కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. ఈ ప్రదర్శనలో 6 దేశాల పెవిలియన్లు, 12 రాష్ట ప్రభుత్వాల పెవిలియన్లతో పాటు ప్రత్యేకంగా ఒక స్టార్టప్ పెవిలియన్ కూడా ఏర్పాటు చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్ మెర్కోసూర్ దేశాల మధ్య డిజిటల్

0: కాగితర వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఇండియా మెర్క్యూసర్ ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. భారత్ మెర్క్యూసర్ దేశాల మధ్య కాగితరహిత వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు, లావాదేవీ ఖర్చులు సమయాన్ని తగ్గించేందుకు, ప్రస్తుత ఇండియా మెర్క్యూసర్ ఒప్పందం కింద ప్రాధాన్యత వాణిజ్య సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉరుగ్వే విదేశాంగ మంత్రి మారియో లువెట్కిన్ సమక్షంలో వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్, భారత్లో ఉరుగ్వే రాయబారి అల్బర్టో గువాని, పరాగ్వే రాయబారి ఫ్లెమింగో రౌల్ దువార్తే రామోస్ ఈ ప్రోటోకాల్పై సంతకం చేశారు. మిస్టీ పథకం కింద కచ్లో 27,000 హెక్టార్లలో మడ అడవుల పెంపకంతో గుజరాత్ ఒక ప్రధాన పర్యావరణ మైలురాయిని సాధించి తన 29,000 హెక్టార్ల లక్ష్యంలో గణనీయమైన భాగాన్ని పూర్తి చేసిందని కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు. స్థానిక తీరప్రాంత ప్రజలు, సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ చురుకైన భాగస్వామ్యంతో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఉండే మడ సముద్రపు నాచు జాతులను పెంచడానికి ఏర్పాటు చేసిన జావ్కోలోని సైన్స్ నర్సరీని మంత్రి తన బృందంతో ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గుజరాత్లో తీరప్రాంత జీవవైవిధ్యాన్ని పరిరక్షించడానికి, అంతరించిపోతున్న వన్యప్రాణులను రక్షించడానికి ఇటువంటి కీలక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. వన్యప్రాణుల సంరక్షణ చీతా ప్రాజెక్టులో భాగంగా అటవీశాఖ కోసం 33 పెట్రోలింగ్ రెస్క్యూ వాహనాలను కూడా మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అలాగే కేంద్ర మంత్రి ఏక్ పేడ్ మాకినా ప్రచారంలో భాగంగా 1 హెక్టార్ విస్తీర్ణంలో 49 జాతులకు చెందిన 10,000 పైగా మొక్కలతో పాటు తేనెతీగల పెంపకం కేంద్రాలను కూడా ఏర్పాటు చేసే సైరా వన్ కవచ్ను కూడా ప్రారంభించారు. నెల రోజుల పాటు జరిగే సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం 13,800 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ఈ నెల 17వ తేదీన ప్రారంభమై 17వ తేదీన ముగుస్తుంది. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా విలేకరులతో మాట్లాడుతూ, ప్రజలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తూనే ప్రధానమంత్రి ఢిల్లీ అభివృద్దికి కూడా ప్రాధాన్యత ఇచ్చారని ముఖ్యమంత్రి చెప్పారు. మోదీ 12 ఏళ్ల పదవీ కాలంలో ఢిల్లీ అభివృద్ది కోసం చేపట్టిన పనులు అపూర్వమైనవని ఆమె పేర్కొన్నారు. అఖిల భారత పోస్టల్ శాఖ ఉద్యోగ సంఘాల ప్రతినిధి బృందం ఈరోజు న్యూఢిల్లీలో సిబ్బంది పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్తో సమావేశమైంది. ఈ సందర్భంగా ఈ బృందం ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లకు సంబంధించిన వివిధ అంశాలపై మంత్రితో చర్చించింది. దేశ పోస్టల్ శాఖను పునరుద్ధరించినందుకు, ఆధునిక పౌర కేంద్రీకృత సేవ నెట్వర్క్గా పోస్టల్ శాఖను మార్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ ప్రతినిధి బృందం కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ మార్పులు ఇండియా పోస్ట్ పాత్రను గణనీయంగా విస్తరించాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, నేడు పోస్టుమ్యాన్ బ్యాంకింగ్, ఇతర ముఖ్యమైన సేవలను నేరుగా పౌరుల చెంతకు చేరుస్తున్నాడని అన్నారు. పోస్టల్ శాఖకు చెందిన దేశవ్యాప్త నెట్వర్క్ ఒక విలువైన ప్రజాసేవ వనరు అని అన్నారు. ఆగస్టు నెలలో దేశ రీటైల్ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది. ఈ ఏడాదిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన 4% కంటే ఎక్కువగా నమోదవడం ఇది వరుసగా 3వ సారి. జులైలో నమోదైన 4.45%తో పోలిస్తే ఆగస్టులో ద్రవ్యోల్బణం మరింత పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 5.23% పెరగగా పట్టణ ప్రాంతాల్లో 4.31% చేరిందని కేంద్ర గణాంకాలు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ పేర్కొంది. అఖిల భారత వినియోగదారుల ఆహార ధరల సూచి ఆధారంగా గత నెలలో ఆహార ద్రవ్యోల్బణం 5.95% నమోదైంది. వాతావరణం. గుజరాత్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, ఒడిశా, బీహార్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. రానున్న 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయాల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. సామాజిక ఆర్థికాభివృద్దికి, అన్ని దేశాల సంక్షేమానికి ఇంధన భద్రత ఒక కీలకమైన పునాది అని బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చెప్పారు. దేశంలో అనేక భాషలు, మాండలికాలు ఉన్నప్పటికీ భారతీయ భావన, దేశ స్వరం ఒకటిగానే ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థకు రోజుకు 18 గంటల విద్యుత్ సరఫరాకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆగస్టు నెలలో దేశ రీటైల్ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం.

కేంద్రం పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ పి రామరాజు బృందం వారి చెక్క భజనలు వింటారు.

0: కవికంబుట ఏమి నేరము,
1: అనుజల స్వన రామచంద్ర,
0: అనుజ లక్ష్మణ రామచంద్రుల,
1: అనుజల స్వన రామచంద్ర,
0: కవికంబుట ఏమి నేరము,
1: అనుజల స్వన రామచంద్ర,
0: అనుజ లక్ష్మణ రామచంద్రుల,
1: అనుజల స్వన

0: కనకనరామచంద్ర
1: అడవి కంపుట ఏమి నేలము
0: అనుజల స్వన రామచంద్ర
1: నిచటవు కవి వరంబు తెల్పము
0: నిచటవు కవి వరంబు తెల్పము.

0: సూర్యచంద్రుల సాక్షిగా ఏ కపటమునే నిరుగనమ్మా,
1: సూర్యచంద్రుల సాక్షిగా ఏ
0: కపటమునే నిరుగనమ్మా,
1: కపటమునునే నిరుగనమ్మా,
0: కపటమునునే నిరుగనమ్మా,
1: సూర్యచంద్రుల సాక్షిగానే
0: కపటమునే నిరుగనమ్మా,
1: కపటమునే నిరుగనమ్మా,
0: కపటమునే నిరుగనమ్మా,
1: తకిట తకిట జన తకిట తకిట జన, సూర్యచంద్రుల సాక్షిగా ఏ
0: కపటమునే నిరుగనమ్మా,
1: కపటమునే నిరుగనమ్మా,
0: కపటమునే నిరుగనమ్మా.

0: రాజమిమ్మని కోరినానా రెక్కసీని అడగినానా
1: రాజమిమ్మని కోరినానా
0: రెక్కసీని అడగినానా
1: రెక్కసీని అడగినానా
0: రెక్క

0: హాయిగానే ఉన్నాడా,
1: అయోధ్యా నగరమున హాయిగానే ఉన్నాడా,
0: అయోధ్యా నగరమున హాయిగానే ఉన్నాడా,
1: అయోధ్యా నగరమున.

0: వాయువరసలు తెలియకుండా
1: నన్ను తెస్తివి రావణ
0: నన్ను తెస్తివి రావణ
1: నన్ను

0: రామ బలములు తెలియకుండా రంకులే సున్నావయా,
1: రామ బలములు తెలియకుండా
0: నీవు రంకులే సున్నావయా,
1: రంకులే సున్నావయా,
0: రంకులే సున్నావయా,
1: రామ బలములు తెలియకుండా
0: రంకులే సున్నావయా,
1: రంకులే సున్నావయా,
0: రంకులే సున్నావయా,
1: రామ బలములు తెలియకుండా
0: రంకులే సున్నావయా.

0: జానపద గీతం విన్నారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం వికసిత్ భారత్ 2047 దేశ నిర్మాణంలో డాక్టర్ ఎన్ ఆయుబ్ హుసేన్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ హేమంత్ రాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం మరికొద్దిసేపట్ల ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో 2047 దేశ నిర్మాణంలో విద్యారంగం పాత్ర. అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ అయ్యూబ్ హుసేన్ గారితో పరిచయం.
1: శ్రోతలకు నమస్కారం. అన్ని దానాలలోకెల్లా విద్యాదానం గొప్పదంటారు. ఈ భారతదేశంలో విద్యా విధానం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్వహణలో

0: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో 2047 దేశ నిర్మాణంలో విద్యారంగం పాత్ర. అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ అయ్యూబ్ హుసేన్ గారితో పరిచయం.
1: శ్రోతలకు నమస్కారం. అన్ని దానాలలోకెల్లా విద్యాదానం గొప్పదంటారు. ఈ భారతదేశంలో విద్యా విధానం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్వహణలో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యాస్థాయిలుగా కొనసాగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లోని మన అనంతపురం జిల్లా విషయానికి వచ్చినప్పుడు, ఇక్కడ పాఠశాల విద్యను సమర్థవంతంగా అమలు చేయడానికి జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో విద్యా విధానం కొనసాగుతుంది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే వికసిత్ భారత్ సంకల్పంలో

0: అయ్యప్ భూషణ్ గారు, 2047లో భారతదేశం ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నాము?
1: సన్ని పిల్లల్లో వస్తున్నాయి. ఎందుకంటే విద్య అనేటటువంటిది, విద్యకు ఇది ఒక పునాది అన్నమాట. పునాది గట్టిగా అయితే బిల్డింగ్ బాగుంటుంది.
0: సరే డాక్టర్ ఎన్ అయ్యప్ భూషణ్, ఎన్ఈ 2020 తర్వాత ఎన్సీఎఫ్ పాత్ర ఏ విధంగా ఉంటుంది?
1: ఎన్ఈపి, ఎన్సీఎఫ్ అనేటటువంటిది ఇవి రెండు విడదీయనటువంటి. ఎన్ఈపి అనేటటువంటిది మనకు ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తుంది. ఎన్సీఎఫ్ అనేటటువంటిది దానికి ఇంప్లిమెంట్ చేయడానికి మనకు దిశానిర్దేశ నిర్మిస్తుంది. ఎందుకంటే ఎన్ఈపి 2020 మనం ఎటు వెళ్లాలో చెబుతుంది, ఎన్సీఎఫ్ ఆ దిశలో విద్యను ఎలా ముందుకు తీసుకువెళ్లాలో మార్గదర్శకం చేస్తుంది అన్నమాట. ఇది ఎన్సీఎఫ్ ఎస్సీ అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది 2023 రూపొందించబడింది. వీటిలో కూడా పిల్లల సమగ్రాభివృద్ధి

0: ఇలా వర్షపు నీటిను
1: ఒడిసి పట్టుకోవాలి.
0: ఒడిసి పట్టుకోవాలి అనే ప్రశ్నలకు వారు పరిష్కారాలు ఆలోచించాలి. అప్పుడే సైన్స్ కూడా వస్తుంది, మ్యాథమెటిక్స్ కూడా వస్తుంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా పిల్లల్లో పెంపొందుతుంది.
1: సరే డిఈఓ గారు, ఇప్పుడు వికసిత్ భారత్ అనేది అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి భారతదేశం అనే ఒక కాన్సెప్ట్ ఇది. ఈ
0: వికసిత్ భారత్ అనేటటువంటిది ఇది కేవలం ఒకరితో సాధ్యం అయ్యేటటువంటిది కాదు, ఇది ఒక ప్రోగ్రాం కూడా కాదు. మనము ఈ వికసిత్ భారత్ కు ఒక ఉద్యమంలా మనం చెప్పుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎదురయ్యేటటువంటి ఆటంకాలను మనము అధిగమించాలంటే దానికి ఒక మనం ఉద్యమంలా ముందుకు వెళ్ళినప్పుడే అది సాధించగలం. ఎందుకంటే నా దృష్టిలో ప్రతి పాఠశాల ఒక చిన్న వికసిత్ భారత్ ల్యాబొరేటరీ అన్నమాట. ఎందుకంటే దేశ నిర్మాణానికి అవసరమైన విలువలు, నైపుణ్యాలు, ఆలోచన విధానము మొదట పాఠశాలలోనే అభివృద్ధి చెందుతాయి. అందుకే మన బిఎస్ కొఠారి గారు కూడా చెప్పారు, దేశ భవిష్యత్తు తరగతి గది నాలుగు గోడల మధ్య నిర్మితమవుతుందని. అది ఖచ్చితంగా ముమ్మాటికి కరెక్ట్ అనమాట.
1: సరేనండి, ప్రస్తుత పరిస్థితిలో

0: డిస్టిక్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పాఠశాలకు అకాడమిక్ సపోర్టు ఇవ్వాలి, టీచర్స్కు కెపాసిటీ బిల్డింగ్ కల్పించాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ను పర్యవేక్షించాలి, టెక్నాలజీను సమర్థవంతంగా ఉపయోగించేలా చూడాలి, పేరెంట్స్ మరియు కమ్యూనిటీ పార్టిసిపేషన్ను పెంచాలి. మన ఫోకస్ స్కూల్ ఫంక్షనింగ్ నుంచి స్టూడెంట్ లెర్నింగ్ వైపు మరింత బలంగా ఉండాలి.
1: సరే డీఓ గారు, ఇప్పుడు టీచర్ల బాధ్యత అలాగే మీ యొక్క ప్రాధాన్యత అంతా తెలియజేశారు. తల్లిదండ్రుల సమాజం పాత్ర కూడా చాలా ముఖ్యమైంది. మరి ఈ వికసిత భారత్ నిర్మాణంలో తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉండాలంట?
0: విద్య అనేది ప్రభుత్వం లేదా పాఠశాల ఒక్కదాని బాధ్యతే కాదండి. ఇది స్కూల్, రెంట్, కమ్యూనిటీ వీళ్ళందరూ కలిస్తే ఇది చెందాలి. అందువల్ల ఎన్సిఎఫ్ మార్పు కేవలం పాఠ్యపుస్తకాల్లో జరగాల్సిన మార్పు కాదు, తరగతి గదిలో పిల్లలు నేర్చుకునే అనుభవంలో మార్పు రావాలి అనేటటువంటి ఒక దిశను నిర్దేశిస్తుంది.
1: సరే డీఓ గారు, ఇప్పుడు ఎన్సిఎఫ్ వల్ల సాధారణ పాఠశాల తరగతి గదిలో ఎలాంటి మార్పు రావాలంటారు?
0: ఇది చాలా మంచి ప్రశ్నండి. మన

0: ఉండాలి.
1: సరే డీఓ గారు, ఇప్పుడు టీచర్ల బాధ్యత అలాగే మీ యొక్క ప్రాధాన్యత అంతా తెలియజేశారు. తల్లిదండ్రుల సమాజం పాత్ర కూడా చాలా ముఖ్యమైంది. మరి ఈ వికసిత భారత్ నిర్మాణంలో తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉండాలంట?
0: విద్య అనేది ప్రభుత్వం లేదా పాఠశాల ఒక్కదాని బాధ్యతే కాదండి. ఇది స్కూల్, పేరెంట్, కమ్యూనిటీ వీళ్ళందరూ కలిస్తే

శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి వయ్యారి భామలు వగల్మారి భర్తలు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.

చిత్రసీమ కార్యక్రమంలో చివరి పాట ఉయ్యాల జంపాల. ఈ చిత్రం కోసం హర్షిక పాడిన పాట, హర్షిక అనుదీప్ దేవ్ పాడిన పాట వింటారు.

చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. దేశాల సామాజిక ఆర్థిక అభివృద్ధికి, జాతీయ భద్రతకు, ప్రజల సంక్షేమానికి ఇంధన భద్రత బలమైన పునాది అని బ్రిక్స్ దేశాల అధినేతలు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని యశో వేదికగా బుధవారం సెమికాన్ ఇండియా 2026 ఐదవ ఎడిషన్ను ప్రారంభించనున్నారు. అనేక భాషల ఉనికే దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఒడిశా, బీహార్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో రేపటి వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. వార్తల వివరాలు. దేశాల సామాజిక ఆర్థికాభివృద్ధికి, జాతీయ భద్రతకు, ప్రజల సంక్షేమానికి ఇంధన భద్రత బలమైన పునాది అని బ్రిక్స్ దేశాల అధినేతలు స్పష్టం చేశారు. న్యూఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో సభ్య దేశాలు ఈ కీలక అంశంపై విస్తృతంగా చర్చించాయి. ఈ సదస్సులో ఇంధన మార్కెట్ స్థిరత్వాన్ని కాపాడుకోవడం, విభిన్న వనరుల నుంచి ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడడం, కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాలను రక్షించడం ద్వారా ఇంధన భద్రతను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని సభ్య దేశాలు ఉద్ఘాటించాయి. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, సాంకేతికతను, కీలక ఖనిజాలను ఆయుధాలుగా మార్చడం భవిష్యత్తులో దేశాల పురోగతికి పెద్ద ముప్పుగా, ఆటంకంగా మారుతుందని హెచ్చరించారు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని యశోభూమి వేదికగా బుధవారం సెమికాన్ ఇండియా 2026 ఐదవ ఎడిషన్ను ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు 600కు పైగా ప్రదర్శనకారులు, 300 అంతర్జాతీయ కంపెనీలు, 40కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా 6 దేశాల పెవిలియన్లతో పాటు 12 రాష్ట్ర ప్రభుత్వాల పెవిలియన్లు, స్టార్టప్ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. భారత సెమీకండక్టర్ మిషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సెమీ సంయుక్తంగా నిర్వహిస్తున్న సెమికాన్ ఇండియా దేశంలోనే అత్యంత ప్రధానమైన సెమీకండక్టర్ ప్రదర్శన. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఇది ఒక ఫ్లాగ్షిప్ వేదికగా పనిచేస్తుంది. అనేక భాషల ఉనికే దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. హిందీ దినోత్సవం సందర్భంగా ఆయన ఈరోజు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఏ ఇతర భాషలోనూ హిందీ పోటీ పడదని, జాతీయ ఐక్యతను చాటే ముఖ్యమైన అనుసంధాన వారధిగా నిలుస్తుందని అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హిందీతో పాటు దేశంలోని అన్ని భాషలు సాంకేతిక అభివృద్ధి పరంగా సువర్ణ యుగాన్ని చూస్తున్నాయని హోంమంత్రి తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానం మాతృభాషకే అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. వికసిత్ భారత్ ప్రయాణంలో భాషను ఒక శక్తివంతమైన సాధనంగా మార్చాలని పౌరులను ఆయన కోరుతూ,
1: భాషా కిసి భీ సమాజ్ కి స్మృతి హోతీ హై, ఉస్కా ఆత్మబోధ్ హోతీ హై. हिंदी ने इस विविधता के बीच संवाद, संपर्क और समन्वय की भाषा के रूप में देश के विभिन्न वर्गों और समुदायों को जोड़ने में महत्वपूर्ण भूमिका निभाई है. हिंदी का विकास भी तभी सार्थक है जब भी भारतीय भाषाओं के सम्मान, संरक्षण और संवर्धन के साथ आगे बढ़े.
0: కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ వియత్నాం విదేశాంగ మంత్రి లే హోయ్ ట్రూంగ్తో కలిసి ఈరోజు 19వ భారత్ వియత్నాం జాయింట్ కమిషన్ సమావేశానికి సహాధ్యక్షత వహించారు. న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఈ భేటీకి సంబంధించిన వివరాలను జైశంకర్ సామాజిక మాధ్యమ వేదికగా పంచుకున్నారు. అత్యంత ఫలప్రదంగా సాగిన ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రతా రంగాల్లో సహకారాన్ని మరింత

పటిష్టం చేయడంపై చర్చించినట్లు ఆయన తెలిపారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు భూటాన్ రాజధాని థింపూ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన థింపూలో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ వాంగ్మెల్ వాంగ్చుక్తో సమావేశం కానున్నారు. రేపు పరోలిలోని లా స్కూల్లో నిర్వహించనున్న భూటాన్ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలలో ఆయన ప్రధాన అతిథిగా పాల్గొననున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. జ్ఞానం, ఐశ్వర్యం, సౌభాగ్యాలకు ప్రతీక అయిన విఘ్నేశ్వరుడి జన్మదిన వేడుక వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. వినాయక చవితిగా పిలిచే ఈ పర్వదినంతో 10 రోజుల పాటు సాగే మహావేడుకలు ప్రారంభమవుతాయి. ఈ ప్రత్యేకమైన రోజున భక్తులు ఇళ్లల్లో, మండపాలలో మట్టితో చేసిన వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. 10 రోజుల పాటు వైభవంగా జరిగే ఈ ఉత్సవాలు గణేష్ నిమజ్జనం ఘట్టంతో ముగుస్తాయి. అమెరికా అధ్యక్షతన నేడు G20 ఇంధన మంత్రుల సమావేశం జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అమెరికా చేరుకున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో భాగంగా ఇంధన భద్రత, అనుమతులు, నియంత్రణలో పారదర్శకత, కీలక ఖనిజాలు, పటిష్టమైన సరఫరా గొలుసు వంటి అత్యంత కీలకమైన అంశాలపై ఆయన చర్చల్లో పాల్గొననున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ సైబర్ మోసాలు, మ్యూల్ ఖాతాలపై కొత్త విధానాన్ని ప్రతిపాదించింది. ఇకపై అనుమానాస్పద లావాదేవీల్లో మొత్తం ఖాతాను ఫ్రీజ్ చేయకుండా కేవలం వివాదాస్పద లావాదేవీ మొత్తాన్ని మాత్రమే తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్బీఐ సూచించింది. 1,000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో కూడిన అసాధారణ బదిలీలను గుర్తించేందుకు బ్యాంకులు కృత్రిమ మేధ ఏఐ ఆధారిత లావాదేవీ పర్యవేక్షణ వ్యవస్థలను ఉపయోగించాలని స్పష్టం చేసింది. ఖాతాదారుడి ప్రొఫైల్కు సంబంధం లేకుండా అకస్మాత్తుగా జరిగే భారీ బదిలీలు లేదా సైబర్ మోసాల నెట్వర్క్లతో సంబంధం ఉన్న లావాదేవీలను ఈ ఏఐ సిస్టమ్ గుర్తిస్తుంది. ఈ ముసాయిదా మార్గదర్శకాలు వచ్చే ఏడాది April 1 నుంచి అమల్లోకి రానున్నాయి. నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థకు విద్యుత్ ఎగుమతి చేసేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది September 13 నుంచి December 31 వరకు రోజులో 18 గంటల పాటు విద్యుత్ సరఫరా చేసేందుకు ఆమోదం తెలిపినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటీవల వరదల కారణంగా నేపాల్లో జల విద్యుత్ మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్ విద్యుత్ అవసరాలకు ఈ అనుమతి ఎంతగానో ఉపకరిస్తుందని, భారత్ నేపాల్ మధ్య ఎప్పటి నుంచో ఉన్న బలమైన ఇంధన సహకారాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో రిటైల్ ద్రవ్యోల్పణం ఆగస్టులో వార్షిక ప్రాతిపదికన 4.82% పెరిగింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ నిర్దేశించుకున్న 4% లక్ష్యంతో పోలిస్తే ఇది 3వ నెల కూడా ఎక్కువే ఉండడం గమనార్హం. ఆహార ధరలు అధికంగా ఉండడంతోనే జూలై నెలలో నమోదైన 4.45% పోలిస్తే ఆగస్టులో ద్రవ్యోల్పణం మరింత పెరిగింది. గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్పణం 5.23%, పట్టణ ప్రాంతాల్లో 4.31%గా నమోదైంది. పురుషుల క్రికెట్లో భాగంగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య రేపు 2 T20 అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభం కానుంది. 3 మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్లో అఖండ విజయం సాధించిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంతో కొనసాగుతోంది. వాతావరణం. హర్యానా, చండీగఢ్, పంజాబ్, తూర్పు రాజస్థాన్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. అలాగే ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయాల్లో రాగల 2 రోజుల పాటు ఇదే రీతిలో వాతావరణం ఉంటుందని తెలిపింది. ఇక ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళ, మాహే ప్రాంతాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం స్పష్టం చేసింది. ఒమన్ తీరానికి సమీపంలో వాణిజ్య నౌక MTL గయాసా పై జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై ఒమన్లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. నౌకలో ఉన్న మొత్తం 13 మంది భారతీయ సిబ్బందిని రక్షించినట్లు ఎంబసీ వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
దేశాల

0: సామాజిక ఆర్థిక అభివృద్ధికి, జాతీయ భద్రతకు, ప్రజల సంక్షేమానికి ఇంధన భద్రత బలమైన పునాది అని బ్రిక్స్ దేశాల అధినేతలు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని యశోభూమి వేదికగా బుధవారం సెమీకాన్ ఇండియా 2026 ఐదవ ఎడిషన్ను ప్రారంభించనున్నారు. అనేక భాషల ఉనికే దేశానికి అతిపెద్ద కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు వినండి ఒక పాట.

మీరు విన్న పాట ఉత్సాహం. ఈ చిత్రం కోసం శ్రీకాంత్ పాడిన పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్ర జగత్ కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు వింటారు.

మీరు విన్న పాట త్రీ ఈడియట్స్. ఈ చిత్రం కోసం షీన్ శంతన్ మొయిత్రా పాడిన పాట. గీత రచన స్వనంద్ కిరికిరే, సంగీతం శంతన్ మొయిత్రా.

మీరు విన్న పాట కుచ్ కుచ్ హోతా హై. ఈ చిత్రం కోసం యార్ రెహమాన్ పాడిన పాట. గీత రచన గుల్జార్, సంగీతం యార్ రెహమాన్. ఇప్పుడు వినండి ఆషికీ 2. ఈ చిత్రం కోసం ఫలక్ ముచల్ అర్జిత్ సింగ్ పాడిన పాట. గీత రచన ఇర్షాద్ కమిల్, సంగీతం జీత్ గంగూలీ.

చిత్రజగత్ కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు వింటున్నారు. సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

ఇప్పుడు వినండి వయస్సు పిలిచింది. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

మంచి సూటే మనకు కుదిరిందిలే. శ్రోతలు, చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి వారాలబ్బాయి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన జాలాడి, సంగీతం చక్రవర్తి.

ఉండమ్మ పొట్టుపేట ఈ చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం కెవి మహదేవన్.

మీరు విన్న పాట వంశీ. ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, సుజాత పడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి. వాల్మీకి. ఈ చిత్రం కోసం ఘంటశాల పి సుశీల పడిన పాట. గీత రచన సీనియర్ సముద్రాల. సంగీతం ఘంటశాల.

ఉమ్మడి కుటుంబం చిత్రం నుంచి పాట వింటున్నారు. ఘంటశాల పీలీలా పడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం టీవీ రాజు.

చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో కర్ణాటక సంగీతం ప్రసారం అవుతుంది విజయవాడ కేంద్రం నుండి.

తర్వాత వినండి ఏలరా శ్రీకృష్ణ కాంబోజిరాగం రూపకతాళం త్యాగరాజస్వామి కీర్తన.

ఇప్పుడు వినండి భజరే మానస, కర్ణాటక దేవగాంధారి రాగం ఆదితాళం, మైసూర్ వాసుదేవాచార్య కృతి.

మీరు వింటున్నారు అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ వి హరిబాబు మరియు బృందం వారి నాదస్వర కచేరి. నాదస్వర సహకారం శ్రీ కె మునికుమార్, ప్రత్యేక డోలు సహకారం శ్రీ ఆర్ కృష్ణారావు. తర్వాత వినండి శివకామేశ్వరి కళ్యాణి రాగం, ఆదితాళం ముత్తుస్వామి దీక్షితుల కృతి.

కార్యక్రమంలో చివరిగా వినండి, తెలిసితే మోక్షము, రేవతి రాగం, తిస్ర ఏకతాళం, అన్నమాచార్య కీర్తన.

0: మీరు ఇంతవరకు అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ వి హరిబాబు మరియు బృందం వారి నాదస్వర కచేరి విన్నారు. నాదస్వర సహకారం శ్రీ కె మునికుమార్, ప్రత్యేక డోలు సహకారం శ్రీ ఆర్ కృష్ణారావు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు రేపటి మా ప్రభాత ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో సుందరాకాండ 2 వింటారు గానం శ్రీ ఎంఎస్ రామారావు. 6:30 వినతకుమాట వ్యాఖ్యాత శ్రీ డి వాసుదేవ శాస్త్రి. 6:30 సేత్యశుద్ధులు కార్యక్రమంలో జీవన ఎరువుల వ్యవసాయంలో వాటి ప్రాముఖ్యత గురించి శాస్త్రవేత్త డాక్టర్ జి శశి కలగారు సూచనలు వింటారు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన గుండె నొప్పి కారణాలు చికిత్స డాక్టర్ సి మధు గారి సూచనలు వింటారు. తర్వాత రసని కుంజం సినిమా పాటలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తలు. 8:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ రచన కేవీఎస్ఎన్ మూర్తి. 8:30 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 సమాచార వ్యవస్థకు ఆద్యుడు అలెగ్జాండర్ గ్రహం బెల్ రూపకం వింటారు, రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశ్రావు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 9:30 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరణ సినిమా పాటలు. 10:00 ప్రధానమంత్రి సూర్య సరోవర యోజనపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:13 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5:00 కొనసాగుతాయి. ఇక రేపటి మా సాయం ప్రసారంలో 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరణ సినిమా పాటలు. 5:30 మీ హాస్యం మా గీతం ఫోన్ అని ప్రత్యక్ష ప్రసారం. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు, అనంతరం ప్రాంతీయ వార్తలు వింటారు. 6:30 చిత్రసీమ సినిమా పాటలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15

చలకు కిసాన్ వాణి కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితులలో వివిధ పంటలలో సమగ్ర కలుపు మరియు పోషక యాజమాన్యం ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ ఎం వెంకటలక్ష్మి గారితో పరిచయకర్త శ్రీమతి బిఎం అపర్ణ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ 7:45 వికసిత్ భారత్ కర్నూలు కేంద్ర సమర్పణ 8:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని సినిమా పాటలు 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు 8:40 గంగమ్మ గారి ఇల్లు లఘు నాటక రచన శ్రీమతి జిఎస్ఆర్ దుర్గా 9:00 ఆంగ్లంలో వార్తలు 9:16 స్పాట్ లైట్ 9:30 చిత్రసీమ సినిమా పాటలు 10:00 హరికథ ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 11:03 దాటి 40 సెకండ్లు. ఇంతటితో